ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 12వ రోజు, అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 3వ తేదీ గురువారం. ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే, అదే ఆత్మవిశ్వాసం మనలో నిబ్బరంగా ఉంటే విజయం మనల్ని వరించినట్లే అని అన్నారు స్వామి వివేకానంద. నిలయంలో సమయం 5:59 దాటి 10 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:05 కావస్తోంది. మరి కొద్ది క్షణాలలో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మీరింతవరకు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:40. దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:45. మరికొద్ది క్షణాలలో ప్రాంతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఉత్తరాంధ్రను అభివృద్దికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రాణహిత, చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో బాలికల కోసం 6 కోట్ల రూపాయలతో శానిటరీ కిట్లను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ కాలువ నుంచి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నీరు పుష్కలంగా ఉంటే పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధికి భద్రత ఉంటుందని తెలిపారు. విశాఖ, అనకాపల్లి ప్రాంతాలకు భారీ పెట్టుబడులు రానున్నాయని, డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. విశాఖను ఏఐ పట్టణంగా, ఉత్తరాంధ్రను అభివృద్దికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు, గూగుల్, రిలయన్స్, రెన్యూ, 5 గిగావాట్లు డేటా సెంటర్లు, టీసీఎస్, కాగ్నిజెంట్ ఇలాంటి కంపెనీలన్నీ వస్తున్నాయి. ఆసియా మొత్తానికి విశాఖ నుంచి సీ కేబుల్ కనెక్టివిటీ అవుతుంది. దేశంలోనే అత్యధిక వేగంగా అభివృద్ధి చెందిన నగరం మన విశాఖపట్నం అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా.
0: ప్రాణహిత, చేవెళ్ల, ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో నిర్వహించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అవార్డు 2026ను డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్కు ప్రదానం చేసే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ఈ రోజు ఆగిపోయి ఉన్నది. అదే విధంగా ఎస్ఎల్బీసీ ఆగిపోయి ఉన్నది. 42 కిలోమీటర్ల టన్నెల్, ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్. ఆ టన్నెల్ పూర్తయితే ప్రపంచంలోనే గొప్ప కీర్తి తెలంగాణ ప్రాంతానికి వస్తుంది. ఆయన ఆశయాన్ని నేను, నా మిత్రులు, సహచర మంత్రివర్గ సభ్యులు ఆ ఆశయాన్ని కొనసాగిస్తాం. 100కి 100% ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును, కల్వకుర్తి ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ సమాజానికి అంకితం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను.
0: ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాల నాయకులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రిని కలిసి నిన్న వినతిపత్రం అందజేశారు. సర్వేయర్లు, ఇతర రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే బకాయిలు, మధ్యంతర భృతి, పీఆర్సీ అంశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ఆర్థికపరమైన అంశాలపై చర్చిస్తామని హామీ ఇచ్చారు.

0: పల్నాడు జిల్లా కాకానిలో జేఎన్టీయుకే ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా నిర్మించిన 3 వసతి భవనాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 70 కోట్ల వ్యయంతో 1600 మంది విద్యార్థులకు అత్యాధునిక వసతులతో గౌతమి, కృష్ణవేణి, నాగార్జున పేర్లతో ఈ వసతి గృహాలను నిర్మించారని చెప్పారు. తరువాత కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో క్రీడా వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 20 కోట్ల రూపాయలతో నిర్మించనున్న క్రీడా వసతి కేంద్రాన్ని అధికారులతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత క్రీడాకారులకు పూర్తి స్థాయిలో ఉపయోగపడేలా ఆధునిక క్రీడా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ, వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దివ్యాంగులు, వయోవృద్దులకు ప్రభుత్వ కార్యాలయాల్లో సులభతరమైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో 43 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక లిఫ్టును జిల్లా కలెక్టర్ రాజాబాబుతో కలిసి మంత్రి నిన్న ప్రారంభించారు. జిల్లాలో గుర్తించిన 15,000 మంది దివ్యాంగులకు విడతల వారీగా సహాయ పరికరాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ
1: దివ్యాంగుల కోసం ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు అమలు పరుస్తాం. దివ్యాంగులకి ఈ రోజు దాన్ని 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మంచాలకే పరిమితమైనటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ట్రాన్స్జెండర్స్ కూడా 4,000 రూపాయలు ఇచ్చినటువంటి పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం, మా ప్రభుత్వం అండి. ఈ రోజు ఈ వర్గాల సంక్షేమానికి చాలా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెడుతున్నాం. వృద్ధులకు కూడా 4,000 పెన్షన్ ఇస్తున్నటువంటి భారతదేశంలో మా ప్రభుత్వం అనే విషయాన్ని నేను తెలియజేసుకుంటూ దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా దివ్యాంగులు కల్పించడం జరిగింది. హామీల్లో ఈ రోజు చాలా వరకు మేము అమలు చేయడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో బాలికల కోసం 6 కోట్ల రూపాయలతో శానిటరీ కిట్లను అందిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడ గుణదలలోని బీసీ బాలికల వసతి గృహంలో కిట్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక్కో కిట్లో 11 రకాల పారిశుద్ధ్య వస్తువులు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణంతో పాటు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. రానున్న 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో మెరుగైన ఫలితాల కోసం ఇప్పటి నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేటలో ఉన్న గొల్లల గుడికి జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు లభించింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ ఏఎస్ఐ అధికారిక ప్రకటన జారీ చేసింది. ఆగస్టు 31న జారీ చేసిన ప్రకటనను గెజెట్ ఆఫ్ ఇండియాలో ప్రచురించారు. ప్రాచీన కట్టడాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టం 1958 ప్రకారం ఈ గుర్తింపు ఇచ్చినట్లు ఏఎస్ఐ తెలిపింది. పాలంపేటలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం రామప్ప ఆలయానికి నైరుతి దిశలో ఉన్న గొల్లల గుడి విశిష్ట నిర్మాణంతో తూర్పు ముఖంగా ఉన్న మండపం చుట్టూ 3 గర్భాలయాలతో త్రికూటాలయంగా ప్రసిద్ది చెందింది. అగ్నివీర్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో చేపట్టిన ఆర్మీ నియామక ర్యాలీ గత అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. ఈ నెల 20వ తేదీ వరకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ర్యాలీ కొనసాగనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 10,350 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఆర్కే బీచ్ రోడ్డులో 1.6 కిలోమీటర్ల రన్నింగ్ ట్రాక్ను సిద్దం చేశామని అధికారులు తెలిపారు. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, సమయానికి అవసరమైన ధృవపత్రాలతో హాజరు కావాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా ర్యాలీ నేపథ్యంలో ప్రతిరోజు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు పార్క్ హోటల్ జంక్షన్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసు అధికారులు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు

0: కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణ రాష్టంలో రానున్న 2 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉత్తరాంధ్రను అభివృద్దికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రాణహిత, చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో బాలికల కోసం 6 కోట్ల రూపాయలతో శానిటరీ కిట్లను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:55. ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఈరోజు మీకు అందిస్తున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం, ధారావాహిక మరియు రామాయణంలో నవవిధ భక్తి విశేషాలు నింపుకున్న పాత్రలు, డాక్టర్ భాగవతుల వంశీకృష్ణమాచార్య గారి ప్రసంగం వింటారు. 8:00 కె పూర్ణచందర్ మరియు బృందం అందించే జానపద గీతాలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 8:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇక ఈ పూట ఉదయం 9:00 తిరిగి సాయంత్రం 5:00 చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమం ప్రసారమవుతుంది. పది 10:00 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 11:00, 12:40 తిరిగి 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. మధ్యాహ్నం 3:00 సాయంత్రం 5:00 ముంబై కేంద్రం నుండి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారం. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం, రాత్రి 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం, 7:45 ఉమెన్స్ ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 మ్యాచ్ ఆసంతం జరిగే ఉమెన్స్ ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఇవి ఈరోజు ఆకాశవాణి మీకు అందిస్తున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.
1: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?

0: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
0: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
0: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
0: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాలలో జిల్లా సమాచార లేక, అనంతరం 7:05 కు తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

యాదాద్రి జిల్లాలో వైద్య ఆరోగ్య సేవల బలోపేతం, క్షేత్రస్థాయి చర్యలపై అధికారులతో రాష్ట మంత్రి దామోదర్ రాజనరసింహ సమీక్షించారు. కంకోల్, సింగీతం పిహెచ్సిల ప్రారంభోత్సవంతో పాటు బర్దీపూర్, సుల్తాన్పూర్, నేరేడుగుంట భవన నిర్మాణ పనులకు శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ ఆసుపత్రుల్లో మందులు, పరికరాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఆసుపత్రుల అభివృద్ది పనులతో పాటు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై కూడా మంత్రి అధికారులతో ప్రధానంగా చర్చించారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా ముసాయిద ఓటరు జాబితాను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 11,59,158 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 5,75,067 మంది పురుషులు, 5,84,027 మంది మహిళలు, 64 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. నారాయణఘేట్, ఆందోల్, జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గాల వారీగా వివరాలు వెల్లడించారు. పేరు నమోదు లేదా సవరణల కోసం 2026 సెప్టెంబర్ 16 దరఖాస్తు చేసుకోవచ్చని, అనర్హులను తొలగించి పారదర్శకత జాబితా రూపకల్పననే ఈ ప్రక్రియ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఇవి పేదల ఆత్మగౌరవానికి ప్రతీకని అభివర్ణించారు. పేదలకు ఉచితంగా నాణ్యమైన సన్నబియ్యం, రైతులకు బోనస్, ఉచిత విద్యుత్, రైతు భరోసా రూపంలో నిధులు జమ చేశామని తెలిపారు. తమ 2 ఏళ్లలో దాదాపు 7 లక్షల ఇందిరం ఇళ్లను మంజూరు చేసిందని సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ సింగూరు ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయాలని కోరారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 1,06,00,000 రేషన్ కార్డుల ద్వారా 3,42,00,000 మందికి ప్రతి నెల సభ్యునికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం 2026 కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లాకు కేటాయించిన మొక్కల నాటే లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా 100% పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లాలో వన మహోత్సవం 2026 భాగంగా 34 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించగా, ఇప్పటి వరకు 21 లక్షల మొక్కలు నాటినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన లక్ష్యాన్ని కూడా నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. సంగారెడ్డి పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి దామోదర రాజనరసింహ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ రాష్ట్ర అభివృద్ది, సంక్షేమం, సామాజిక న్యాయమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వై పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో అదనపు కలెక్టర్ పాండు పాల్గొన్నారు. అనగారిన బలహీన వర్గాల హక్కులు, సామాజిక సమానత్వం కోసం పాపన్న గౌడ్ చేసిన పోరాటం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమాధికారి జగదీష్, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి ఐటీఐ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన హ్యాండ్లూమ్ ర్యాలీలో అడిషనల్ కలెక్టరేట్ పాండు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ చేనేత రంగం మన దేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. కార్మికుల కళా నైపుణ్యానికి గుర్తింపునిస్తూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకునేలా వారిలో అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. తరతరాలుగా వస్తున్న ఈ కళను, కార్మికుల కృషిని ప్రతి ఒక్కరు గుర్తించి గౌరవించాలని చెప్పారు. ఈ ర్యాలీలో హ్యాండ్లూమ్ శాఖ సహాయ సంచాలకులు వెంకట్రావుతో పాటు పలువురు జిల్లా అధికారులు, చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో తాగునీటి సరఫరా పరిస్థితిపై రాష్ట మంత్రి దామోదర రాజనరసింహ అధికారులతో సమీక్షించారు. మంచీర, తింగూరు ప్రాజెక్టుల నీటి మట్టాలతో పాటు బోరంచ, భూచారెడ్డిపల్లి, ఇంటెక్ వెల్స్ ద్వారా జరుగుతున్న నీటి సరఫరా వివరాలను ఆయన ఆరా తీశారు. మెదక్ జిల్లాలోని 876 గ్రామాలు, సంగారెడ్డిలోని 852 గ్రామాలు, 9 మున్సిపాలిటీ

0: పార్టీలు, అలాగే జుక్కల్ బాన్సువాడ నియోజకవర్గాల పరిధిలోని 472 గ్రామాలకు మెరుగైన మంచినీటి నిరంతరాయంగా అందించాలని స్పష్టం చేశారు. ఎలాంటి తాగునీటి తలెత్తకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను మంత్రి ఆదేశించారు.
1: ఇంతవరకు శ్రీ సిహెచ్ నరహరి అందించిన సంగారెడ్డి జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శిరణ్య. పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ ఈరోజు ముంబైలో బ్యాంకులు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లతో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్ లో ఈరోజు భారత్, హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఇక వార్తల వివరంగా, పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పట్టణ స్థానిక సంస్థల కోసం చింతల్ శిబిరాలను నిర్వహించాలని సూచించారు. నిన్న జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన 2 రోజుల జాతీయ జలశాఖ సదస్సు ముగింపు సమావేశానికి ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నీటిని ఆదా చేసే సాంకేతికతలను మరింతగా అవలంబించాలని పిలుపునిచ్చారు. భారతీయ తయారీదారులు, భాగస్వాములు సమర్థవంతమైన పరిష్కారాలను అభివృద్ది చేసి వాటిని విస్తరించేందుకు ప్రత్యేక ప్రదర్శనలు, కార్యశాలలను నిర్వహించాలని ప్రధానమంత్రి సూచించారు. 2 రోజుల పాటు జరిగిన విస్తృత చర్చలను ప్రధానమంత్రి అభినందించారు. ఈ సమావేశం నుంచి వెలువడిన కార్యాచరణ అంశాలను నిరంతర సమీక్ష, అభ్యసన ప్రక్రియ ద్వారా కొనసాగించాలని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ సందర్బంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై ఇరువురు నేతలు చర్చిస్తారు. ఆ దేశ రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్తో సహా నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న బెల్జియం ప్రధానమంత్రి భారత్లో 3 రోజుల పాటు పర్యటిస్తారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత పరిశ్రమ వ్యాపార సమాఖ్య సమావేశంలో వీవర్ కీలక ఉపన్యాసం చేస్తారు. ఈ పర్యటన భారత్, బెల్జియం భాగస్వామ్యంతో పాటు వాణిజ్యం, పెట్టుబడి, రక్షణ, భద్రత, పునరుత్పాదక ఇంధనం వంటి పరస్పర ఆసక్తిగల రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు అవకాశం కల్పిస్తుందని మా ఆకాశవాణి ప్రతినిధి తెలిపారు. బ్రిక్స్ దేశాల మేధో సంపత్తి కార్యాలయాల అధిపతుల 18వ సమావేశం 2వ రోజు నిన్న న్యూఢిల్లీలో జరిగింది. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఈ ఏడాది బ్రిక్స్ ఇతివృత్తానికి అనుగుణంగా అధిపతులు చర్చలు జరిపారు. ఐపీ చట్రాలు సాంకేతిక స్థితిస్థాపకతను, సుస్థిర ఆర్థిక వృద్దిని ఎలా ప్రోత్సహిస్తాయో ఈ సందర్భంగా చర్చించారు. ఐపీ బ్రిక్స్ కూటమిలో ప్రాజెక్టుల సమర్థవంతమైన అమలు, సహకారం, సమన్వయ యంత్రాంగాల ప్రాముఖ్యత, పురోగతి సమీక్షపై బ్రిక్స్ ఐపీ కార్యాలయాల అధిపతులు ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రపంచ ఆవిష్కరణ, సృజనాత్మకత, ఆర్థిక అభివృద్దికి కీలక చోదకంగా ఉన్న మేధో సంపత్తి రంగంలో బహుపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు తమ ఉమ్మడి నిబద్దతను అధికారులు పునరుద్ఘాటించారు. యూరోపియన్ యూనియన్, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి పలు ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో తన ఆర్థిక భాగస్వామ్యాలను మరింతగా పెంపొందించుకునేందుకు భారత్ ముందడుగు వేసింది. యాష్విల్లో జరిగిన G20 సమావేశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధిక పెట్టుబడులు, పటిష్టమైన సప్లై చైన్లు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల విస్తృతి కోసం వినియోగించుకున్నారు. G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంక్ గవర్నర్ల సమావేశం సందర్భంగా సీతారామన్ పలు ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. యూరోపియన్ ఎకానమీ అండ్ ఫినాన్షియల్ అఫైర్స్ కమిషనర్ వాల్డిస్ డోమ్రోవిస్క్తో

జరిపిన చర్చల్లో భారత్ ఇయు ఆర్థిక ద్రవ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. ప్రపంచ బ్యాంకు అధ్యకుడు అజయ్ బంగాతో జరిగిన ప్రత్యేక సమావేశంలో 1.5 బిలియన్ డాలర్ల అభివృద్ది విధానాన్ని సీతారామన్ స్వాగతించారు. దేశంలో గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్ నాలెడ్జ్ హబ్ ను ఏర్పాటు చేయడానికి ప్రపంచ బ్యాంకు గ్రూప్తో భారత్ చేస్తున్న సహకారాన్ని కూడా సీతారామన్ ప్రముఖంగా ప్రస్తావించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ ఈరోజు ముంబైలో బ్యాంకులు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లతో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. స్వయం సహాయక బృందాలకు పంపిణీ చేసే సగటు మొత్తాన్ని పెంచేందుకు వ్యక్తిగత సంస్థల రుణ పోర్టుఫోలియోను రెట్టింపు చేయడంపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం స్థాయిలో సహకార రుణ వ్యవస్థ పాత్రను బలోపేతం చేయడం ద్వారా దీర్ఘకాలికంగా పేరుకుపోయిన రుణ మంజూరు, సకాలంలో నిధుల పంపిణీకి పరిష్కారం కనుగొనేందుకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి భారత రిజర్వ్ బ్యాంక్, ఆర్థిక సేవల విభాగం, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, నాబార్డ్, పీఎఫ్ఆర్డీఏ, కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లు, ఇతర కీలక భాగస్వామి సంస్థల నుంచి సీనియర్ ప్రతినిధులు హాజరవుతారని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో జరిగిన అలీనోద్యమ శిఖరాగ్ర సమావేశానికి అనుబంధంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న పలు దేశాల నేతలతో వరుస ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. కీలకమైన రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం, భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడంపై ఈ సమావేశాలు దృష్టి సారించాయి. ఈ సమావేశాల సందర్భంగా మంత్రి కిరణ్ రిజిజు సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వాలీద్ ఏఎం ఇల్గరిజీతో చర్చలు జరిపారు. న్యూఢిల్లీ సెర్బియాల మధ్య చారిత్రాత్మక సంబంధాలను బలోపేతం చేస్తూ పరస్పర ఆసక్తిగల రంగాలలో భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసే మార్గాలను అన్వేషించేందుకు ఇరువురు నేతలు చర్చలు జరిపారు. కేంద్ర మంత్రి సెర్బియా అధ్యకుడు అనా బ్రెనాబిక్తో సమావేశమై భారత్ సెర్బియా ప్రజల సంబంధాలు, ఇరు దేశాల శాసన దౌత్య ప్రాముఖ్యతను చర్చించారు. కిరణ్ రిజిజు అంగోలా విదేశీ వ్యవహారాల మంత్రి టెట్ ఆంటోనియోతో సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. ఉత్తరప్రదేశ్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించే లక్ష్యంతో ఈ రోజు నుంచి ఈ నెల 17వ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా ఒక ప్రత్యేక హెచ్పీవీ టీకా కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట వ్యాప్తంగా మొత్తం 75 జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం కింద 14 ఏళ్ల వయసు గల సుమారు 10 లక్షల మంది అర్హులైన కౌమార బాలికలకు హెచ్పీవీ టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమం సమయంలో అర్హులైన బాలికలు వారి తల్లిదండ్రులు ముందుకు వచ్చి టీకా వేయించుకోవాలని లక్నో ముఖ్య వైద్యాధికారి డాక్టర్ ఎన్బి సింగ్ విజ్ఞప్తి చేశారు. మహిళల క్రికెట్లో యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఈ రోజు జరిగే టీ20 ఆసియా కప్లో గ్రూప్ ఏలోని 2వ మ్యాచ్లో భారత్, హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఆదివారం దుబాయ్లో జరిగిన మ్యాచ్లో థాయిలాండ్పై 94 పరుగుల భారీ విజయంతో భారత మహిళల జట్టు తమ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ రోజు జరిగే మ్యాచ్లో విజయం సాధిస్తే హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ప్రస్తుతం జరుగుతున్న 8 టోర్నమెంట్లలో సెమీఫైనల్స్ కి చేరుకుంటుంది. నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన గ్రూప్ బి మ్యాచ్లో శ్రీలంక 75 పరుగుల తేడాతో ఇండోనేషియాపై విజయం సాధించింది. భారత్ తొలిసారిగా హ్యుందాయ్ ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ కు ఆతిథ్యమివ్వనుంది. ఎల్లుండి నుంచి ఈ నెల 9 వరకు అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ ఫ్రంట్లో ఈ సిరీస్ జరగనుంది. ఇందులో 20 దేశాల నుంచి 100 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారు. జూన్ 30 నుంచి జూలై 4 వరకు బ్యాంకాక్, చెకియాలోని నోవోమెస్టోలో జరిగిన పోటీల తర్వాత 2026 సిరీస్లో ఇది 3వ దశ, 4వది చివరి దశ అక్టోబర్లో చిలీలోని శాంటియాగోలో జరుగుతుంది. తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతంలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భ, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట, ఒడిషా, ఆంధ్రప్రదేశ్

0: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలలో ఉరుములు, మెరుపులు, ఈదురు కరలతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ముంబైలో బ్యాంకులు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లతో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్ లో ఈరోజు భారత్, హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:15.

0: ఉదయతరంగిణి. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక, అనంతరం రామాయణంలో నవవిధ భక్తి విశేషాలు నింపుకున్న పాత్రలు డాక్టర్ భాగవతుల వంశీ కృష్ణమాచార్య గారి ప్రసంగం వింటారు. ముందుగా వినండి భాగవత నీరాజనం ధారావాహిక.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: పోతన విరచిత ఆంధ్ర మహాభాగవతంలోని ముఖ్య ఘట్టాలకు వ్యాఖ్యానం. వినండి భాగవత నీరాజనం.
1: వ్యాసం వశిష్ట నప్తారం

సుకతాతం తపోనిధిం. లలిత స్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజుల

0: పతరు ఉర్విన్ సద్విజ శ్రేయమై.
1: ఈనాటి భాగవత నీరాజనం ధారావాహిక కార్యక్రమం 53వ భాగంలో వామనమూర్తి విశ్వరూపం గురించి వ్యాఖ్యానిస్తారు శ్రీ ఎస్ఎల్ఎన్ ఆచార్య. పద్యపఠనం శ్రీ వి వెంకటరామారావు.
2: గతవారం బలిచక్రవర్తి 3 అడుగుల చోటు నిస్తానన్నాడు. శుకయోగీంద్రుడు పరీక్షిణ్ మహారాజుతో నిట్లాను. రాజా, బలీంద్రుడు శుక్రనీతిని కాదని త్రోసిపుచ్చే భార్గవాచార్యులతో బలిచక్రవర్తి ఇట్లు పలికెను. గురువరేణ్య, అసత్యం కలవారిని, అర్ధలోభం కలవారిని, ధర్మహీనుని, మానహీనుని మోయలేనన్నది భూమి ఒకనాడు బ్రహ్మతో అన్నది.

0: అట్లు భూభారం కాదలుచుకోలేదు. రైతుకు మంచి విత్తనాలు పొలం దొరికినట్లు దాతకు సత్పాత్ర దానం దొరుకుట మేలు కదా. వచ్చినవాడు వసుధేశుడు.
1: ఆదిన్ శ్రీశతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జ

0: శ్రీలక్ష్మీ సతిపై లాలిత్యం పొందే శ్రీహస్తం కల శ్రీషుడు, మునీంద్రులకు అభయం ఇచ్చే ముకుందుని చేయి క్రిందై నా చేయి పైకైనచో కోరేదేమి? ప్రాజ్యంబైన రాజ్యం భోజ్యం కాదు, హేయం అయిన కాయం నిత్యం సత్యం కాదు. దానికోసం మాట తప్పుట ఎందుకు? పాడు పనులు చేయుటెందుకు? ముల్లోకాలు నేరు కోవటానిక, తృప్తిలేని కుళ్ళు జీవితం గడపడానిక, కూడబెట్టుకున్నదేది కాలం కాటేసినప్పుడు తోడుగా తోడరావు గదా. ఎన్నడైనా పుట్టిన ప్రాణి గిట్టక మానదు. ఏ ప్రళయమైనా రాని, ఏడు సముద్రాలు ఎండిపోని, మేరుపర్వతం తలక్రిందైపోని, చిన్ని చిన్ని ఇసుక రేణువులతో ధూళి కణాలతో ఏర్పడింది భూమి. తిరిగి అదే స్థితిలో కణాలుగా రేణువులుగా విడిపోని, నామరూపాలు లేకుండా పోతే పోని, నక్షత్ర రాసులు వాటి మార్గాలు మారిపోని, ఏం జరిగినా ఇస్తానన్న దానాన్ని ఇచ్చి తీరుతా. నేడు వచ్చినవాడు ఎవరిని అడిగేవాడు కాదు. అతనికి అన్నదమ్ములు లేరు, కన్నవారు లేనేలేరు. ఒంటరివాడు, వనరులు లేనివాడు, అన్ని విద్యలకు మూలస్థానమైనవాడు, అన్ని తెలిసినవాడు, అట్టివాడు పుట్టి ఒడుగై నా దగ్గరికి వచ్చి ఒట్టి చేతులతో వెళ్ళుటయా? అదే న్యాయం. ఉన్నది ఉన్నట్లు చెప్పాలి, మంచిగా మాట్లాడాలి, అదే అతిథి సత్కారం. మేలు చేసే మాటలు మాట్లాడాలి, మేలు కలిగించాలి, కీడును తొలగించాలి, ప్రయోజనం కలిగించాలి, దానికి తగినట్లు మాట్లాడాలి. కఠినంగా మాట్లాడకూడదు, సత్స్థలాన్ని దర్శించాలి, తపస్సు చేయాలి, త్యాగబుద్ధి కలిగి ఉండాలి, సద్భక్తి కలిగి ఉండాలి, దేనిపై మమకారం లేకుండా జీవించాలి, స్వార్థాన్ని విసర్జించాలి, వైరాగ్యమనే భాగ్యం పొంది ఉండాలి, మనస్సును కేంద్రీకరించాలి, దానాలు చేయాలి. దానాలు చేసేటప్పుడు పైగుణాలు తనకు చేరేటట్లుగా చూసుకోవాలి, ధర్మంగా వర్తించాలి, చిన్న పెద్ద అనే తారతమ్యం తెలుసుకోవాలి. బాలాదపి సుభాషితం అన్నట్లు పిల్లలు చెప్పిన మంచిని గ్రహించాలి, విద్యతో పాటు వినయ విధేయతలు పెంచుకోవాలి, సత్సాంగత్యం పెంచుకోవాలి, సత్కార్యాలు చేయాలి, పుణ్యవ్రతాలు దీక్షతో ఆచరించాలి, అవి ఫలించుటకు కూడా దాన ధర్మాలు చేస్తుండాలి, పరోపకార బుద్ధి కలిగి ఉండాలి, శత్రువులపై కూడా ప్రేమ కలిగి ఉండాలి, రిపూణామపి వత్సలహ అని అనిపించుకోవాలి, నిందాస్తుతులకు దూరంగా ఉండాలి, సజ్జన సాంగత్యం పెంచుకోవాలి, అతిథి అభ్యాగతులు వచ్చినప్పుడు పూజించాలి, దేవతార్చన చేయాలి. ఈ ధర్మవర్తనాలు మనలోని 16 కళలను ప్రకాశింపజేస్తాయి, మనోనిగ్రహం సిద్ధింపజేస్తుంది, శ్రద్ధ స్థిరమై అవుతుంది, ఇంద్రియాలకు శమనం కలుగుతుంది, కర్మ తేజోవీర్య మంత్రాలు పవిత్రం అవుతాయి. ప్రాణాన్ని నిలుపుకోవటానికే అన్నం తినాలి, అన్నం కోసం జీవించకూడదు. ఈ విధంగా శుచిగా ఉండగలగాలి. వీటి వలన మనలోనున్న నేల, గాలి, నీరు, నిప్పు, నింగి, ఈ లోకం, ఆత్మ, పరమాత్మలు అనే మానవులోని ప్రకృతి కళలు మనకు స్పష్టంగా తెలుస్తాయి. తనువుతో వచ్చిన స్వార్థం నశిస్తుంది, అహంకార మమకారాలు తొలగిపోతాయి. ధర్మంగా ఉన్నప్పుడు బ్రహ్మ స్వయంగా తన ముందుకు వచ్చేస్తాడు. ఈ విధంగా మాట్లాడుచున్న శిష్యునిపై శుక్రాచార్యులు ఆగ్రహించాడు. నా ఆజ్ఞను తిరస్కరించావు, త్వరలోనే నీ పదవి తొలగుగాక అని చెప్పించాడు. అన్నింటినీ త్యాగం చేస్తున్న నాకి ఈ శాపం వరమైంది. అనృతం వైపు మొగ్గలేను, నా పట్టుదలను నేను వదలను. బంధాల్లో చిక్కినా బతకవచ్చు, లేమి వచ్చినా లేశమైనా చింతలేదు, కలిమి నశించినా సుఖము కలదు, జీవధనాలు చెడిపోయినా పోవుగాక. మానధనులు మాటను వదులుకోరు.
1: మృత

మానం కోసం జీవించగలిగిన కొద్ది రోజులు చాలు, పదవి పోతే బాధపడేవాణ్ణి కాదు. ఇదివరలోనున్న ఇంద్ర పదవి వ్యామోహం ఇప్పుడే తొలగిపోయింది అన్నాడు బలీంద్రుడు. మనస్వి తేజస్వి అయిన మానవ లక్షణాన్ని తెలిపాడు. తన పత్నికి కనుసన్న చేశాడు. అతని ధర్మపత్ని వింధ్యావళి పొటిని కాళ్లు కడుగుటకు బంగారు కడవతో నీళ్లు తెచ్చింది. దానవేంద్రుడు, కడుగవలేను, నీకిత్తునన్న చోటు నిశ్చయముగా ధారాదత్తముగా నిత్తును. ఓ బ్రహ్మచారి, బ్రహ్మ తేజోమూర్తి, రారమ్ము, నీ పాదములు కడుగవలేను అని పలికాడు. ఒడుగు తన పాదాలు ముందుకు సాచాడు. బలిచక్రవర్తి ఆ పాదాలను చూచి ఇట్లనుకున్నాడు, యోగి హృదయాలలో నెలకొనే పాదాలు, భవబంధాలు

తెంచే పాదాలు, వేదాల చిట్టచివర వెలిగే పాదాలు, తన దాన ఫలాలను తుట్టతుదకు చూపించే పాదాలు. బ్రహ్మప్రీతిగా మూడడుగుల చోటును ఇచ్చుటకై ఒడుగు అడుగులను కడిగాడు, పూజించాడు. ధారాపాతముగా జలమును విడుచుచున్నాడు. ఆ ధార మధ్యలో ఆగిపోయింది. దర్భతో కలశధారకు అడ్డుపడిన దాన్ని పొడిచాడు. దైత్యగురు ధారకు అడ్డంగా సూక్ష్మరూపంలో ఉన్నాడు. కలశరంధ్రం నుండి చూస్తున్నాడు. అందువలన అతని కన్నుహటి దర్భ గుచ్చుకునటం వలన పోయింది. ఒక కన్ను గుడ్డిదైనందువలన ఒంటి కంటివాడని శుక్రుడు పిలువబడినాడు. నిశ్చితార్థం వదలక నీరజాక్షుని పాదాలను త్రిపాద స్థలాన్ని ఇచ్చుటకై కడిగాడు. దానవరాజుకు తృప్తి కలిగింది. అన్నింటికీ ఆధారమైంది ధారణి. ధారుణి దానంతో సమస్త వస్తుదాన ఫలం దక్కుతుంది. పెద్దలన్న మాట ఇది అక్షరాల నిజమాయే అనుకున్నాడు. దాత గ్రహీతలకు సత్ఫలితాలు, కీర్తి సుకృతాలు లభ్యమవుతాయి. మూడడుగులిచ్చుట నాకు ముజ్జగాలిచ్చుటయే అని పొట్టి ఒడుగు పలికాడు. పొట్టివాని పొట్టనిండా పుట్టెడు బుద్ధులు. పుట్టి నేర్చినో పుట్టక నేర్చినో కదా అని వైరోచన చక్రవర్తి సంతోషం పట్టలేక కలకల నవ్వాడు. భూదానంతో పాటు భావి ఫలాలైన తన గుణగణాలన్నింటినీ దానం చేశాడు. ఆనందం తప్ప అతనికి ఏం మిగలలేదు. తన సర్వస్వం పరులకే దానం చేసిన వదాన్యుడు దానవేంద్రుడు. అతన్ని మించిన దాత అవనిపై లేనేలేడు. ఒక్క గుణాన్ని చక్కగా నిలుపుకున్నవాడు ఇట్లు వృద్ధిగాంచవచ్చునని బలిచక్రవర్తి తన కథ ద్వారా తెలిపాడు. సత్వగుణం పెరిగింది. రజోగుణ తమోగుణాలు తగ్గిపోయాయి. ఉత్సాహం ఉవ్వెత్తుగా లేచింది. సత్య ధర్మ దాన దయాగుణాలు దానితో కలిసి కలిసి కరిగి రసాలయ్యాయి. మొదట ఇంద్రునిపై ద్వేషబుద్ధి కలిగి తాను చేసిన యుద్ధాన్ని విజయాన్ని అన్నిటిని మరిచాడు. యుద్ధవీరంతో పొందిన సంతోషం కన్నా సత్వోద్రేకం వల్ల కలిగిన ఆ ఆనందం మిన్నగా అనిపించింది. ఉత్సాహం తొలగిపోయింది. శమస్థితి నెలకొన్నది. అన్నీ కలిసిపోయాయి, కరిగిపోయాయి. సుఖదుఖాలకు అతీతమైన ఏదో తన మనసులో ఒక స్థితి స్థిరమైపోయింది. మనస్సుని ప్రపంచంగా కనులకు కనిపించింది. చైతన్యం విశ్వరూపం పొందుతున్నట్లుంది. అతని పెంపును దేవర్షిగణ గ్రహ మునీంద్ర సిద్ధ సాధ్య గంధర్వ కిన్నర కింపురుష యక్ష పక్షి దేవతాహిపతులు పొగిడినారు. పూలవానలు కురిపించారు. మంగళవాద్యాలు వినిపించాయి. అప్పుడు వామనమూర్తి విశ్వరూపం పొంది విజృంభించాడు. వ్యాసుడు వర్ణించని విషయాన్ని విశ్వరూపాన్ని పోతన మన కనులకు కట్టినట్టుగా వర్ణించాడు.

0: నిత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి.
1: ఇంత పొట్టివాడు ఇంతై ఇంతై ఇంతింతై ఆకాశమెత్తి ఎదిగాడు, వాయుమండలం దాటాడు, మేఘమండలం దాటాడు, చంద్ర సూర్యాది గ్రహమండలం చేరాడు, నక్షత్ర గుచ్ఛాల్లో మొదటి గుచ్ఛం చేరాడు, ధ్రువమండలం నుండి మహర్లోకం చేరాడు, ఆ విధంగా సత్యలోకం దాకా చేరాడు, బ్రహ్మాండమంతా నిండిపోయి విశ్వరూపంగా కనిపించాడు.
0: శిరోరత్నమై శ్రవణాలంకృతమై కళాభరణమై సౌవర్ణకేయూరమై ఛవిమత్కంకణమై కటిస్థలినుదంచత్ ఘంటయై నూపురప్రవరంబై

0: సత్యమూర్తి వామనమూర్తి ముజ్జోగాలు నిండిపోయాడు. సూర్యబింబం కొలిచే వస్తువుగా మారింది. మొదట ఆ బింబం గొడుగైంది, తదుపరి శిరోరత్నమై ప్రకాశించింది. కర్ణాభరణమైంది, కంఠాలకు అలంకారమైంది, భుజకీర్తివలి మెరిసింది, చేతి కంకణంగా ప్రకాశించింది, నడుము దగ్గర మొలత్రాటిపైనున్న గంటగా మారింది, పాదాలను చేరింది, పాదనూపురమైంది, చివరకు ఆ భాస్కరుడు పాదపీఠస్థలమయ్యాడు. ఊహాతీతమైంది వర్ణన. అత్యద్భుతంగా అక్కడి వారికి కనిపించింది. సర్వేశ్వరుడు సర్వత్ర వ్యాపించి స్థూలరూపునిగా ప్రత్యక్షమయ్యాడు. కొందరు వారి మనఃప్రవృత్తులు తగినట్లుగా సూక్ష్మకారణ మహాకారణ రూపాలుగా దర్శించారు. వేద వేదాంగ పారంగతులైన వారు ఆ రూపం అంతా ఒక్క భాగం మాత్రమే అనుకున్నారు. ఇంకా మూడింతల రూపం అమృతత్వం ఉందని భావించారు. పాదోస్యా విశ్వభూతాని త్రిపాదస్యా అమృతం దివి అనే వేదోక్తి గుర్తుకు వచ్చింది. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పరం సమూఢమస్య పాగంసురే అని వేదాలు వర్ణించిన త్రివిక్రముని రూపం విష్ణు రూపం కనిపించింది. త్రివిక్రమునిగా విష్ణు తేజస్సు ముల్లోకాలు వ్యాపించినట్లు వర్ణింపబడింది.
1: ఇంతవరకు మీరు వామనమూర్తి విశ్వరూపం గురించి వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాత శ్రీ ఎస్ఎల్ఎన్ ఆచార్య. పద్యపఠనం శ్రీ వి వెంకటరామారావు.

0: మీరింతవరకు భాగవత నీరాజనం ధారావాహిక విన్నారు.
1: క్యూర్వెల్ హాస్పిటల్ డాక్టర్ హేమా వద్దిరాజు, డాక్టర్ వద్దిరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో అనుభవం గల వైద్యుల సేవలు, ఆధునిక యంత్రాలతో ఆరోగ్య నిర్ధారణ పరీక్షలు, అత్యాధునిక శస్త్రచికిత్సలు, పిఐసియు, ఎన్ఐసియు, ఎస్ఐసియు లాంటి మేలైన వసతులు, బోధనాసుపత్రిగా గుర్తింపు. క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: హే నేహ, ఈ మధ్యాహ్నం చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
5: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి రామాయణంలోని నవవిధ భక్తి విశేషాలు నింపుకున్న పాత్రలు. డాక్టర్ భాగవతల వంశీకృష్ణమాచార్య గారి ప్రసంగం.
6: భక్తి 9 విధాలు. నవవిధ భక్తుల్లో ఒక్కొక్క భక్తి ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉన్నది. నవవిధ భక్తి విశేషాలని శ్రీమద్ రామాయణంలోనే ఆ భక్తిని నింపుకొని ఉండే పాత్రల్ని మనకి పెద్దలు ఒక శ్లోకంలో మనకు అనుగ్రహించారు. ధన్యో

0: దాస్యే సఖ్యర్కజః తను త్యాగే జఠాయుర్నవౌ.
1: నవవిధ భక్తుల్లో మొట్టమొదటి భక్తి శ్రవణ భక్తి. ఈ శ్రవణ భక్తిని మనకందరికీ ఆ వినేటువంటి విషయంలో భగవత్ స్వరూప రూప గుణ విభూతిర్ మహదైశ్వర్యాలు తెలియాలంటే మొదలు పెద్దల దగ్గర వినాలి. అలా వినడం మనకు తెలియాలంటే ఎలా వినాలో, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షస.

రామాయణ పారాయణం కానీ ఎక్కడ రామాయణ ప్రవచనం కానీ జరుగుతున్నా అక్కడ వెళ్ళి చక్కగా కూర్చొని రామకథామృతాస్వాదన చేసే శ్రవణ భక్తి కైంకర్యపరుడు హనుమ. ఈ శ్రవణ భక్తి తర్వాత కీర్తనం. ఈ కీర్తన భక్తి భగవద్గుణామృతాన్ని కీర్తించడం. సాధారణంగా ఉదరపోషణం కోసం ఎవరినో ఎక్కడో ఎప్పుడో ఎట్టనో కీర్తించడం జరుగుతుంది, కానీ ఆత్మోన్నతి కోసం కీర్తించాలంటే భగవంతుణ్ణి కీర్తించాలి. కీర్తించాలంటే లేనిది చెప్పడం కాదు, ఉన్నది మనకు తెలిసి మనకు అవగతంలో ఉన్నది తెలియపరచాలి. అలా కీర్తించగలిగిన గంభీరమైనటువంటి కావ్యం రాసిన వాల్మీకి కీర్తనే కీర్తన. ఆ రామాయణ కథాని కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకి కోకిలగా అయి కల్పవృక్షం మీద కూర్చుని కూసిన మధురమైనటువంటి కోకిల గానం ఆ వాల్మీకి కీర్తన. వాల్మీకి కీర్తన శ్రీరామాయణం. అంత గంభీరమైనటువంటి కీర్తనాభక్తిని ఆచరణలో పెట్టుకున్న వాల్మీకి మహర్షి ధన్యులు. సీతా సంస్మరణే స్మరణం, శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం. ఇందులో స్మరణం, లంకకు రావణాసురుడు అపహరించుకుని వెళుతూ ఉంటే జటాయువు చూసి ప్రయత్నించేసి రాముడికి విషయం తెలియచెప్పి ఇదంతా జరుగుతోంది. సీతమ్మ లంకకు ప్రవేశించింది. అక్కడ ఉన్న లంకా వైభవం గొప్పది. ఇక్కడ అడవిలోనో లేదా ఇంకో రకంగానో కాదు, రాముడు మానవుడు, రావణాసురుడికి చాలా శక్తులు, చాలా తలలు, చాలా గొప్పనైనటువంటి విశేషణాలు. స్వర్ణలంక, కాంచనలంక అంటారు. ఉద్యానవనాలు ఏ చూసినా అద్భుతమే. ఈ అద్భుతాలన్నిటినీ అత్యల్పంగా చూస్తూ కేవలం రామ సాన్నిధ్యమే తనకు సర్వో ఉన్నతమైనటువంటిది అని భావిస్తూ, ఎందుకంటే వనవాసానికి బయలుదేరుతున్నప్పుడు సీతాదేవిని వద్దన్నా సీతమ్మ ఒకటే మాట చెప్తోంది, ఎత్ర రామః తత్ర అయోధ్య. రాముడు ఎక్కడుంటే అక్కడ అయోధ్య, కానీ అయోధ్య ఎక్కడుందో నాకు అవసరం లేదు, అయోధ్యతో నాకు పని లేదు అని రాముడినే అనుసరిస్తూ రామచంద్రుడినే పొందాలని అలా ఉండి అంతకాలము ఆఖరకు హనుమత్స్వామి కూడా వచ్చి ప్రయత్నం చేస్తారు. చూడండి, మేరు సమేరు సమానాకారంగా మేరు పర్వతానికి సమానంగా తన శరీరాన్ని చూపించి, అమ్మా నేను ఇంత దార్ఢ్యం దృఢమైనటువంటి శరీరం కలిగి ఉన్నాను, నేను నీవు ఒక్కసారి ఆమోదం పలికితే ఈ క్షణంలో నిన్ను రామయ్య చరణాల ముందర కూర్చుండబెడతాను అని మాట్లాడితే హనుమను కూడా నివారించి, అక్కర్లేదు హనుమా, రామయ్యే రావాలి అని ఆ శ్రీరామచంద్రస్వామి వారి యొక్క స్వరూప రూప గుణ విభూతిర్మహదైశ్వర్యాలతోటే ఆ మధురిములతోటే ఆ రామచంద్రుడు వచ్చి తనను స్వీకరించి వెళ్లేదాకా రామస్మరణ చేస్తూ ఉన్నది. కనుక స్మరణ భక్తి అనేటువంటి భక్తిని అనుష్ఠించిన అమ్మ సీతమ్మ మూడవ భక్తి విధానం. నాలుగవది భరతుడు పాదుకా సేవనం. సాధారణంగా పెద్దవాడైన వాడు దూరమైతే రెండోవాడికి, రెండోవాడు కూడా దూరంగా ఉంటే మూడోవాడికి పట్టాభిషేకం చేయొచ్చు. అంటే రామ లక్ష్మణులతో పాటు సమానంగా హక్కు ఉన్నవాడు, కానీ రాముడికి ఉపయోగపడుతూ రామ పాదారవింద సేవనమే. పాదసేవనం అంటే కనీసం నిజంగా పాదాలు దొరికినా బాగుండేది. పాదాలు కూడా దొరకకుండా వనవాసానికి వెళ్ళిపోతే ఆ శ్రీపాదుకలను పెట్టుకున్నాడు. శ్రీపాదుకలను తన తలపైన పెట్టుకుని జాగ్రత్తగా నందిగ్రామం దాకా తీసుకొచ్చి ఆ శ్రీపాదుకలనే నిజంగా సామ్రాట్టు ఉన్నా ఆ పరిచర్యలు చేస్తారో లేదో అలా శ్రీపాదుకలకు పరిచర్యం చేశాడు. అంటే దాస్య భక్తి, పాదసేవనా భక్తి, ఇవి చాలా గంభీరమైన భక్తి విధానాలు. శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళుతున్నప్పుడు ఆ వనవాసంలో రామచంద్రుడు అయోధ్యను వీడితే అయోధ్యంతా చాలా దుఃఖంగా ఉంటే అయోధ్య దుఃఖాన్ని బాగా అనుభవిస్తూ తన దుఃఖాన్ని అనుభవిస్తూ రామచంద్రస్వామిని ఖచ్చితంగా వెనుక్కి తీసుకురాగలను అన్న నమ్మకంతో అయోధ్యాపురం నుంచి బయలుదేరి శ్రీరామచంద్రస్వామి వారి దాకా వెళ్ళి శ్రీరామచంద్రస్వామి వారి యొక్క శ్రీపాదారవిందాల ముద్రలు కలిగిన

పాదుకలని తీసుకురాగలిగాడు. అలా పాదుకా సేవనం గంభీరమైనటువంటి భక్తి. ఆ పాద సేవనం కన్నా పాదుకలను సేవించిన భక్తుడు భరతుడు. పూజనే చశబరి, ఆచార్యుల వారు మా మహర్షి పతంగ మహర్షి వారు చెప్పినట్టుగా ఇక్కడే ఉండమ్మా, రామచంద్రుడు లక్ష్మణస్వామి వస్తారు అని ఆజ్ఞ చేస్తే ఆచార్యుల ఆజ్ఞ కోసం, గురువుగారి ఆజ్ఞ మీరకుండా పాపం వయసు మీరుతున్నా రోజు ఉదయాన్నే పళ్ళన్నీ సేకరించడం, పూలన్నీ సేకరించడం, సాయంకాలం దాకా ఎదురు చూడటం, తెల్లవారుదామని మళ్ళీ అన్నీ పారిపోయటం, ఇలా రామచంద్రుడు వచ్చేదాకా ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి అసలు చాలా వృద్ధురాలైపోయింది. ఆ సమయంలో సీతాన్వేషణ చేస్తూ రామచంద్రుడు శబరి ఉన్న స్థలానికి చేరితే తను భగవన్మయమై, అందుకే తన్మయం అంటారు, తన వశం తప్పి భగవద్వశమవుతూ చేస్తున్న గంభీరమైన కైంకర్యం పూజ. అలా రామచంద్రుని లక్ష్మణస్వామిని అత్యంత భక్తి ఆవేశంతో ఆకట్టుకున్నటువంటి భక్తి కలిగిన పూజ శబరి చేసింది. అద్భుతమైనటువంటి ఫలాలను తను రుచి చూసి ఇది రామయ్యకు గొప్పగా ఉంటుంది, సర్వ విధాలుగా ఎదురు చూసి ప్రాణాన్ని ఉగ్గబట్టుకుని లక్ష్మణులకి రాములకి ఇద్దరికి కైం పూజ చేసి ఆ గురువుగారు చెప్పిన ఆజ్ఞ నెరవేర్చడమే పరమలక్ష్యంగా బ్రతికి ఉన్న శబరిది నిజమైన పూజ. నమస్కారం కూడా భక్తే. లంక నుంచి రావణాసురుడికి ఎంత చెప్పినా వినకపోతే ఇక రావణాసురుడు మారేడా లేడని తను బయటికి వచ్చి లంక నుంచి సముద్రం నుంచి దాటి బయటనే ఆకాశంలోనే నిలబడి ప్రణామం చేస్తూ రామచంద్రస్వామి వారిని ప్రార్థించి ఇలా శరణాగతుడై భగవంతుడైన రామచంద్రుడిని శరణాగతి చేసిన విభీషణుడు అద్భుతమైనటువంటి ప్రణామం అనే లేదా నమస్కారం అనే ఈ భక్తికి తాను నిర్వహించినాడు. ఆయనే లంకాధిపుడు కదా రావణాసురుడి తర్వాత. దాస్యం, దాస్యం అంటే అక్కడ ఒక మాట చెప్తాడు అయోధ్యాపురిలో, అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతేషుచ. నిదిరించినా రామచంద్రుడు, మేల్కొన్నా రామచంద్రుడే అంటూ రామచంద్రుడు నిదిరించినప్పుడు మేల్కొన్నప్పుడు సర్వవిధ సర్వకాల సర్వావస్థల యందు సర్వవిధ కైంకర్యములు సమర్పించడానికి నేను వెళుతున్నాను, రాముడి వెంట సీతమ్మ వెంట వనవాసానికి అంటూ బయలుదేరిన లక్ష్మణుడి భక్తి పరమోన్నతమైంది. మరొక్క మాట ఏమిటంటే వనవాసానికి వెళుతున్న రామచంద్రుడి వెంట భార్య ఉన్నది, కానీ వనవాసానికి సీతారాముల వెంట వెళుతున్న లక్ష్మణస్వామి ఒకవేళ శాస్త్రీయంగా ఆలోచిస్తే రాజ్యాన్ని పాలించవచ్చు చక్రవర్తి అయి, భార్యతోడుగా ఉండవచ్చు, ఆయనకు శాపం లేదు, వరం లేదు, ఏదీ లేదు, కానీ ఆయన ఇవేవీ అనుకోలేదు. రామ కైంకర్యమే, రామదాస్యమే తనకు జీవనం యొక్క లక్షణము. అలా దాస్య కైంకర్యము చేసినటువంటి శ్రీ లక్ష్మణస్వామి. తర్వాత సఖ్యం అంటే స్నేహం, స్నేహము అగ్నిముఖంగా చేశాడు. అగ్ని ప్రతిజ్ఞ ద్వారా అగ్నిముఖంగా చేస్తే దానికి తిరుగులేదండి. అలా స్నేహం, శాశ్వతమైన స్నేహాన్ని అగ్నిముఖంగా ప్రతిజ్ఞాపూర్వకంగా స్నేహం చేసిన ఆ పరమోన్నతమైన అద్భుత అదృష్టశాలి సుగ్రీవుడు. సుగ్రీవుడి స్నేహం కూడా, స్నేహం కూడా ఒక భక్తిలాగా, భగవంతుణ్ణి ప్రాప్తింపచేసే భక్తిలాగా చేరింది. తర్వాత తనుత్యాగం అంటే ఆత్మార్పణం. ఆత్మార్పణం అనేది చాలా పెద్ద పదం, అంటే మిగతా వాళ్ళంతా ఉండటం ద్వారా చేశారు, జీవించి ఉండటంతో చేశారు, వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు పోరాడి చేశారు. కానీ జటాయువు అనే పక్షిరాజు ప్రాణం పోగొట్టుకోవటమే రాముడి కోసం, రామకైంకర్యం కోసం, సీతారాములు కలిసి ఉండాలి, వారిని కలిపి చూడాలి అన్న కోరికతో ఆ దుష్టరావణుడి వెంట యుద్ధం చేస్తూ పాపం చాలా కాలం పోరాడి ఆత్మార్పణం చేసినటువంటి మహాధన్యజీవి జటాయు.

0: ఇలా నవవిధ భక్తి విశేషాలని మనందరికీ ఆదర్శవంతంగా అందించిన, అందమైన శ్లోక రూపంలో అందించిన ఆచార్యులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు.
1: మీరు ఇంతవరకు రామాయణంలో నవవిధ భక్తి విశేషాలు నింపుకున్న పాత్రలు డాక్టర్ భాగవతల వంశీకృష్ణమాచార్య గారి ప్రసంగం విన్నారు.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియదా?
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపీ బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
7: శ్రేష్టమైన చికిత్సకి విశిష్టమైన చిరునామా క్యూర్వెల్ హాస్పిటల్. బీమార్ ఏదైనా ఫికర్ లేదు, క్యూర్వెల్ కి పోదాం, పరేషాన్ వద్దు. డాక్టర్ హేమా వద్దిరాజు, డాక్టర్ వద్దిరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో పిల్లలు కలగని వారికైనా, పిల్లల్ని కనబోయే అమ్మలకైనా, పసిపాపలకైనా, పెద్దలకైనా, అనారోగ్యం ఏదైనా ఎవరికైనా క్యూర్వెల్ హాస్పిటల్ ఉంది అండగా. ఫోన్ నెంబర్ 9550135343.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
9: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
10: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
11: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 lakhs గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 crore గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. KMFME అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో DIC, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, రూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
12: KMFME పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHIDF, MIDH, NHB, NRLM, NULM, Standup India, ముద్ర, CGTMSE.
11: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
1: ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వినండి. రుద్రవీణ, ఈ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం ఇళయరాజా.

మీరింతవరకు ఉదయ తరంగిణి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8 గంటలు. జానపద సంగీతం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో ఏ పూర్ణచందర్ మరియు బృందం అందించే జానపద గీతాలు వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, దూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSC.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.

మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో ఏ పూర్ణచందర్ మరియు బృందం అందించిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. కొద్ది క్షణాలలో మార్నింగ్ న్యూస్ వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరి చూసుకోండి.
1: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
2: చిత్రసీమలో ఇప్పుడు వినండి కోర్ట్. ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ పాడిన పూర్ణచారి గీతం సంగీతం. విజయ్ బుల్గనిన్.

0: பொபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ ஓபிலாஷி சைபால்
3: చిత్రసీమ వింటున్నారు. ఇప్పుడు ఫిదా ఈ చిత్రం కోసం హేమచంద్ర మాళవిక పాడిన పాట, రచన చైతన్య, సంగీతం శక్తికాంతి కార్తిక్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: హ్యాపీడేస్ చిత్రం కోసం కార్తిక్ పడిన వనమాల గీతాన్ని వినండి. సంగీతం అందించిన వారు మిక్కీ జమేయర్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: కలేజ చిత్రం కోసం హేమచంద్ర, శ్వేత పడిన సిరివెన్నెల గీతం, సంగీతం మణిశర్మ.

0: 21 ఏళ్ల విశ్వాసం. క్యూర్వెల్ హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ లో డాక్టర్ వద్దిరాజు రాకేష్, జనరల్ సర్జరీలో డాక్టర్ వినయ్ బాబు, ఆంకో సర్జరీలో డాక్టర్ హేమంత్ గార్ల విశిష్టమైన సేవలు, ఆధునిక మాడ్యులార్ ఓటీ, 24 గంటల ఎమర్జెన్సీ, ఐసీయూ, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సౌకర్యాలు. క్యూర్వెల్ హాస్పిటల్ ఎంజిఎం దగ్గర శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నంబర్ 9550135343.
1: చిత్రసీమలో ఇప్పుడు మహానటి. ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి పాడిన పాట, రచన రామజగయ్య శాస్త్రి, సంగీతం మిక్కీ జె మేయర్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
2: మహర్షి ఈ చిత్రం కోసం కార్తిక్ పాడిన శ్రీమణి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: చిత్రసీమలో ఇప్పుడు మజిలీ. ఈ చిత్రం కోసం చిన్మయి పడిన పాట, రచన చైతన్య ప్రసాద్, సంగీతం గోపి సుందర్.

ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ టీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.

మీరు ఇంతవరకు చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమం విన్నారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ కార్యక్రమం వింటారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నల్గొండ క్రాస్ రోడ్స్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు 620 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కారిడార్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభిస్తారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. 3.23 కిలోమీటర్ల మేర ఎలాంటి అడ్డంకులు లేని ఈ కారిడార్ చెంచల్గూడ, సైదాబాద్, ఐఎస్ సదన్ ప్రాంతాలలో ట్రాఫిక్ రద్దీని నివారిస్తూ ప్రయాణ సమయాన్ని దాదాపు 30 నిమిషాల వరకు తగ్గిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రభుత్వం అద్భుతమైన పరిపాలన అందించిందని మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 800 కోట్ల రూపాయలు అప్పు ఉన్నప్పటికీ 1000 రోజులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థవంతమైన పరిపాలన అందించారని ప్రశంసించారు. తెలంగాణ అంగన్వాడీ చరిత్రలో 50 ఏళ్లలో తొలిసారి నెల మొదటి తేదీనే సిబ్బంది ఖాతాలో జీతాలు జమయ్యాయి. సెప్టెంబర్ 1వ తేదీనే వేతనాలు అందడంతో రాష్ట వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఆనందం వ్యక్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక

చొరవతోనే ఇది సాధ్యమైందని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనను విమర్శిస్తూ తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కె తారక రామారావు, హరీష్ రావు ఛార్జ్షీట్ విడుదల చేశారు. కె చంద్రశేఖరరావు హయాంలో అభివృద్ది చెందిన వ్యవసాయం, వైద్యం, విద్యుత్, విద్యా రంగాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలహీనపరిచారని ఆరోపించారు. ములుగు జిల్లా పాలంపేటలోని గొల్లలపూడి దేవాలయాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆగస్టు 31, 2026 నాటి గెజెట్ నోటిఫికేషన్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. గొల్లల గుడికి జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు లభించడం పట్ల పర్యాటక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. సెర్బియా రాజధాని బెల్గ్రేడ్ లో జరిగిన అలినోద్యమ శిఖరాగ్ర సమాపేశానికి అనుబంధంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న పలు దేశాల నేతలతో వరుస ద్వైపాక్షిక సమాపేశాలు జరిపారు. తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతంలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భ, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 11 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఇప్పుడు వింటారు. ఇందులో పాల్గొనేవారు ప్రొఫెసర్ పల్లవి కాబ్డే, డైరెక్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్, ఇంకా డాక్టర్ వై వెంకటేశ్వర్లు, డైరెక్టర్ స్టూడెంట్ సర్వీసెస్. కార్యక్రమ అనుసంధానకర్త కె నీలిమ గారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2324 0852, మరో నెంబరు 2324 0853, మరో నెంబరు 2955 0923.
1: శ్రోతలకు నమస్కారం. చదువుకోవాలనే ఆశ ఉన్న రకరకాల కారణాలతో చదువును మధ్యలోనే ఆపేసిన వారికి, చదువుకి వయసుతో అడ్డంకి కాదు, మీ కలలు పరిస్థితులకు అవరోధం కాదు, అవకాశాన్ని అందిపుచ్చుకుంటే ఉన్నత విద్య మీ సొంతం, మళ్లీ మీరు చదువుకోవచ్చు, రండి నేనున్నాను, మీ చదువును కొనసాగించండి అని ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటూ అనేక మందికి ఉన్నత విద్యను అందిస్తూ విద్యావంతులుగా తీర్చిదిద్దుతూ చాలా మందిని ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడేటట్లు చేస్తూ ఒక మంచి వేదికగా నిలుస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. అవును, ఉద్యోగులు, గృహిణులు, వ్యవసాయదారులు, ఇలా ప్రతి రంగంలో ఉన్నవారు వయసుతో సంబంధం లేకుండా వారికి నచ్చిన కోర్సుల్లో ప్రవేశాలు పొంది వారికి కావలసిన క్వాలిఫికేషన్స్ పెంచుకునేందుకు ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ప్రస్తుతం బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు, అలాగే విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి ఆకాశవాణి స్టూడియోస్ లో సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085 2, 2324085 3, 2955 09 5 0923 ఈ నెంబర్కు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు. నమస్తే పల్లవి గారు. నమస్తే వెంకటేశ్వరరావు గారు.
2: నమస్కారం.
1: నమస్కారం నీలిమ గారు. వెంకటేశ్వర గారు, ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యొక్క ఆవిర్భావం, అలాగే దానికున్న విశిష్టత, ప్రాముఖ్యత, ప్రాధాన్యత గురించి ఒకసారి మా శ్రోతలకు వివరిస్తారా?
2: అలాగేనమ్మా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యను సార్వత్రికం చేయడం కోసం అన్ని వర్గాల వారికి, అంటే సాంకేతిక కారణాల చేత చదువు కొనసాగించలేని వారికి, తర్వాత ఉద్యోగము పూర్తిగా అంటే చిన్నతనంలోనే ఉద్యోగం వచ్చేసి ఉన్నత చదువులు చదువుకోలేకపోయినటువంటి వాళ్లకు, ఆ తర్వాత చిన్న చిన్న వ్యాపారస్తులు, మహిళలు, ఈ అనేక రకమైనటువంటి వర్గాల వారు ఉన్నత విద్యను అందించడం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 1982 భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా డాక్టర్ ప్రొఫెసర్ జి రామిరెడ్డి గారి నాయకత్వంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఒక 5,000 మంది విద్యార్థులతో ప్రారంభమై ఇప్పుడు దాదాపుగా 20 లక్షల మంది పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాదాపుగా ఇప్పుడు 6 లక్షల మంది ఆన్లైన్లో ఉన్నారు. అంటే

0: అంబేద్కర్ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం ఏమిటంటే అన్ని వర్గాల వారికి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఒక నాణ్యమైనటువంటి విద్యను ఆ తక్కువ ఖర్చుతో, అంటే అన్ని వర్గాల వరకు రెగ్యులర్గా చదువుకోలేని వాళ్లకు, బాగా డబ్బు ఖర్చు పెట్టలేని వాళ్ళందరూ కూడా అంబేద్కర్ పంచి ఒక వరం లెక్క ఉపయోగపడుతుంది. అదే రకంగా 45 సంవత్సరాలు అంబేద్కర్ పంచి అన్ని మూల వారికి, అన్ని వర్గాల వారికి, తెలంగాణ 2024 వరకు 2 రాష్ట్రాల వరకు సేవలు అందించింది. 2024 నుంచి ఓన్లీ తెలంగాణ వరకు పరిమితమై దాదాపుగా మా దగ్గర 117 స్టడీ సెంటర్స్ మొత్తం కూడా 135 అన్ని స్టడీ సెంటర్లు అందరికీ కూడా అంబేద్కర్ ఓపెన్ నుంచి క్వాలిటీ ఆఫ్ విద్యను అందిస్తుంది.
1: సార్, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు వెంకటేష్, నేను మహబూబ్నగర్ నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి వెంకటేశ్వర గారు, మీ క్వశ్చన్ ఏంటి?
2: మేడం, ఇంతకుముందు ఎంఏ సైకాలజీ ఉంటుండే మన బిజినెస్ లోపల, ఉంటే ప్రాబ్లం ఉంటుంది మేడం అది, ఎందుకంటే మేమంతా ఎంప్లాయీస్ ను, సైకాలజీ చేసుకున్న వాళ్ళకు డిస్టెన్స్ రెగ్యులర్ చేయడం కొంచెం ప్రాబ్లం. ఆ ఉద్దేశం కాల్ చేసినా.
1: పల్లవి గారు మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తారు. ప్రొఫెసర్ గారు,
3: వెంకటేశ్వర్ గారు, మీరు అడిగారండి సైకాలజీ యూనివర్సిటీ ఎందుకు ఆఫర్ చేయట్లేదని. మనము ఇంతకుముందు సైకాలజీ ఆఫర్ చేశాము, కానీ యూజీసీ నిబంధన ప్రకారము ఇప్పుడు సైకాలజీని ఇతర కొన్ని ఎలిడ్ హెల్త్ సైన్సెస్ సబ్జెక్ట్స్ ని మనము డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఆఫర్ చేయడానికి లేదండి. ఏదైనా యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది అంటే కనుక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో ఆ సర్టిఫికేట్ కి వ్యాలిడిటీ ఉండకపోవచ్చు అండి. దీనికోసం యూనివర్సిటీ అని ప్రయత్నాలు చేస్తుంది, ఫ్యూచర్ లో వస్తే అవకాశం ఉంటుంది, కానీ ప్రస్తుతానికి మాత్రం యూజీసీ ప్రకారము మనం సైకాలజీని నిలిపివేశాము. యూనివర్సిటీ ప్రయత్నాలు చేస్తుందండి, దానికి తగినట్టు పాజిటివ్ గా రెస్పాన్స్ వస్తే మాత్రం తప్పకుండా మళ్ళీ మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది, కానీ ప్రస్తుతానికి మాత్రం సైకాలజీ కోర్స్ ని మనం ఆఫర్ చేయట్లేదు. అవునండి, యూనివర్సిటీ కూడా అదే రిప్రజెంటేషన్ చేసింది యూజీసీకి, సో మేము మా ప్రయత్నంలో మేము ఉన్నాము.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేడం నమస్కారం. మేడం
1: మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు రవి, నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం గోన.
1: రవి గారు, మీరు రేడియో వాళ్ళని తగ్గించాలండి, లేకపోతే కట్ అవుతుంది. మీ క్వశ్చన్ అడగండి.
4: పూర్తిగా స్టడీ చేసిన.
1: మీ క్వశ్చన్ అడగండి.
4: సార్ నమస్కారం. సార్
0: నమస్కారం, చెప్పండి.
4: సార్, మా బాబు డిగ్రీ అయిపోయింది, అయితే కొన్ని సబ్జెక్టులల్లా పోయిండు, అయితే దానికి రీగా కట్టచ్చునా? అంటే ఇప్పుడు మాకు నిజామాబాద్ జిల్లా దర్పల్లి యూనివర్సిటీ ఉంది, దాంట్లో చేసిండు, దాదాపు 4 ఇయర్ గ్యాప్ వచ్చింది సార్.
0: ఓకే,
4: మరి దానికి తదితర వివరాల కోసం ఎవరిని సంప్రదించాలా ఎట్లా అనేది అడుగుతున్నా సార్.
0: మీరు ఒక నెక్స్ట్ వీక్ లో స్టూడెంట్ యొక్క వివరాలన్నీ కూడా యూనివర్సిటీలో సబ్మిట్ చేస్తే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు అందిస్తాం.
4: ఎవరిని సంప్రదించాలి సార్?
0: విద్యార్థి సేవా అభిగమంలో వచ్చేసి అతని గతంలో చదివిన అతని యొక్క సర్టిఫికేట్స్, గతంలో ఉన్నట్టు చదివినట్టు ఏ విశ్వవిద్యాలయం యొక్క సిలబస్ ఒకసారి సబ్మిట్ చేస్తే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా విద్యార్థికి తెలియజేస్తాం.
4: వెబ్సైట్ సార్?
0: మీరు డైరెక్ట్ గా యూనివర్సిటీకి రావాలి. అది
4: ఎక్కడికి రావాలా?
0: జూబ్లీ హిల్స్ అంబేద్కర్ ఓపెన్.
1: రవి గారు, మీ అబ్బాయి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదివాడా డిగ్రీ?
4: లేదు, యూనివర్సిటీ యూనివర్సిటీ మేడం, దర్పల్లి, దర్పల్లి నిజామాబాద్ జిల్లా దర్పల్లి.
1: ఓకే సరే అండి, మీరు ఆ సర్టిఫికేట్స్ తీసుకుని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వస్తే వాళ్ళు మీకు సలహా ఇస్తారు.
4: ఎక్కడ సార్? అది ఫోన్ నెంబర్ వగేరా ఏమన్నా ఉందా?
3: మీరు నోట్ చేసుకోండి, హెల్ప్ డెస్క్ నంబర్ 040.
4: మేడం ఒక నిమిషం, చెప్పండి మేడం.
3: 040-236-80-236-80 333 అండి, 333.
4: ఓకే,
3: లేదంటే 444, ఇది మా హెల్ప్ డెస్క్ నంబర్. అదే విధంగా మనకు టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉందండి, 1800-00-599-599-01-01. మీరు సంప్రదించి స్టూడెంట్ సర్వీసెస్ బ్రాంచ్ కు వచ్చేసేయండి, రిలవెంట్ సర్టిఫికేట్స్ తీసుకుని మీ ఇష్యూ రిజాల్వ్ అవుతుందండి.
4: ఓకే ఓకే మేడం.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నమస్కారం అండి, నేను ఇక్కడ ఆశిష్ నగర్ మల్లెపల్లి హైదరాబాద్ నుంచి.
1: చెప్పండి.
5: ఇది ఆల్రెడీ నేను బిఏ పొలిటికల్ సైన్స్ లో 2019 లో జాయిన్ చేశాను మేడం. చేసి అసలు 3 ఇయర్స్ ఎగ్జామ్ ఫీజ్ కట్టాను, కానీ ఎగ్జామ్ రాయలేదు. మళ్ళీ రాసుకోవచ్చా మేడం? ఇది
0: మళ్ళీ రాసుకోవచ్చండి. 19 అంటే 25 వరకు మీ డ్యూరేషన్ పీరియడ్ అయిపోయింది. మీరు సబ్జెక్టులు పాస్ అయినవి మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఒకసారి నో ప్రాబ్లం, మీరు ఒకసారి వచ్చేసేస్తే ఎంత ట్యూషన్ ఫీజు మళ్ళీ ఎంత కట్టాలి అనే విషయం వాళ్ళు బ్రాంచ్లో డిస్కస్ చేసి మీకు సలహా ఇస్తారు. మళ్ళీ మీకు మళ్ళీ అవకాశం ఇస్తాం. దాన్ని రీఅడ్మిషన్ అంటారు.
5: ఓకే సార్, అది పాత ఫీజు కట్టిన రిసిప్ట్లు అవి తీసుకొని వెళ్ళమంటారు.
0: మా దగ్గర డేటా ఉంటుంది మీ అడ్మిషన్ నెంబర్తోనే, అది తీసుకొని రండి.
5: ఓకే సార్.
1: మీరు వింటున్నారు డాక్టర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు, అలాగే విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 23240852 23240853 29550923. ఈ నెంబర్కు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాల గురించి మీరు నేరుగా మాట్లాడొచ్చు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: శ్రీకాంత్ అండి, నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి శ్రీకాంత్ గారు.
6: హలో
1: చెప్పండి, మీ క్వశ్చన్ ఉంటే అడగండి.
6: మేడం, ఇప్పుడు లా చేయాలనుకుంటుంది, నాకు రెగ్యులర్ లో డిగ్రీ అయిపోయింది, బిఎడ్ కూడా అయిపోయింది, నేను లా చేయాలనుకుంటున్నాను, దానికి ఏమైనా ఛాన్స్ ఉందా మేడం? మన అంబేద్కర్ యూనివర్సిటీలో
1: డాక్టర్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు మీ క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు.
3: శ్రీకాంత్ గారు, మీకు లా చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ మనకు డిస్టెన్స్ లో లా ఆఫర్ చేయడానికి పర్మిషన్ లేదండి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ లేదు. సో అందుకని ఇండియాలో ఏ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా లా ఆఫర్ చేయట్లేదు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో. మన దగ్గర రీసెంట్ గానే మనము ఎడ్యుకేషన్ లో ఎంఏ ఎడ్యుకేషన్, ఎంఏ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అనే రెండు కొత్త ప్రోగ్రామ్స్ ని మనకు యూజీసీ అప్రూవల్ ఇచ్చిందండి. మనము త్వరలో ఈ వీక్ ఆల్మోస్ట్ ఒక కొన్ని రోజుల్లో మనం దానికి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాము. అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అనేవి, పీజీ ప్రోగ్రామ్స్. మీరు ఎంఏ ఎడ్యుకేషన్ చేసుకోవచ్చండి, వస్తుందండి. ఇప్పుడు మనకు ఆల్రెడీ యూజీసీ నుంచి అప్రూవల్ వచ్చేసింది, మనము నోటిఫికేషన్ ఇప్పుడు ఇచ్చేస్తాము. ఇంకా నెక్స్ట్ మంత్, మేబీ 1 మంత్ లోపు వచ్చేస్తుందండి, మీరు అప్లై చేసుకోవచ్చు.
1: హలో
7: హలో
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: నా పేరు రామంజనాయల్ మేడం, మేము నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ మేడం.
1: చెప్పండి రామంజనాయల్ గారు.
7: మేడం, అది ఎంఏ ఎడ్యుకేషన్ కోర్సు గురించి డీటెయిల్స్ కావాలండి, దాని గురించి చెప్పండి.
0: ఎంఏ ఎడ్యుకేషన్ ఒక కోర్సు, ఎంఏ ఎడ్యుకేషన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్, ఈ రెండు కోర్సులను ఈ మంత్ లోనే యూనివర్సిటీ మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చేసేస్తుంది. అప్పుడు నోటిఫికేషన్ పడ్డ తర్వాత మీకు రెండిట్లో ఏది ఇష్టం ఉందో దాంట్లో జాయిన్ కావచ్చు.
7: చిన్న డౌట్ సార్, ఏది బాగుంటుంది ఎంఏ ఎడ్యుకేషన్ యొక్క చేస్తే ఏం బెనిఫిట్ ఉంటుంది, ఎంఏ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ చేస్తే ఎంఏ బెనిఫిట్?
0: ఇప్పుడు ఎంఏ స్కూల్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ ఎడ్యుకేషన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అనేది స్కూల్ కు సంబంధించినటువంటిది, జనరల్ గా స్కూల్ టీచర్ల కోసం ఉపయోగపడేది అది. ఎంఏ ఎడ్యుకేషన్ జనరల్ ఎంఏ ఈక్వల్ టు ఎంఈడికి సంబంధించిన సిలబస్ దాంట్లో ఉంటుంది. ఈ సంవత్సరం భారతదేశంలో ఫస్ట్ ఒకటే యూనివర్సిటీ ఆఫర్ చేసేది ఎంఏ ఎడ్యుకేషన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్. ఒక అంబేద్కర్ ఒక్కదానికి అవకాశం వచ్చింది
7: సార్. అయితే ఈ ఎంఏ ఎడ్యుకేషన్ ఆల్రెడీ ఇగ్నోర్ లో ఉంది కదా సార్?
0: ఉంది, ఎంఏ ఎడ్యుకేషన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఒక అంబేద్కర్ ఉపస్థితిలో ఉంది. రెండు
7: ఉన్నాయి,
0: ఒకటి ఎంఏ ఎడ్యుకేషన్ జనరల్, ఎంఏ ఎడ్యుకేషన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్.
7: రెండు వేరు వేరు
0: కోర్సులు.
7: స్కూల్ అడ్మినిస్ట్రేషన్ చేస్తే ఏంటి సార్ ఉపయోగాలు?
0: స్కూల్ టీచర్స్ కి అవి అది.
3: రామంజన్ గారు,
7: నేను టీచరే సార్. నేను స్కూల్ గవర్నమెంట్ టీచరే సార్. నేను చాలా రోజుల నుంచి ఈ స్కూల్ ఎంఏ ఎడ్యుకేషన్ చేయాలని చాలా ఉత్సాహంగా ఉన్నా సార్, అందుకే తప్పనిసరి అంతే.
0: దానికి సంబంధించిన వివరాలే స్కూల్ అడ్మినిస్ట్రేషన్ దాంట్లో ఉంటాయి సార్. వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాంట్లో సిలబస్ ల వివరాలన్నీ చూసుకోవచ్చు మీరు.
1: హలో
8: హలో
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
8: గుడ్ మార్నింగ్ అండి, నేను వినోద్ చావ్లా మాట్లాడుతున్నాను, డాక్టర్ వినోద్ చావ్లా. ఐఎమ్ పిహెచ్డి ఫ్రమ్ పిహెచ్డి కంపెనీ సెక్రటరీ అండి. మన అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ లో మనకు ఏమైనా హ్యూమన్ రైట్స్ గురించి ఏమైనా మాస్టర్స్ లేకుంటే పీజీ డిప్లొమాస్ ఉన్నాయండి?
0: అంబేద్కర్ ఓపెన్ లో పీజీ డిహెచ్ఆర్ ఉందండి, డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్.
8: ఓకే,
0: ఎనీ గ్రాడ్యుయేషన్ అది ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ ఉంది. సెప్టెంబర్ 9వ తేదీ ఇవర్ లోపు లాస్ట్ డేట్. వీటితో పీజీ డిప్లొమాస్ కు ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, యూజీ అన్ని కోర్సులు కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ చివరి తేదీ సెప్టెంబర్ 9. మీరు అంబేద్కర్ ఓపెన్ మొత్తం కూడా ట్రాన్స్పరెంట్ గానే ఉంటుంది కాబట్టి మీరు www.breouonline.in ఆ సైట్ ఓపెన్ చేసేసి మీరు పీజీ డిప్లొమా పీజీ డిహెచ్ఆర్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుని అక్కడ హైదరాబాద్ అయితే పీజీ కాలేజ్ సికింద్రాబాద్ సెంటర్లో సంప్రదించండి.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
9: గుడ్ మార్నింగ్ మ్యామ్, హైదరాబాద్ నుంచే మాట్లాడుతున్నాను మ్యామ్.
1: చెప్పండి
9: మ్యామ్. హలో మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. వెంకటేశ్వర సార్ థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇస్తున్నందుకు అందరికి. నేను ఎంఎస్సి జువాలజీ చేశాను మ్యామ్, మన బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలోనే. సో పిహెచ్డీ చేద్దాం అనుకుంటున్నాను. ఎంఎస్సీ అయిపోయిన తర్వాత పిహెచ్డీ ఒక కళలాగా ఉంది అనమాట నాకు. సో మన దగ్గర పిహెచ్డీ ఎప్పుడే ఉంటుంది మ్యామ్?
3: పిహెచ్డీ నోటిఫికేషన్ త్వరలో రాబోతుందండి. బట్ నాకు తెలిసి జువాలజీలో మన దగ్గర వేకెన్సీ లేదు. మనం అన్ని యూజీసీ నామ్స్ ఫాలో అవుతాం కాబట్టి మనకు రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్న డిపార్ట్మెంట్స్ లోనే మనము పిహెచ్డీని ఆఫర్ చేస్తాము. ఏవైతే డిపార్ట్మెంట్స్ లో వేకెన్సీస్ ఉన్నాయో త్వరలో మీకు నోటిఫికేషన్ రాబోతుంది. సో మీరు చెక్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు సంబంధించిన, అంటే మీరు కన్సర్న్డ్ డిసిప్లిన్ లో మీరు పీజీ చేసినట్లయితే, ఆ వేకెన్సీ ఉన్నట్లయితే మీరు దానికి అప్లై చేసుకోవచ్చు అండి.
9: అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు జువాలజీ వస్తుందా రాదా అని చెప్పేసి.
0: ఇప్పుడు ప్రస్తుతం అంబేద్కర్ పోనిస్ట్ లా ఏ పర్మనెంట్ స్టాఫ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ డిపార్ట్మెంట్ మాత్రమే పిహెచ్డి కోర్సులు ఆఫర్ చేయడం జరుగుతుంది. సైన్స్ లో చాలా కోర్సులు పర్మనెంట్ స్టాఫ్ లేదు కాబట్టి అది త్వరలో ఒకవేళ రాగానే నోటిఫికేషన్ ఇచ్చేసిస్తాం. చేస్తాము త్వరలో వచ్చే రాగానే నోటిఫికేషన్ రాగానే మీరు ఒకసారి చూసుకోండి నోటిఫికేషన్.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
10: మేము కొత్తగూడెం నుంచి అండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నా పేరు వెంకటేశ్వరరావు అండి.
1: చెప్పండి సార్.
10: మా కోడలు ఓపెన్ యూనివర్సిటీ కొత్తగూడెంలో చేశారు. ఫైనల్ ఇయర్ లో ఒక సెమ్ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఫీజు కట్టించుకుంటే మేము టైం అయిపోయింది, రీఅడ్మిషన్ తీసుకోవాలన్నారు.
0: హలో, ఒక్కసారి జాయిన్ అయితే అంబేద్కర్ ఓపెన్స్లో 6 సంవత్సరాల లోపు పూర్తి చేయాలి. టెక్నికల్గా ఏదైతే సబ్జెక్ట్ మిగులుతాయో ఆ సబ్జెక్ట్ వరకే ట్యూషన్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. మళ్ళీ మొత్తం మీరు 3 ఇయర్స్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. రీఅడ్మిషన్ అంటే పాస్ అయినా మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఓన్లీ అయితే రిమైనింగ్ సబ్జెక్ట్ ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ ఉన్నాయో రాయని సబ్జెక్ట్ ఉన్నాయో వాటి వరకే ట్యూషన్ ఫీజు తీసుకుంటాము, వాటి వరకే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది.
10: అయితే అది ఓన్లీ హైదరాబాద్ లోనే కట్టాలి, ఇంకా బ్రాంచ్ల్లో కట్టడం కుదరదు ఫీజు అన్నారు.
0: ఎందుకంటే దానికి ఒక ఫోటోలు కావాలి, ఆ తర్వాత స్టూడెంట్స్ వివరాలు కావాలి, ఏ సబ్జెక్టులు అనేది పూర్తిగా సమాచారం అక్కడ మా దగ్గర ఉన్నటువంటి బ్రాంచ్ వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి అక్కడ కట్టడం వల్ల ఒకసారి ఏమైతే చాలా మంది స్టూడెంట్ తెలియక పాస్ అయినా కూడా మళ్ళీ కట్టుకుంటే విద్యార్థి నష్టపోతాడు కాబట్టి స్టూడెంట్ ని ఇక్కడికి స్టూడెంట్ రాకపోయినా వేరే వాళ్ళు ఎవరు వచ్చినా అది రీఅడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయిస్తాం.
1: మీరు వింటున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు, అలాగే విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి ఆకాశవాణి స్టూడియోస్ లో సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223240853, మరొక నంబర్ 2955-0923. ఈ నంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి నేరుగా మీరు సమాధానాలు పొందవచ్చు. వెంకటేశ్వర సార్, ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి డిగ్రీలో అడ్మిషన్ పొందడానికి అర్హతలు ఏమిటి? డిగ్రీలో ఏ కోర్సెస్ మీరు ఆఫర్ చేస్తున్నారు? అడ్మిషన్స్ చివరి తేదీ ఎప్పుడు?
0: బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ అడ్మిషన్ పొందడానికి ఇంటర్మీడియట్ కానీ ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఓపెన్ ఇంటర్ కానీ ఐ

ఏ 2 ఇయర్స్ గాని పాలిటెక్నిక్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థి అంబేద్కర్ యూనివర్సిటీలో బీఏ బీకామ్ బీఎస్సీ సంబంధించినటువంటి డిగ్రీలో అడ్మిషన్ పొందవచ్చండి. అదే రకంగా సెప్టెంబర్ 9వ తేదీన ఈ అడ్మిషన్లకు చివరి తేదీ.

0: ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని కొన్ని ప్రత్యేకమైన స్కిల్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. అంటే మా యూనివర్సిటీ డిజిటల్ డిస్టాన్స్ ఎడ్యుకేషన్ నుంచి డిజిటల్ స్థాయి వరకు ఎదిగింది. కాబట్టి ఆ స్కిల్ ప్రోగ్రాంల గురించి మా స్కిల్ డైరెక్టర్ పల్లవి కబ్డే గారు టీసీ సాయానికి సంబంధించినటువంటి విహప్
1: గురించి మాట్లాడుకునే ముందు కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: ఖుషి మ్యామ్ ఫ్రమ్ హైదరాబాద్.
0: చెప్పండి అమ్మా.
2: ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ కంప్లీట్ చేశాను సార్.
0: ఓకే.
2: యూనివర్సిటీ కాకుండా డిగ్రీ కాలేజ్ వేరే గవర్నమెంట్.
0: ఓకే.
2: బీఎస్సీ లో కంప్లీట్ చేశాను సార్, సైన్స్ లో.
0: ఓకే.
2: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్. కానీ ఇది పొలిటికల్ సైన్స్ లో ఇంట్రెస్ట్ ఉంది, అలా ఉంటుందా సార్?
0: ఉందమ్మా, ఉంది. అంబేద్కర్ ఉపనిషత్ లో సైన్స్ విద్యార్థులు గానీ ఇంజనీరింగ్ విద్యార్థులు గానీ ఎనీ గ్రాడ్యుయేషన్ ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎనీ గ్రాడ్యుయేషన్ బీఎస్సీ విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులు, ఎనీ గ్రాడ్యుయేట్ కూడా అంబేద్కర్ ఉపనిషత్తో ఎంఏ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, ఎకనామిక్స్, సోషియాలజీ, జర్నలిజం, ఈ కోర్సులు అన్నీ కూడా చేసుకునేటువంటి అవకాశం ఉందండి. మీరు ఇమ్మీడియట్ వెంటనే ఈరోజే www.brauonline.com సైట్లో వెళ్ళి పీజీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుని పీజీ కాలేజ్ సికింద్రాబాద్లో సంప్రదించండి. ప్యారడైజ్ అంబేద్కర్ ఉపనిషత్ స్టడీ సెంటర్లో.
1: హలో పల్లవి గారు, సార్ అన్నట్టు స్కిల్ డెవలప్మెంట్ రిలేటెడ్ అంటే ఇప్పుడు ప్రతిదీ కూడా డిజిటల్ యుగంలో ఉన్నాము, ఏఐ యుగంలో ఉన్నాము. సో పిల్లలకి చదువుతో పాటు స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది, స్కిల్ డెవలప్మెంట్ అనేది. సో ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇప్పటి వరకు ఉన్న ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి అన్ని బ్రేక్ చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ అలాగే ఎంప్లాయబిలిటీ వైపు ఎలా మీరు విస్తరిస్తున్నారు, ఏ రకంగా ట్రైనింగ్స్ ఇస్తున్నారు స్టూడెంట్స్ కి?
3: నీలిమ గారు, ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, మనం మారుతున్న ప్రపంచంలో డిగ్రీతో పాటు నైపుణ్యం కూడా చాలా అవసరం. అందుకే మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇప్పుడు విద్యతో పాటు నైపుణ్యాన్ని, నైపుణ్యంతో పాటు ఉపాధిని, ఉపాధితో పాటు సాధికారత దిశగా మా విద్యార్థులకు మేము దారి చూపుతున్నాము. ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేది కేవలం డిగ్రీలు అందించే విశ్వవిద్యాలయమే కాదు, ఎడ్యుకేషన్ ఫర్ ఎంప్లాయబిలిటీ అండ్ ఎంపవర్మెంట్ అనేది మేము మా నినాదం. ఇప్పుడు ఆ దిశ వైపే మేము నడుస్తున్నాము. మా ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు లాస్ట్ ఒక 1.5 ఇయర్స్ నుంచి దీనికోసం మేమందరం కృషి చేస్తున్నాము. సో దీంట్లో డిగ్రీతో పాటు నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు, ఎంటర్ప్రెన్యూర్షిప్ మరియు లైఫ్ లాంగ్ లెర్నింగ్ కోసం ప్రాధాన్యతను ఇస్తూ వేరియస్ అంటే డిఫరెంట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ని మేము డిజైన్ చేయడం జరిగింది.
1: వైవి సార్, అసలు ఇప్పుడు పీజీలో కూడా అడ్మిషన్స్ ఉన్నాయని అంటున్నారు, సో ఎంబీఏలో అలా అడ్మిషన్స్ ఎలా పొందాలి, ఇంకా పీజీలో ఇంకేమేం కోర్సెస్ ఉన్నాయి, పీజీలో చేరడానికి ఎలాంటి అర్హతలు కావాలి?
0: పీజీలో చేరడానికి నీలమ గారు, బీఎస్సీ ఎంఎస్సీ చేరాలంటే కంపల్సరీ దాని కన్సర్న్ సబ్జెక్టు డిగ్రీలో పాస్ అయి ఉండాలండి. అదే ఎంఏ సోషల్ సైన్స్లో, ఆ తర్వాత వీటిలో మాత్రం ఎంఏ సోషల్ సైన్స్లో చేరడానికి ఎనీ గ్రాడ్యుయేషన్ సైన్స్, ఇంజనీరింగ్, మిగతా వాళ్ళు కూడా ఈ సామాజిక శాస్త్రాలు మన అంబేద్కర్ రూపంలో చదువుకునేటువంటి అవకాశం ఉంది. ఎంబీఏకి మాత్రం అంబేద్కర్ యూనివర్సిటీ ఒక ఎంట్రన్స్ సెట్ కండక్ట్ చేస్తుంది, అదేనా క్వాలిఫై కావాలి, లేకపోతే తెలంగాణ ఐసెట్ కానీ క్వాలిఫైన వాళ్ళకు అంబేద్కర్ యూనివర్సిటీలో మేము అడ్మిషన్ కల్పిస్తున్నామండి. దాని కూడా అడ్మిషన్ల చివరి తేదీ ఈ సెప్టెంబర్ 9.
1: ఓహో, అంటే ఇప్పుడు తెలంగాణ ఐసెట్ నుంచి డైరెక్ట్ గా తీసుకునేది ఏం లేదు, ఎవరైనా కూడా ఇప్పుడు ఈ అడ్మిషన్ ప్రాసెస్ లో అప్లై చేసుకోవాల్సిందే సెప్టెంబర్ 9 లో.
0: తెలంగాణ ఐసెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కానీ మీ అంబేద్కర్ యూనివర్సిటీ సెట్ కండక్ట్ చేశాం, అందులో క్వాలిఫై అయినటువంటి వాళ్ళకు కూడా అంబేద్కర్ యూనివర్సిటీలో ఎంబీఏ అడ్మిషన్ కల్పిస్తున్నాం.
1: మీరు వింటున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ అడ్మిషన్స్ అలాగే పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల అడ్మిషన్స్ ప్రక్రియ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-09-23 ఈ నెంబర్లకు కాల్ చేసి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు, డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ లో నిష్ణాతులు, అలాగే విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్ గారు స్టూడియోస్ లో ఉన్నారు మీ సమాధానాలు, మీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేయడానికి. సో ఎవరైనా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ గురించి, పీజీ గురించి కానీ, అడ్మిషన్స్ గురించి కానీ ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా సమాధానాలు పొందవచ్చు. పల్లవి గారు, ఇప్పుడు ఎంటర్ఎంటర్ప్రెన్యూర్షిప్ అలాగే ఎంప్లాయ్మెంట్ దిశగా మీరు మా పిల్లల్ని ట్రైన్ చేస్తున్నాము అని అంటున్నారు. సో డిగ్రీతో పాటు ఇంకా ఎలాంటి ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ మీరు పిల్లలకి పెడుతున్నారు?
3: నీలిమ గారు, మేము విద్యార్థుల కోసం వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా పరిశ్రమల అవసరం

0: అవసరాలను కూడా వారి అనుగుణంగా జాబ్ ఓరియంటెడ్ ఒకేషనల్ మరియు ఇండస్ట్రీ లింక్డ్ స్కిల్ ప్రోగ్రామ్స్ ని అభివృద్ధి చేస్తున్నాము. దీనికోసము మేము వివిధ గవర్నమెంట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ తో కొలాబరేషన్స్ చేసుకున్నాము. లైక్ టాటా టీసీఎస్ అయాన్ కానివ్వండి, లేదంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారిది వీహబ్ స్వామి రామానందీత రూరల్ ఇన్స్టిట్యూట్, అది కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇనిషియేషన్ అన్నమాట. అదేవిధంగా రాసి రిటైలర్స్ అసోసియేషన్, స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో ఇలా అనేక రకాలుగా, అంటే మనం ఒక స్టూడెంట్ తను ఎంచుకున్న తనకు ఇష్టమైన తనకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి తనకు కార్పొరేట్ లైఫ్ వైపు వెళ్ళాలి అనుకుంటే గనక మనకు టాటా టీసీఎస్ అయాన్ జాబ్ అచీవర్స్ ప్రోగ్రామ్ ఉందండి. సో ఈ జాబ్ అచీవర్స్ ప్రోగ్రామ్ ఏంటంటే, ఎప్పుడైతే ఒక విద్యార్థి మన డిగ్రీలో చేరుతారో వారికి మనము అకాడమిక్ ఇన్పుట్స్తో పాటు మనం వారికి జాబ్ రెడీగా ప్రిపేర్ చేస్తామన్నమాట. అంటే మార్కెట్ నీడ్స్ని దృష్టిలో పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత వారికి కేవలం అకాడమిక్ నాలెడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వారు ఇంటర్వ్యూస్కి వెళ్తారో వాళ్ళకి చాలా స్కిల్స్ కావాలి, అంటే టెక్నికల్ స్కిల్స్ కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, యాప్టిట్యూడ్ ఉండాలి, తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలి, టీమ్ బిల్డింగ్ ఉండాలి. సో ఇలా చాలా వరకు స్కిల్స్ అనేవి అవసరం ఉంటుంది. అన్ఫార్చునేట్లీ మన అకాడమిక్ కరికులంలో అవి లోపించే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనము ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో కలిసి ఒక కొత్త కరికులంని డిజైన్ చేశాం, మాడ్యూల్స్ని డిజైన్ చేశామన్నమాట. సో 3 ఇయర్స్లో, అంటే 6 సెమిస్టర్స్లో మన దగ్గర అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే జాయిన్ అవుతారో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ వారు ఈ జాబ్ అచీవర్స్ ప్రోగ్రామ్ని ఎన్నుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని వీళ్ళు తీసుకుంటారో జాయిన్ అవుతారో, కంప్లీట్ అయిన తర్వాత వారికి టాటా టీసీఎస్ వారి అనుబంధంతో ఉన్నటువంటి ఒక 3,000 పార్ట్నర్ ఇన్స్టిట్యూట్స్, ఆర్గనైజేషన్స్, ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. సో అక్కడ ఉద్యోగ అవకాశాలు వచ్చే 100% గ్యారంటీ ఉంటుందన్నమాట. సో వారు ఒక ఎన్క్యూటీ టెస్ట్ అనేది పెడతారు, అది పెట్టిన తర్వాత దాంట్లో క్వాలిఫై అయినట్లయితే సో దానికి కావాల్సింది మొత్తం మేము రెడీ చేస్తాం. ఒక స్టూడెంట్కి అన్ని ఇన్పుట్స్ ఇస్తాము. సో స్టూడెంట్ విల్ బి మార్కెట్ రెడీ, కార్పొరేట్ లైఫ్కి తను రెడీగా ఉంటారనమాట. అంటే డైరెక్ట్ ఫ్రమ్ క్యాంపస్ టు కార్పొరేట్ అనేది దీని ముఖ్య ఉద్దేశం, టాటా టీసీఎస్ ప్రోగ్రామ్. ఇది చాలా మంచి అవకాశం అందరికీ. ఆల్రెడీ మాకు రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి మా వెబ్సైట్లో www.braou.ac.in. టాటా టీసీఎస్ అయాన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉందండి. విద్యార్థులు ఎవరైతే ఇప్పుడు కొత్తగా అడ్మిషన్స్ తీసుకుంటున్నారో వారు దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే 3 ఇయర్స్ తర్వాత మీకు ఒక డిగ్రీ సర్టిఫికేట్తో పాటు మీకు జాబ్ అచీవర్స్ ప్రోగ్రామ్ అనేది, అంటే ఎంప్లాయబిలిటీకి మీరు రెడీగా ఉన్నటువంటి సర్టిఫికేట్ అన్ని విధాలుగా, ఇప్పుడు ఏఐ అంటున్నారు, సో ఏఐలో ఉన్నటువంటి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, టూల్స్ ఇవన్నీ కూడా మేము దాంట్లో నేర్పించడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు టాటా టీసీఎస్ఏ కాకుండా రాసి రీటైలర్స్ అసోసియేషన్, స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో కలిసి మనము స్టైపెండ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మనము మన విద్యార్థులకు అందిస్తున్నాము. ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్, ఇప్పుడు చాలామందికి చదువుకోవాలనే ఆలోచన ఉంటుంది కానీ అవకాశాలు ఉండకపోవచ్చు. కానీ రెండూ చేయాలి అంటే చదువుకోవాలని ఉంటుంది, ఇంకా సంపాదించాలి, ఎక్స్పీరియన్స్ రావాలి అని కూడా కోరిక కలుగుతుంది. మీరు రెగ్యులర్గా చూసినట్లయితే ఈ అవకాశం పొందకపోవచ్చు, కానీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మనకి ఈ అవకాశం వస్తుందన్నమాట. డిగ్రీ స్టూడెంట్ ఎప్పుడైతే మన దగ్గర జాయిన్ అవుతారో వారు ఈ రాసి ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే అప్రెంటిస్షిప్గా వాళ్ళు ఎక్కడన్నా జాయిన్ అయితే వాళ్ళకి మినిమం 7,000 రూపీస్ నుంచి 24,000 రూపీస్ వరకు స్టైపెండ్ వస్తుంది, లైక్ పార్ట్ టైం. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ ఈస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఏ విధంగా అంటే ఒకవైపు మీరు మీ చదువును కొనసాగిస్తున్నారు, అదే టైంలో మీరు మీ ఎక్స్పీరియన్స్ని పెంచుకుంటున్నారు. ఎప్పుడైతే ఒక స్టూడెంట్ ఈ 3 ఇయర్స్ కంప్లీట్ చేసి రాసిలో అప్రెంటిస్షిప్, ఈ స్టైపెండ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసి వస్తారో వారికి 2 సర్టిఫికేట్స్ ఉంటాయి. ఒకటి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉంటుంది, యూనివర్సిటీ సర్టిఫికేట్ ఉంటుంది, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు ఇంటర్వ్యూస్కి వెళ్తారో దే విల్ హ్యావ్ అన్ ఎడ్జ్ ఓవర్ ది అదర్ క్యాండిడేట్స్ అనమాట. సో వారికి శాలరీ ప్యాకేజెస్ కానీ డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది, మిగతా స్టూడెంట్స్తో కంపేర్ చేసినట్లయితే వీరికి ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ అవకాశాన్ని కూడా విద్యార్థులు వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం.
1: చాలా బాగుందండి రాసి ప్రోగ్రామ్. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు లక్ష్మణ, కుందాపురం నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి.
2: నాది చాలా 15 ఏళ్ళ నేను ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ లో చేసి చదివితాను, కానీ ఇప్పుడు ఏమన్నా

0: హలో, మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారా? ఏంటి చెప్పండి మీరు. సరే, ఇప్పుడు మీరు అంబేద్కర్ రూపంలో డిగ్రీ అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉందండి. దీనికి వయసుకు సంబంధం లేదు. అంబేద్కర్ రూప యూనివర్సిటీ స్టడీ సెంటర్ లో మీరు వచ్చి అడ్మిషన్ మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండి.
1: అది ఎక్కడ ఉందండి?
0: హైదరాబాద్ లో 16 సెంటర్ల వరకు ఉన్నాయి.
2: మీరు ఎక్కడ ఉంటారు లక్ష్మయ్య గారు?
0: కొద్దులాపురం. మీకు నర్సాపూర్ దగ్గర అయితే నర్సాపూర్ గాని, పట్టంచెరువు గాని, కూకట్పల్లి గాని, అది ఖైరతాబాద్ గాని, కూకట్పల్లి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో మీరు వెళ్ళి సంప్రదించి అడ్మిషన్ తీసుకోవచ్చండి. అన్ని మొత్తం కూడా ఆన్లైన్ లో అప్లికేషన్ తీసుకుని మీ స్టడీ సెంటర్ లో సంప్రదించండి.
2: హలో,
3: నమస్తే మేడం.
2: నమస్తే అండి. మీ పేరండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: కొత్తవరం నుంచి మాట్లాడుతున్నా అండి. శకుంతల అని.
2: చెప్పండి శకుంతల గారు.
3: మా బాబుకి బిఎస్సి కట్టాము సార్. మేడం, ఓపెన్ యూనివర్సిటీ. అయితే బిఏలోకి మారాలనుకుంటున్నాం. బిఎస్సి కంప్యూటర్ సైన్స్ కట్టాము 10,000 వరకు. అందుకని బిఏలో మారదాం అనుకుంటున్నాం మేడం. ఇప్పుడు 9 వరకు ఉంది కదా టైము, ఇట్లా మారటానికి అవకాశం
0: ఉందండి. కానీ మీరు సబ్జెక్ట్ జాయిన్ అయ్యి ఎగ్జామ్ రాసి పాస్ అయితే చేంజ్ చేయడం కష్టం. అవి ఎగ్జామ్ రాయకపోతే ఇప్పుడు సబ్జెక్ట్ చేంజ్ చేసేస్తాం. కాబట్టి యూనివర్సిటీని సంప్రదించండి.
3: యూనివర్సిటీ రమ్మంటారు? ఎక్కడ
0: రమ్మంటారు? జూబ్లీ హిల్స్ కు వచ్చేసేస్తే మీ సర్టిఫికెట్ ఏదైతే ట్యూషన్ ఫీజు పే చేసినట్టు రిసీట్లు తీసుకుని ఎవరైనా వచ్చేసేస్తే మేము సబ్జెక్ట్ చేంజ్, విద్యార్థికి ఇష్టమైనట్టు సబ్జెక్ట్ చేంజ్ చేసిస్తాం.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేడం, నా పేరు శ్రీ కళ్యాణ్ అండి. నేను సీతాఫలమండి నుంచి మాట్లాడుతున్నాను.
2: చెప్పండి శ్రీ కళ్యాణ్ గారు.
4: మేడం, ఇంతకు ముందు సార్ చెప్పినట్టు మన పిహెచ్డి అడ్మిషన్స్ గురించి చెప్పారు, నోటిఫికేషన్ వస్తుందన్నారు. తర్వాత సైన్సెస్ లో చెప్పారు కానీ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ కి ఏమన్నా ఫుల్ టైం ఫ్యాకల్టీ ఉందా? అడ్మిషన్స్ ఏమన్నా ఈ సెప్టెంబర్ లో నోటిఫికేషన్ వస్తాయని కాల్ చేశాను మేడం.
5: శ్రీ కళ్యాణ్ గారు, సోషల్ సైన్సెస్ లో మనకు నోటిఫికేషన్ రాబోతుందండి కొన్ని సబ్జెక్ట్స్ లో. మీరు ఏ డిసిప్లిన్ నుంచి ఉన్నారు మీరు చెక్ చేసుకోండి నోటిఫికేషన్ లో. సో వేకెన్సీని బట్టి మన దగ్గర నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది.
4: ఓకే మేడం, థాంక్స్ అండి.
5: ఓకే.
2: మీరు వింటున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు, అలాగే విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్కు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి మీరు నేరుగా మాట్లాడొచ్చు. హలో, నమస్తే అండి. మీ పేరండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నేను హైదరాబాద్ అండి, బోడపల్లి. నేను అంటే ఓపెన్ యూనివర్సిటీలో చాలా సార్లు ప్రయత్నం చేసినా గానీ నాకు వీలు కాలేదు. ఈసారి పీజీ కంప్లీట్ చేశాను. కృతజ్ఞత భావంతో చెప్పడానికి నేను కాల్ చేశాను. బిఆర్ అంబేద్కర్ అందించినటువంటి మెటీరియల్ అంటే బుక్స్ గానీ స్టాఫ్ గానీ మాకు చాలా యూజ్ అయిందండి. చాలా తక్కువ సమయంలో మంచి అంటే ఎగ్జామ్స్ రాయగలిగాను. ఎన్నో సంవత్సరాల కాల సహకరమైంది. ఇప్పుడు మేము పీజీ సెట్ గురించి ప్రిపేర్ అవుతున్నాము. అంటే 2026 గ్రూప్ వాళ్ళం అంతా కూడా ఈ సెట్ అంటే సెట్ ప్రిపరేషన్ లో మేము కొంచెం అంటే డౌట్లు ఉన్నాయి మాకు. మేము ఏంటంటే అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా పిహెచ్డి చేయాలనే ఒక కళ మాకు ఉంది. దాన్ని సాకారం చేసుకోవాలంటే మాకు అంటే మీ యొక్క కృషి కూడా మాకు కావాలి అని దానికోసం మరి చేసే ప్రయత్నాలు అని చెప్పండి. మా నేను నిజంగా చెప్తున్నాను, నాకు బిఆర్ అంబేద్కర్ చేసినటువంటి కృషి చాలా చాలా ఎంత చేసినా కానీ చెప్పుకోలేండి. చాలా కృతజ్ఞురాన్ని. నేను ఎన్నో సంవత్సరం ఎదురు చేస్తున్నటువంటి నా పీజీ నేను ఇయర్ కంప్లీట్ చేసుకున్నాను. చాలా సంతోషం.
5: థ్యాంక్స్ అండి. మీకు సెట్ డౌట్ ఉందన్నారు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు డిపార్ట్మెంట్ కి రావచ్చండి. మీరు డిపార్ట్మెంట్ కి వస్తే మీకు సబ్జెక్ట్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మా ఫ్యాకల్టీ అవైలబుల్ ఉంటారు, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అదేవిధంగా మీరు అన్నట్టు మా మెటీరియల్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు కూడా అంటే మా స్టూడెంట్సే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వారు కూడా మా స్టడీ మెటీరియల్ ని యూజ్ చేసుకున్నట్లయితే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుందండి.
6: అంటే మేడం ఇప్పుడు సెట్ ప్రిపరేషన్ లో ఉన్నాము మేము అంటే మాకేమన్నా ఇవ్వగలుగుతారా?
5: తప్పకుండా.

0: మీరు డిపార్ట్మెంట్కి వస్తే మీకు గైడెన్స్ ఉంటుందండి, మాకు ప్రొఫెసర్స్ ఉంటారు డిపార్ట్మెంట్ లో. మీది ఏ డిసిప్లిన్ అండి, ఏ సబ్జెక్ట్ మీది? పొలిటికల్ సైన్స్. తప్పకుండా మీరు విజిట్ చేయండి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, వారు మీకు గైడ్ చేస్తారు.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: తెలంగాణ నారాయణపేట నుంచి మాట్లాడుతున్నాను మేడం నేను.
2: చెప్పండి.
3: అయితే మా బ్రదర్ది మేము డిగ్రీ ఒరిజినల్ పట్టా కోసం అప్లికేషన్ చేసినాము, చేసిన తర్వాత ప్రీపేమెంట్ కూడా చేసేసినాము. ప్రీపేమెంట్ చేసిన తర్వాత ఏమైందంటే మా అకౌంట్ నుంచి అమౌంట్ డెబిట్ అయింది, కాకపోతే అక్కడ ఇంకా పేమెంట్ చేయాలని చూపిస్తుంది.
4: ఒకసారి మీరు మీ స్టడీ సెంటర్ కి వెళ్ళి, నారాయణపేట స్టడీ సెంటర్ లో వెళ్ళి అక్కడ నుంచి మా ఎగ్జామినేషన్ బ్రాంచ్ కి ఒకసారి సమాచారం ఇవ్వండి. దాని టెక్నికల్ ప్రాబ్లం ఏముందో మేము ఒకసారి వెరిఫై చేయించేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం.
2: మీ పేరండి?
3: అనిల్ కుమార్
2: అండి. అనిల్ కుమార్.
4: అనిల్ కుమార్ గారు, నారాయణపేట స్టడీ సెంటర్ కి వెళ్ళి ఒకసారి మీరు ఏదైతే పే రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేశారో అవన్నీ ఒకసారి చూపించండి. అక్కడ నుంచి మా ఎగ్జామినేషన్ బ్రాంచ్ కానీ స్టూడెంట్ సర్వీస్ బ్రాంచ్ కానీ వారు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. టెక్నికల్ ప్రాబ్లం ఏముంది సమాచారం ఇచ్చేసి మీకు సమాచారం అందజేసేస్తామండి. నీలిమ గారు, ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేది ఆల్రెడీ మన విద్యార్థులకి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో మా విసిఈ గారు యోగితా రాణా గారు, గవర్నమెంట్ యొక్క ఎడ్యుకేషన్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీ వాళ్ళ యొక్క సహకారంతో మేము అంబేద్కర్ ఏఐ ట్రైనింగ్ కూడా ఇస్తున్నామండి. ఏఐ తోని ఏ విధంగా విద్యార్థులకు బోధించవచ్చు అనేటువంటి విషయాలపైన కూడా మేము ఒక దాదాపు ఒక 1500 మంది టీచర్స్ కు ఇటీవల కాలంలో అంబేద్కర్ యూనివర్సిటీ ట్రైనింగ్ ఇచ్చేస్తుంది. అంటే ఒక దేశం అంబేద్కర్ యూనివర్సిటీ ఒక డిజిటల్ హబ్ గా ఉంది, దీంతోపాటు ఆన్లైన్ కోర్సులు కూడా ఇస్తున్నాము. ముందుగా వి హబ్ అనేటువంటి విషయంపై కూడా.
2: సార్, వి హబ్ గురించి మాట్లాడే ముందు, హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నమస్కారం సార్.
4: నమస్కారం.
5: నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
4: చెప్పండి
5: సార్. మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిఎడ్ లేదా బిఎడ్ ఎంఎడ్ ఏమన్నా ఆపర్చునిటీ ఉందా సార్ చదవడానికి?
4: డిఈడి ఉండదు, బిఈడి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేయడానికి కంపల్సరీ ఇన్ సర్వీస్ లో ఉన్నటువంటి టీచర్లు, ఆ తర్వాత ఎవరైనా డిప్లొమా ఎడ్యుకేషన్ డిఈడి పూర్తి చేసి అంబేద్కర్ యూనివర్సిటీ నిర్వహించినటువంటి బిఈడి ఎంట్రన్స్ లో ర్యాంక్ వస్తే తప్ప, ఎందుకంటే అవి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. ఎందుకంటే ఎన్సిటిఈ రూపొందించిన నియమ నిబంధనల ప్రకారమే మేము అడ్మిషన్ ఇస్తాం కాబట్టి ఎంట్రన్స్ రాసి అందులో ఉన్న ర్యాంక్ మంచి ర్యాంక్ వచ్చేస్తే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం మీకు అడ్మిషన్ పొందవచ్చండి. ఎంఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఎంఏ ఎడ్యుకేషన్ అనేది ఈ సంవత్సరంలో త్వరలో నోటిఫికేషన్ ఇస్తున్నాము. ఆల్రెడీ యూజీసీ నుంచి మాకు అప్రూవల్ వచ్చింది, ఈ నెలలో అడ్మిషన్ నోటిఫికేషన్ కూడా ఇస్తాము. అప్పుడు మా వెబ్సైట్ లో చూసేసుకుని మీరు దాన్ని అడ్మిషన్ తీసుకోవచ్చండి.
5: ఓకే సార్. సార్ ఇంకోటి, నాది ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది, నేను పీజీ చేద్దాం, పిహెచ్డి చేద్దాం అనుకుంటున్నాను. సో ఏమన్నా ఆపర్చునిటీ ఉంటుందా ఓపెన్ యూనివర్సిటీ నుంచి?
4: అంబేద్కర్ ఓపెన్స్ లో ఎంబీఏ అవకాశం ఉందండి. మీరు ఒకసారి నోటిఫికేషన్ పడ్డ తర్వాత ఆ డిపార్ట్మెంట్ ఖాళీలను బట్టి మేము ఎంట్రన్స్ పెడతాం, ఎందుకంటే ఆల్రెడీ యూజీసీ నిబంధనల ప్రకారం ఒక సూపర్వైజర్ కింద 6 కన్నా ఎక్కువ స్టూడెంట్స్ తీసుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ వేకెన్సీలు ఉంటే, ఏ డిపార్ట్మెంట్ లో వేకెన్సీలు ఉంటే ఆ డిపార్ట్మెంట్ లో ఖాళీలను బట్టి విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.
5: ఓకే. ఇంకొక చిన్న డౌట్ సార్ నాకు, ఇప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో మనం ఎంఏ ఏదైనా పొలిటికల్ సైన్స్ కానీ హిస్టరీ సంథింగ్ ఏదైనా మనం చదువుకుంటే గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతామా? అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అన్నట్టుగా ప్రయారిటీ ఇవ్వరు అన్నట్టుగా అలా బయట ఫ్రెండ్స్ కొంతమంది అన్నుండే, అది ఎంతవరకు కరెక్ట్ అని.
0: మీ పేరండి?
5: సాయి అండి.
0: సాయి గారు. సాయి గారు, మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మీరు డిగ్రీ చేసిన, పీజీ చేసిన ఎటువంటి ప్రోగ్రామ్ కూడా మన దగ్గర చేస్తే దట్ ఈస్ ఈక్వలెంట్ టు ఎనీ అదర్ డిగ్రీ ఆఫర్డ్ బై ఎనీ అదర్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. మనది యూజీసీ అప్రూవ్డ్ ప్రోగ్రామ్సే మనం ఆఫర్ చేస్తాము. మీరు మన దగ్గర డిగ్రీ చేసినట్లయితే ఏ గవర్నమెంట్ ఎగ్జామ్కైనా మీరు ఎలిజిబుల్, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ. ఈ రోజుల్లో చూసినట్లయితే మనకు సిద్దిపేట కలెక్టర్ కానివ్వండి, లేదంటే చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, మన బలరామ్ గారు ఐఆర్ఎస్ ఉన్నారు. సో వీరంతా మన దగ్గరే డిగ్రీ చేశారు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోనే డిగ్రీ చేశారు. వారి స్వయం కృషితో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇచ్చినటువంటి విద్యతో పాటు వారి స్వయం కృషితో వారు ఈరోజు చాలా సక్సెస్ఫుల్ పొజిషన్స్లో ఉన్నారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ఆపర్చునిటీస్ యూ గ్రాబ్ అనమాట. ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ఎనీ అదర్ డిగ్రీ.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?

0: నమస్కారం మేడం, నేను కలవకుర్తి గురించి మాట్లాడుతున్నా.
1: చెప్పండి సార్, చెప్పండి
0: సార్. ఈ ఉపనయన శిబిరాలు లా కూడా ఉంటుందా సార్?
2: లా ఉండదండి, లాకి పర్మిషన్ లేదు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో.
0: ఆన్లైన్ విధానం గిట్లా ఏమైనా?
2: లేదండి, లేదండి.
3: పల్లవి గారు, ఇప్పుడు అమ్మాయిల్ని పారిశ్రామికవేత్తలుగా, మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి వీహబ్ తో కలిసి మీరు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను కూడా కొన్ని చేస్తున్నారు కదా, దీని గురించి ఒకసారి మా శ్రోతలకు వివరిస్తారా?
2: అవునండి నీలిమ గారు, మా దగ్గర మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ 48% to 50% ఉన్నారు అమ్మాయిలు. సో దట్ షోస్ అంటే విమెన్ కూడా హైయర్ ఎడ్యుకేషన్లో వారు జాయిన్ అవ్వాలని ఉంటుంది, కానీ వాళ్ళు వివిధ కారణాల వల్ల వారు రెగ్యులర్గా వెళ్ళలేకపోతారు. సో మా దగ్గర చాలామంది అమ్మాయిలు దే ఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ ఫర్ ఓపెన్ యూనివర్సిటీ. సో ఇలాంటి అమ్మాయిల కోసం ఏమైనా ప్రత్యేకమైన ప్రోగ్రాం ఉండాలని మా వీసీ గారు భావించి మాకు వీహబ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇనిషియేటివ్ వారితో మాకు ఒప్పందం అయిందండి. ఇది మనకు 6 మంత్స్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది, వీ ఎనబుల్ ప్రోగ్రామ్. సో దీని ప్రకారం ఏంటంటే మన విద్యార్థులకి కేవలం జాబ్ సీకర్సే కాకుండా అంటే జాబ్ క్రియేటర్స్ అంటే ఎంటర్ప్రెనర్షిప్ మైండ్ సెట్ని వాళ్ళలో డెవలప్ చేయడానికి కోసం అని చెప్పేసి మేము ఈ 6 మంత్స్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ విమెన్ లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో మా దగ్గర బీఏలో కానీ బీకామ్ బీఎస్సీలో స్టూడెంట్స్ లేదంటే పీజీ కూడా, కాకపోతే దీనికి ఒక ఏజ్ లిమిట్ ఉంది, 30 ఇయర్స్ లోపు ఉన్నటువంటి విమెన్ లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వారు జాయిన్ అవ్వచ్చు అనమాట. అంటే చాలా మందికి, కొంతమంది ఆల్రెడీ చిన్న చిన్న బిజినెసెస్ చేస్తూ ఉంటారు, లేదు అంటే చెయ్యాలి అన్న ఒక ఆలోచన ఉంటుంది, వారి కోసము ఇది చాలా మంచి ప్లాట్ఫామ్. ఇక్కడ మనకు ఏంటంటే మన విమెన్ లెర్నర్స్ జనరల్గా విమెన్ మనం చూసినట్లయితే వారికి కొన్ని స్కిల్స్ అనేవి దే డు నాట్ పొసెస్ సర్టన్ స్కిల్స్ లైక్ మార్కెటింగ్ స్కిల్స్ కానీ నెట్వర్కింగ్ స్కిల్స్ కానీ లేదంటే వారికి కాన్ఫిడెన్స్ అనేది కూడా యాక్చువల్లీ ఉండదు, అంటే మనం చెయ్యగలము అనే కాన్ఫిడెన్స్ వారిలో ఉండదు. సో ఈ ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి కంప్లీట్ ఒక ప్యాకేజ్ లాగా, వారు ఒక ఏదైనా కళ కన్నారనుకోండి అంటే పారిశ్రామికవేత్తలుగా ఉండాలని చెప్పేసి దానికోసం ఈ వీ ఎనబుల్ ప్రోగ్రామ్ అనేది చాలా మంచి ప్రోగ్రాము. దీనికి మా విమెన్ లెర్నర్స్ అందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే మా వెబ్సైట్లో దీనికి అప్లికేషన్ ఉంది, మీరు జాయిన్ అయితే 6 మంత్స్లో మీకు ఇండస్ట్రీ మెంటర్స్తో కనెక్ట్ చేసి మీకు ఎలా ప్రొసీడ్ అవ్వాలి అంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ జర్నీ ఎలా ఉంటుంది అనేది మేము ఇన్పుట్స్ ఇస్తామండి.
3: బాగుందండి, చదువుతో పాటు ఉపాధి, అలాగే అమ్మాయిల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే గొప్ప కార్యక్రమం వీహబ్ తో కలిసి మీరు చేయడము, అలాగే ఇప్పుడున్న జనరేషన్ లో డిజిటలైజేషన్ ప్రతిదీ అవుతుంది, ఏఐ యుగంలో ఏఐ మీద ప్రత్యేకమైన కోర్సెస్ అంటే చదువుతో పాటు ఇవన్నీ అందించడం అనేది చాలా గొప్ప విషయం అండి. అసలు రుణపడి ఉంటారండి అందరు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి.
1: ఇంకొకటి ఏమిటంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇంతకుముందు ఒక టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ లో ఇక్కడ వాళ్ళకి అడ్మిషన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండే, ఇప్పుడు మొత్తం కూడా డిజిటల్ అయిపోయిన తర్వాత, డిస్టెన్స్ డిజిటల్ అయిన తర్వాత అంబేద్కర్ ఇటీవల కాలంలో 4 కోర్సులకు ఆన్లైన్ కోర్సులకు యూజ్ చేసి పర్మిషన్ ఇచ్చింది. మొత్తం భారతదేశం ఉన్నటువంటి ఎవరైనా ఇండియన్ సిటిజన్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఆన్లైన్ ద్వారా చదువుకునేటువంటి అవకాశం ఉంది. త్వరలో నోటిఫికేషన్ ఇస్తాము, ఎంఏ తెలుగులో గానీ బీకామ్ తెలుగు మీడియం, బీకామ్ ఇంగ్లీష్ మీడియం, ఎంకామ్ ఈ 4 కోర్సులకు అంబేద్కర్ యూనివర్సిటీలో ఆన్లైన్ లో డిగ్రీ చదువుకునేటువంటి అవకాశం ఉందండి. అది
3: సార్, ఇప్పుడు వీటితో పాటు ఇంకేమైనా కొత్త కోర్సెస్ ఉన్నాయా? ఎందుకంటే ఇందాక ఒక నాగరిక కర్నూలు నుంచి ఒక ఆయన ఎడ్యుకేషన్ సంబంధించి ఏవో చెప్తే కొత్త కోర్సెస్ ఉన్నాయి, త్వరలో నోటిఫికేషన్స్ వస్తాయని అన్నారు. సో ఇంకేమైనా కొత్త కోర్సెస్ ఉన్నాయా? అవి కూడా ఆన్లైనా ఆఫ్లైనా, ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తారు సార్ మీరు?
2: నీలిమ గారు, మాకు రీసెంట్ గానే యూజీసీ కొత్త ప్రోగ్రామ్స్ కి అప్రూవల్ ఇచ్చింది. ఇందాక డాక్టర్ వెంకటేశ్వర్లు గారు చెప్పినట్టు ఎంఏ ఎడ్యుకేషన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా MSW మాస్టర్స్ ఆఫ్ సోషల్ వర్క్ అండ్ MSc జియోగ్రఫీ. ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఏంటంటే మనకు కరెంట్ కాంటెంపరీగా డిమాండ్ లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్. సో ఈ ప్రోగ్రామ్స్ మనకి ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ మాత్రం త్వరలో రాబోతుంది. MSW MSc జియోగ్రఫీ అయితే ఆల్రెడీ మన క్యాండిడేట్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వారు జాయిన్ అయ్యవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ కూడా మనకు యూజీసీ నుంచి అప్రూవల్ వచ్చింది. సో యూజీసీ నుంచి అప్రూవల్ రావడం వల్ల ఈ 4 ప్రోగ్రామ్స్ కూడా ఏవైతే బీకామ్ ఇంగ్లీష్ మీడియం, బీకామ్ తెలుగు మీడియం, ఎంకామ్ అండ్ ఎంఏ తెలుగు ప్రోగ్రామ్స్ని మేము ఆన్లైన్లో త్వరలో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాము. స్టూడెంట్ అనేవారు ఎక్కడున్నా కూడా వారు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి ఆన్లైన్ కంప్లీట్ ఆన్లైన్గా ఆన్లైన్లో ఈ డిగ్రీని వారు కంప్లీట్ చేయవచ్చు.
3: మీరు వింటున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు.

0: ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కాండే గారు, అలాగే విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223240853295509523 ఈ నెంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హలో
0: హలో
1: చెప్పండి. మేము గోదావరిక నుంచి మాట్లాడుతున్నాం మేడం.
0: చెప్పండి
1: మేడం. అది 2000 టైంలో నేను డిప్లొమా చేశాను త్రిబులి.
2: ఓకే చెప్పండి.
1: 21-22 ఇయర్స్ కంటిన్యూ చేసి ఫైనల్ ఇయర్ లో ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్స్ రాయలేదు సార్. అది ఇప్పుడు ఏమన్నా రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా సార్?
2: అంటే మీరు డిప్లొమా కంప్లీట్ చేసి అంబేద్కర్ డిగ్రీ అడ్మిషన్ తీసుకున్నారా?
1: డిప్లొమా కంప్లీట్ కాలేదు సార్. నాది అంబేద్కర్ దీంట్లో డిగ్రీ కంప్లీట్ చేశాను, నా డిప్లొమా కొంచెం ప్రాబ్లం ఉంది సార్. ఫైనల్ ఇయర్ డిస్కంటిన్యూ చేశాను నేను.
2: కంప్లీట్ గా ఇంటర్మీడియట్ గానీ పాలిటెక్నిక్ గానీ పూర్తిగా కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే అంబేద్కర్ డిగ్రీ అడ్మిషన్ దొరుకుతుందండి.
1: సార్ ఇప్పుడు నేను అడిగేది డిప్లొమా గురించి అడుగుతున్నాను సార్. నాకు అంబేద్కర్ డిగ్రీ కంప్లీట్ చేశాను, అయిపోయింది. త్రిబుల్ సిసిలో ఫైనల్ ఇయర్ డిస్కంటిన్యూ అయింది సార్. అది ఏమన్నా రాసుకోవడానికి
2: అవకాశం లేదండి. పాలిటెక్నిక్ సంబంధించిన దాంట్లో మనం అడ్మిషన్ ఇందులో అవకాశం లేదు.
0: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ ఇప్పుడు ఓపెన్ యూనివర్సిటీలో బీఈడీ చేయడానికి కూడా ఆపర్చునిటీ ఇస్తున్నారు కదా, సో బీఈడీ చేయడానికి ఎలాంటి అర్హతలు కావాలి వెంకటేశ్వర్లు గారు?
2: నీలమ గారు, అంబేద్కర్ ఉపనిషత్లో బీఈడీ చేరాలంటే కంపల్సరీ డిఈడి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అని పాతకాలం టీటీసీ అనే ఒకటి, అది పూర్తి చేసి ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్లో కానీ పనిచేస్తూ ఉండాలి. అటువంటి వారికి అంబేద్కర్ ఉపనిషత్ యొక్క 500 సీట్లు మాత్రమే యూజీసీ పర్మిషన్ ఇచ్చింది. వాటి కోసం ఇటీవల కాలంలో ఎంట్రన్స్ కూడా పూర్తి చేశాము. ఆ ఎంట్రన్స్లో ర్యాంక్ వచ్చినటువంటి వాళ్లకు సెప్టెంబర్ చివరి వారంలో 3వ వారంలో మేము అడ్మిషన్ల కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తామండి.
0: పల్లవి గారు, ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ లో రూరల్ యూత్, విమెన్, వర్కింగ్ లెర్నర్స్ వంటి వర్గాలకి చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మీరు రూపొందిస్తున్నారు, ఎలా డెవలప్ చేస్తున్నారు వాళ్ళ కోసం?
3: నీలిమ గారు, ఇందాక నేను చెప్పినట్టు కొన్ని ప్రోగ్రామ్స్ కాకుండా మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్వామి రామానంద్ తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్, ఇది కూడా మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇనిషియేషనే, వారి ఆర్గనైజేషన్, వారితో పాటు మనం ఒప్పందం చేసుకున్నాము. దీని ప్రకారం ఏంటంటే మనము మెయిన్గా ఈ గ్రామీణ విద్యార్థులు ఉంటారు కదా, విద్యార్థిని విద్యార్థులకు వారికి వారి దగ్గరే అంటే ప్రాంతీయ అవసరాలు అనుగుణంగా స్థానిక వనరులను బట్టి మరి వారికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి మనము స్కిల్స్ అందించడంపై మనం దృష్టిని పెడుతున్నాము. దీనికోసము కొన్ని చాలా మంచి ప్రోగ్రామ్స్ అంటే అకౌంట్స్ అండ్ జిఎస్టీ అసిస్టెంట్, బేసిక్ కంప్యూటర్స్, ఫ్యాషన్ డిజైనింగ్, రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మన డివైజెస్, సోలార్, ఏసీ ఇలాంటివి, అంటే ఇలాంటి షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ అనమాట. ఇవి వొకేషనల్ ప్రోగ్రామ్స్, ఇట్ డిపెండ్స్ 30 డేస్ నుంచి 45 డేస్ వరకు ఒక స్టూడెంట్ కంప్లీట్ ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అంటే కేవలం బుక్ నాలెడ్జే కాకుండా వాళ్లకు వర్క్షాప్స్లో ఇండస్ట్రీ ఎక్స్పోజర్తో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు విద్యార్థికి ఒక డౌట్ రావచ్చు, అంటే మేము ఇది చేసి మేము ఈ షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల మాకు ఏంటి లాభం? సో మీరు దీన్ని చేయడం వల్ల మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ రావడం వల్ల మీకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదేవిధంగా మీరు మీ సొంతంగా ఏదైనా వర్క్షాప్ పెట్టుకోవాలనుకున్నా, లేదంటే సొంతంగా బిజినెస్, ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది, ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తే ఇది అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది, వాళ్ళు బొటిక్ పెట్టుకోవచ్చు, వాళ్ళు ఒక 10 మందికి ఉపాధి అవకాశాలని కల్పించవచ్చు, వారే కాకుండా ఇంకో 10 మందికి చూపించవచ్చు. అదేవిధంగా రిపేర్ అండ్ మెయింటెనెన్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ ఇవన్నీ ఉన్నాయి, వారికి నాలెడ్జ్ ఉంటే వారు సొంతంగా ఒక ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకొని ఇంకా మిగతా వాళ్ళకి ట్రైన్ చేసి వారు వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది
2: అన్నమాట.
3: సో జాబ్ సీకర్స్ కాకుండా జాబ్ క్రియేటర్స్ గా మనము వారికి కంప్లీట్ గా ట్రైన్ చేస్తున్నామండి. ఇది కంప్లీట్ మనకు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉన్నటువంటి ప్రోగ్రామ్, అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ అన్నమాట. మనకు దీనికి ఫీజు అంటూ ఏం ఉండదండి. మనకు వాళ్ళకి అకామిడేషన్ కూడా ఫ్రీలో ఉంటుంది, ఫుడ్ ప్రొవిజన్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది.
0: ఓ నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
4: సార్, కరీంనగర్ నుండి, అంటే హైదరాబాద్ పల్లెటూరు అండి.
0: చెప్పండి.
4: అంటే మా మిత్రుడు 1998-99-2000 సంవత్సరంలో ఆయన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పాస్ అయ్యాడు. అన్ని క్లియర్ అయిపోయినాయి. ఉద్యోగిస్తా గోదావరిగా వెళ్ళిపోయాడు. అవసరం లేకుండా సర్టిఫికేట్ తీసుకోలేదు. ఆయన పాస్ అయిన సర్టిఫికేట్ ఇస్తారు కదా మేడం?
2: ఇస్తారండి. దానికి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకోలేదు.
4: పాస్ అయిన అప్పుడు పాస్ అయిన మెమోస్ ఉండే కదమ్మా, మెమోస్ కూడా ప్రజెంట్ అతని దగ్గర లేవు.
2: ఉద్యోగిస్తా
4: పని చేసి దిగిపోయాడు. అయితే ఇప్పుడు అతను లా చేయాలంటే మరి అవసరం కదా, ఇప్పుడు సర్టిఫికేట్ అవసరము.
2: అదే
4: తీసుకోవాలంటే ఆయన ఏం చేయాలి?
2: అతనికి ట్యూషన్ ఫీజు సంబంధించినటువంటి వివరాలు కానీ, హాల్ టికెట్ సంబంధించినటువంటి వివరాలు కానీ, మెమోలు కానీ ఏదైనా ఉంటే దాన్ని బట్టి మనము అతని యొక్క డేటా కూడా ఫైండ్ అవుట్ చేస్తాము.
4: సార్ అయితే ఒక అడ్మిషన్ కార్డు తప్ప
2: ఓకే ఓకే అది తీసుకొని యూనివర్సిటీకి రండి. అది తీసుకుని యూనివర్సిటీకి వస్తే ఆయన డేటా మొత్తం కూడా తీసేసి మొత్తం కూడా ఆయన సర్టిఫికెట్ కూడా ఇప్పించేసిస్తాం.
4: ఓకే
2: థ్యాంక్ యూ.
0: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: మనీషా అండి, హైదరాబాద్ నుంచి.
0: చెప్పండి మనీషా గారు.
5: నేను స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను, కాల్ చేస్తున్నాం.
2: మనీషా గారు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి స్పెషల్ బీఈడి త్వరలో ఇంటర్వ్యూ కండక్ట్ చేద్దాము. అయితే ఒక మేము వెయిటింగ్ ఏంటంటే, ఆర్సీఐ అని ఒక సంస్థ ఉంటుంది దీనికి స్పెషల్ బీఈడి ఇవ్వడానికి, పర్మిషన్ ఇవ్వడానికి, రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు త్వరలో పర్మిషన్ ఇస్తారని మేము ఎదురు చూస్తున్నాము. అది ఆల్రెడీ యూజీసీ నుంచి అప్రూవల్ వచ్చింది, త్వరలో రాగానే ఎంట్రన్స్ నోటిఫికేషన్ ఇస్తామనండి.
5: సార్ మొన్న ఆర్సీఐ నుంచి ఒక నోట్ అంటే లిస్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చింది సార్. అందులో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నేమ్ కనిపించలేదు. అంటే వచ్చే స్కోప్ ఉందా, లేకపోతే వేరే ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకోవాలా అన్నది నా డౌట్ ఉంది.
2: మా యూనివర్సిటీ కోఆర్డినేట్ చేస్తుందండి. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మన సంబంధించిన వివరాలన్నీ కూడా సబ్మిట్ చేయమన్నా సబ్మిట్ చేశాము. వెయిటింగ్ ఫర్ ది ఆర్సీఐ అప్రూవల్. రాగానే ఇమిడియట్ నోటిఫికేషన్ ఇస్తాం.
0: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నమస్తే అండి, నేను శివ, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి శివ.
6: మేము నాది 10th 2013 లో అయిపోయిందండి. తర్వాత ఓపెన్ డిగ్రీ ఏమైనా చేసుకోవచ్చు అండి?
2: ఏమైందండి 10th 2012 అంబేద్కర్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యారా మీరు? అంబేద్కర్ ఓపెన్స్ లో డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారా మీరు? అంబేద్కర్ ఓపెన్స్ లో డిగ్రీలో అడ్మిషన్ తీసుకోవాలంటే కంపల్సరిగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అది లేకపోయినా ఓపెన్ ఇంటర్ గానీ.
0: శివ గారు ఇప్పుడు ఓపెన్ ఇంటర్ కి కూడా నోటిఫికేషన్ ఇచ్చినట్టున్నారు, మీరు ఇమీడియట్ గా అప్రోచ్ అవ్వండి. డేట్ కూడా చాలా తక్కువ సమయం ఉంది, అప్రోచ్ అయ్యి మీరు అక్కడ ఓపెన్ ఇంటర్ కంప్లీట్ చేసి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఓపెన్ డిగ్రీ చేయండి.
2: మీకు సమీప స్కూళ్ళు ఇక్కడ నా హై స్కూల్లో ఓపెన్ ఇంటర్ సెంటర్లు ఉంటాయండి,
0: గవర్నమెంట్ హై స్కూల్స్.
2: గవర్నమెంట్ హై స్కూల్లో ఉంటాయి. వాళ్ళని సంప్రదించినట్లయితే అది గ్యాప్ ఉంటే ఒకటే సంవత్సరంలో ఓపెన్ ఇంటర్ కంప్లీట్ చేసుకుంటే అవకాశం ఉందండి.
0: వెంకటేశ్వర్లు గారు, ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో SRTRI భాగస్వామ్యం ద్వారా గ్రామీణ ప్రాంత యువతకు స్కిల్ డెవలప్మెంట్ అలాగే లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ని మీరు చేరేస్తున్నారు. సో విద్యార్థులను స్కిల్ ట్రైనింగ్ నుంచి ఎంప్లాయ్మెంట్ లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వరకు తీసుకెళ్లడానికి విధానం ఎలా ఉంది, ఎలాంటి ప్రొసీజర్ మీరు ఇక్కడ ఫాలో అవుతున్నారు?
2: నీలిమ గారు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇప్పుడు TCS సాయంతో స్కిల్ ప్రోగ్రాంలు ఇప్పించడానికి MOU పెట్టుకున్నాం. అదే రకంగా స్వామి రామానంద తీర్థ వాళ్ళతోని స్కిల్ ట్రైనింగ్ సంబంధించిన పెట్టుకున్నాం. ఇవే కాకుండా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మా విద్యార్థులకు ఉపాధి కల్పించడానికి ప్లేస్మెంట్ సెల్ కూడా పెట్టేసి ఇటీవల కాలంలో జాబ్ మేళ కూడా కండక్ట్ చేశాము. అందులో చాలామంది విద్యార్థులు కూడా ఉపాధి లభించింది అందులో వారికి.
0: హలో పల్లవి గారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు టెక్నికల్ స్కిల్స్ తో పాటు కమ్యూనికేషన్ అలాగే యాప్టిట్యూడ్ సాఫ్ట్ స్కిల్స్ వంటి ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ కి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు?
3: నీలిమ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు మనకు కేవలం టెక్నికల్ స్కిల్స్ అవసరం ఉండదన్నమాట. సో దాంతో పాటు కమ్యూనికేషన్, టీమ్ వర్క్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వర్క్ ప్లేస్ బిహేవియర్, ఇవన్నీ పైన మనం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సో అందుకోసమే మనము ఈ టాటా TCS ప్రోగ్రామ్ లో కంప్లీట్ గా మనము వాళ్ళకి ఎక్స్పోజర్ ఇస్తున్నాము. మనం డిఫరెంట్ మాడ్యూల్స్ గా డివైడ్ చేసి వారికి మెంటర్స్ తో కనెక్ట్ చేసి మనము ఆన్లైన్ లో వారికి మనం ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మన నేటి ఉద్యోగ ప్రపంచంలో వాట్ యు నో అనే దానికంటే వాట్ యూ కెన్ డూ అనేది చాలా ముఖ్యమైంది. సో అందుకని చెప్పేసి మనం టాటా టీసీఎస్ ప్రోగ్రామ్ గానీ రాశి ప్రోగ్రామ్ గానీ వీటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వారికి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా అవసరం కాబట్టి వారు ఒక కార్పొరేట్ లైఫ్ కి ఒక ఎంఎన్సీలో పనిచేయడానికి కానీ ఒక కార్పొరేట్ లైఫ్ లో వారు ఎంటర్ అవ్వడానికి వాళ్ళకి మనం కంప్లీట్ గా సంసిద్ధం చేస్తామన్నమాట. కేవలం డొమైన్ నాలెడ్జే కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి అడిషనల్ స్కిల్స్ అనేవి మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మన గ్రాడ్యుయేషన్ తో పాటు మన విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది.
0: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: అదే హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నామండి.
0: చెప్పండి
7: సార్. మేడం, అది మా పాప డిగ్రీ చేసింది, ఇంటర్ చేసింది, ఇంటర్ మధ్యలో ఆపేసింది. డిగ్రీ చేయాలంటే ఎలా చేయాలండి?
0: ఇంటర్ కంప్లీట్ చేయాలండి.
7: ఇంటర్ ఎట్లా మాకు చెప్పాలి?
2: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో అడ్మిషన్ తీసుకోవాలంటే ఇంటర్మీడియట్ గానీ, ఓపెన్ ఇంటర్ గానీ, 2 ఇయర్స్ ఐటీఐ గానీ, పాలిటెక్నిక్ గానీ పూర్తి చేయాలండి. అయితే ప్రస్తుతం మీరు ఇంటర్ ఫెయిల్ అయింది కాబట్టి ఆమె రెగ్యులర్గా మళ్ళీ వెళ్ళలేని పరిస్థితి ఉంటే మీ సమీప ప్రాంతాల్లో హై స్కూల్, చాలా హై స్కూల్లో ఓపెన్ ఇంటర్ సెంటర్లు ఉంటాయండి, గవర్నమెంట్ హై స్కూళ్ళల్లో. ఆ దాంట్లో అడ్మిషన్ తీసుకుంటే ఒక సంవత్సరంలోనే 2 ఇయర్స్ కోర్సు కంప్లీట్ చేసుకోవచ్చు, గ్యాప్ ఉంటే.
0: అది కూడా త్వరలో డేట్ అయిపోతుంది, ఇమీడియట్ గా మీరు అప్రోచ్ అవ్వండి. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
8: మేడం, నేను వాసుదేవచారి మేడం, నేను జర్నలిస్ట్.
0: చెప్పండి సార్.
8: మేడం, ఇప్పుడే సార్ మేడం ఒక విషయం చెప్పారు, అంటే ఓపెన్ ఎడ్యుకేషన్ లో చదువుకున్న వాళ్లకు బయట జాబ్స్ దొరకవు, తక్కువ చూస్తారని చెప్పి ఒక భావం అన్నది ఏదిస్తారు. ఇప్పుడే సార్ కూడా చెప్పారు, కొందరు ఆఫీసర్స్ సిద్దిపేట కలెక్టర్ గానీ ఆఫీసర్స్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ చేసి ఉన్నారని, అట్ ద సేమ్ టైం సిటీ జాయింట్ కమిషనర్ జ్యువెల్ దేవస్ గారు కూడా ఓపెన్ ఇన్స్టిట్యూట్ చేసేవారండి.
2: కరెక్ట్ అండి.
8: అయితే నా సూచన ఏంటంటే సార్, ఇలా ప్రముఖులైన వాళ్ళు, మన రిచ్ ప్రముఖులైన వారు, వారి జాబితాను నాట్ ఓన్లీ ఐఏఎస్ ఐపీఎస్ అదర్ దాని వాళ్ళు ఇతర ప్రముఖ స్థానంలో ఉన్నారు వాళ్ళ వివరాలను ఒక మన సైట్ లో పెట్టగలిగితే కనుక ఇట్ ఇస్ వెరీ యూస్ఫుల్, వెరీ మచ్ యూస్ఫుల్ టు అదర్ ఫెలో ఫ్రెండ్ ఇంట్రెస్ట్ కూడా అవుతారండి చాలా మంది.
3: అవునండి, మన వెబ్సైట్ లో మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పెట్టాము. అదే విధంగా మేము అలుమ్ని అసోసియేషన్ కూడా మేము పీరియాడికల్ గా మీటింగ్స్ కండక్ట్ చేస్తాము. అప్పుడు మేము అందరిని ఇన్వైట్ చేస్తాము, ఈ డిస్టింగ్విష్డ్ అలుమ్నై ని కూడా. సో వీరందరూ ఏంటంటే మన అందరికి ఇన్స్పిరేషన్, అంటే వారికి చదువు వివిధ కారణాల వల్ల ఆగిపోయినా కూడా వారు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసి వారు ఈ రోజు జీవితాల్లో చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నారు కాబట్టి అదే విధంగా అందరికి ఇన్స్పిరేషన్ అన్నమాట. సో అలాంటి వాళ్ళకి థ్యాంక్ యూ అండి మీ సజెషన్ కోసం. మేము ఆల్రెడీ అది చేస్తున్నాము, దాన్ని ఇంకా విస్తృతంగా మేము వివరాలని అందిస్తాం.
0: డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సెస్ గురించి, అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎలాంటి స్కిల్ ట్రైనింగ్, చదువుతో పాటు ఎలాంటి స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు, ఎలాంటి ఇండస్ట్రీస్ ట్రైనింగ్స్ ఇస్తున్నారు, అలాగే పిల్లలు చదువుకుంటూ ఎలా సంపాదించవచ్చు అనే స్కిల్స్ ని ఎలా డెవలప్ చేస్తున్నారు అనే విషయాలు మా శ్రోతలకు చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలండి ప్రొఫెసర్ పల్లవి కామ్టే గారు, అలాగే డాక్టర్ వెంకటేశ్వర్ గారు. సో ప్రతి ఒక్కరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెప్టెంబర్ 9 చివరి తేదీ కాబట్టి ఇంకెవరైనా మిగిలి ఉంటే, ఇంకెవరైనా ఓపెన్ యూనివర్సిటీస్ లో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సెస్ లో చేరాలనుకునే వాళ్ళు సెప్టెంబర్ 9 లోపు ఇమీడియట్ గా అప్రోచ్ అయ్యి ఆ దరఖాస్తు చేయాలని ప్రతి ఒక్కరికి ఆల్ ఇండియా రేడియో ద్వారా కోరుతున్నామండి. ధన్యవాదాలండి, మీకు నమస్కారం.
9: మీరు ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించిన లైవ్ ఫోన్ విన్నారు. ఇందులో డైరెక్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కాబ్డే, డైరెక్టర్ స్టూడెంట్ సర్వీస్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కార్యక్రమ అనుసంధానం శ్రీమతి కె నీలిమ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

హైదరాబాద్ లోని నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి ఓవైసీ జంక్షన్ కారిడార్ వరకు నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో ఈరోజు సైదాబాద్ నల్గొండ ఎక్స్ రోడ్ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సైదాబాద్ వై జంక్షన్ నుంచి నల్గొండ ఎక్స్ రోడ్ మధ్య రహదారి పూర్తిగా మూసివేయనున్నట్లు వెల్లడించారు. కాంట్రాక్టర్లకు చెల్లింపుల్లో 100 కోట్ల కుంభకోణం అనే పేరుతో ప్రచారమవుతున్న వార్తలను జీహెచ్ఎంసీ ఖండించింది. వాస్తవానికి 78 ఇన్వాయిస్లకు సంబంధించి 6.92 కోట్ల రూపాయల మేర వ్యత్యాసాలు గుర్తించామని, ఈ మొత్తం పూర్తిగా వసూలైందని కమిషనర్ కార్యాలయం స్పష్టం చేసింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని ఖాళీ స్థలాలకు మరోసారి రికార్డు ధరలు పలికాయి. కేబీహెచ్పి 7వ ఫేజ్ లోని 16 ఎంఐజీ ప్లాట్లకు బుధవారం నిర్వహించిన బహిరంగ వేలల్లో 1 చదరపు గజం భూమి 2,70,000 రూపాయలకు అమ్ముడైనట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపి గౌతమ్ తెలిపారు. భూగర్భ గనులకు ప్రైవేటు పరం చేస్తున్నారంటూ వస్తున్న వార్తలను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఖండించింది. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది. కేబీఆర్ పార్క్ చుట్టూ అమలవుతున్న వన్వే విధానాన్ని హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ నిన్న పరిశీలించారు. ఆగస్టు 18న ప్రారంభమైన ఈ విధానం 15 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఫిల్మ్ నగర్ జర్నలిస్ట్ కాలనీ రోడ్ నెంబర్ 45 జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ జంక్షన్లలో పర్యటించారు. హైదరాబాద్లో అత్యాచారం హత్యకు గురైన భద్రాద్రి జిల్లా యువతి కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాన్ని ఫోన్ ద్వారా పరామర్శించిన తారక రామారావు తన సూచనల మేరకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు బుధవారం కుటుంబాన్ని కలిసి ఓదార్చినట్లు తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని రేపు గొర్రెలు మేకలు పశువుల కబేళాలతో పాటు మాంసం బీఫ్ దుకాణాలను మూసివేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 533B కింద ఈ నోటీసు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. రాబోయే 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట, ఒడిశాలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 11:05 దాటి 12 సెకండ్లు. కొన్ని క్షణాల్లో గుర్తుకొస్తున్న కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రేమైన శ్రోతలకు నమస్కారం, నేను మీ అశోక్. తనువుకు తుళ్ళింత, మనసుకు పులకింత ఆయన పాటలు. ప్రేమకు పలుకరింత, ప్రణయానికి వెన్నెల చింత ఆ కలం కురిపించిన కమ్మని గీతాలు. కవించే వయసుకు కావ్యసుమాల మకరందానందం ఆయన భావ సౌందర్యం. అరవిప్పిన ప్రేమ పూదోడలు, పడవ ప్రయాణ అనుభూతి ఆ మనసు కవి సాహిత్యం. అందరూ రాసినట్టుగా ఆయన మాటలను కలంతో కాకుండా మనసుతో రాస్తారు. మనసు లోతుల్లో అంతరంగాన్ని అన్వేషించి భావోద్వేగాలను వెలికితీసి అక్షరమాలగా అల్లి పాటగా పేర్చి రసడోలికల్లో ముంచేసి ఆనంద పరవశులు చేస్తారు. మరి అంతలా పాటలతోనే కాకుండా సంభాషణలతోనూ తెలుగు తెరపై వేదాలుగా భాసిల్లిన ఆ సినీ గేయ రచయిత గురించి ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో గుర్తు చేస్తూ ఆ కలము నుండి కురిసిన నవరసాల ఊటల జలపాతాలను ఆస్వాదిద్దాం.

పదాల పొందికలో పరవశం, వాక్యాల వరుసలో సరసం, చరణాల సొరగులో జీవితసారాన్ని చెప్పే వేదాంత కవి. సందర్భం ఏదైనా సరే, సన్నివేశం ఎలాంటిదైనా సరే, ఆ కలం కదిలితే చాలు, హృదయాలు ద్రవించి ఉద్వేగపు ఊటలు ఊరి జన హృదయాల తంత్రులను ఆర్ద్రంగా తట్టి అంచనాలకు అందని అనుభూతులను అనుభూతుల తీరాలకు తీసుకుని వెళతాయి ఆయన హృద్యమైన పాటలు. మనసు కవిగా, మనసున్న కవిగా, మనుషుల మనసులను చెలింపజేసే కవిగా చరిత్ర సృష్టించారు ఆయనే ఆచార్య ఆత్రేయ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈ రోజు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో అలనాటి మేటి సినీ గేయ రచయిత ఆత్రేయ గారి జీవిత విశేషాలు, ఆయన ఫిలాసఫీ, ఆయన పాటల్లో ఉన్న మాధుర్యం, ఆయన యొక్క పాటల విశేషాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చాలా చాలా యాంగిల్స్ ఉంటాయి. మనం కొన్ని రకాల యాంగిల్స్ మనం తీసుకుంటున్నాం, మంచి మంచి పాటలు వింటున్నాం. ఆత్రేయ తాత్విక ధోరణితో రాసిన సంభాషణలు జీవిత తత్వాన్ని గుట్టు విప్పుతాయి. ఆయన రాసిన పాటలైనా మాటలైనా జీవితాన్ని కాచి వడబోసిన నగ్న సత్యాలు సినిమాలలో పాటల రూపంలో సంభాషణతోనూ హృదయాలను కదిలించారు. వాస్తవికంగా సన్నివేశాలకు అంతే స్థాయిలో కరుణామృత రసాలతో పాటు అన్ని రసాలనుతో కలిపి పాటలు రాయటం ఆత్రేయకే చెల్లింది. సెంటిమెంటల్ అనే పదానికి భావగర్భితమైన కరుణరసము గల శృంగార భావములు గల అర్థాలున్నాయి. అలాంటి సెంటిమెంట్ డైలాగ్స్ రాయటంలో ఆత్రేయ తర్వాతే ఎవరైనా అని సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన పేరు ఆయనకు.

సందిగ్ధంతో మనసు అల్లకల్లోలం అవుతున్నప్పుడు సంక్లిష్టమైన భావాలను సరళమైన పదాలతో అనంత భావం బోధపడేలా పాటలు రాయటం. అందులోనూ మనసుకు సంబంధించిన సినీ గేయాల విషయానికి వస్తే ఆత్రేయ గారు రాసినన్ని పాటలు ఏ కవి రాయలేదంటే నమ్మలేని నిజం.

నిజానికి మనిషి చుట్టే అన్నీ తిరుగుతాయి. ఆ మనిషికి, మనిషి ప్రవర్తనకు మనసే ప్రధాన కారణం. కాబట్టి ఆ మనసు ఎన్నో రకాలుగా శిల్పం మాదిరిగా మలిచి, కళాన్ని కదిలించి అక్షరాలకు జీవం పోశారు అద్భుతమైన పాటల రూపంలో

0: Bombay Shilp Bazaar, Crafts of India, a grand exhibition and sale of handicrafts and handlooms. Telangana Kalabharati, NTR Stadium, opposite Indira Park, Avadiguda, Hyderabad. August 29th nundi September 7th varaku. Commissioner Hastakalala Abhirudhi Shaka, Bharat Prabhutva Jowli Mantritva Shaka Saujanyamto, Telangana Handicrafts Development Corporation Adhvaryamlo, Deshavyaptanga Tayaraina Hastakala Vastulu, Chenata Vastrakala Pradarsana Inka Ammakalu. Randi, 150 paiga stalls lo erpatu chesina adbhutamaina Hastakalala Chenata Pradarsananu వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మనం వింటున్నాం గుర్తుకొస్తున్న కార్యక్రమంలో అలనాటి మేటి సినీ గీయ రచయిత ఆచార్య ఆత్రేయ కలము నుంచి చాలువారిన కమ్మటి గీతాలు, ఆయన ఫిలాసఫీ, తర్వాత ఆయన పాటల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. నిజానికి సినిమాలలో కొన్ని కొన్ని సన్నివేశాలలో మాటలకందని భావాలను వ్యక్తం చేయాలంటే ఒక్క పాట ద్వారానే సాధ్యపడుతుంది. మనసు గతి ఇంతి అంటూ జీవిత సత్యం చెప్పారు. నేను పుట్టాను, ఈ లోకం ఏడ్చింది అంటూ లోకం తీరు చెప్పారు. నువ్విక్కడ నేనక్కడ అంటూ ప్రేమలో విరహాన్ని చాటి చెప్పారు. ఇలా ఎన్నో కన్నీరైన గుండెల్లో పన్నీరవుదామన్నావు అంటూ ప్రేమ ఊసులను విషాద గీతంతో వినిపించారు ఆత్రేయ. ఇలా తనకు పోటీగా సినిమా ప్రపంచంలో ఎంతమంది కవులు వచ్చినప్పటికీ తన స్థానం మాత్రం పదిలం. ఈ పాట రాయాలంటే ఖచ్చితంగా ఆచార్య ఆత్రేయ గారే రాయాలి. ఆయన కోసం రోజుల తరబడి, నెలల తరబడి కూడా వేచి చూసిన సందర్భాలున్నాయి సినీ మేకర్స్. అంటే ఆయన పాట యొక్క డెప్త్ ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన శైలి డిఫరెంట్. ఎంతమంది కవులు వచ్చినా కూడా ఆయన పాటకు ఉన్నటువంటి స్థానం చెక్కు చెదరలేదు. ప్రేక్షకుల హృదయాల్లో ఆయన పాటకు పట్టింగట్టారు. అంతలా ఆయన పాట నరనరాన జీర్ణించుకుపోయింది. ప్రేక్షకులను మనసుల్లో కదిలించేంతగా ఆ బ్రెయిన్లో ఆ మనసులో నాటుకుపోయానమాట ఆ పాటలు. తరం ఏదైనప్పటికీ ఈ తరం వాళ్ళు కూడా ఆయన పాటలు వింటే జీవిత సత్యాన్ని తెలుసుకుంటారు, ఒక సందేశాన్ని గమనిస్తారు. తర్వాత ప్రేమలో జీవిత ప్రయాణంలో ఒడిదొడుకులను ఎలా ఎదుర్కోవాలి, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా వాటిని అధిగమించాలి, తర్వాత మనుషుల మధ్య కుటుంబాల మధ్య ఆ భావోద్వేగాలు, ఆ ప్రేమానురాగాలు ఎలా ఉండాలో కూడా ఆయన పాటల్లో చూపించారు. అంత అద్భుతమైనటువంటి కవి ఆచార్య ఆత్రేయ.

0: ఆత్రేయ గారి కాలంలో ఎంతో మంది దర్శకులున్నా సరే, ఎంతో మంది సంగీత దర్శకులైనా సరే, వారి వారి సినిమాలలో సన్నివేశం పండాలంటే ఆత్రేయ కలం ఉండాలని ఫీల్ అయ్యేవారు. అందుకే ఆయన కాస్త లేట్ చేసినా వీలు పడదు రాయను పొమ్మన్నా కూడా హృదయపూర్వకంగానే ఆహ్వానించేవారు ఆ రోజుల్లో. కారణం, ఆయన పాటైనా మాటైనా సినిమాల్లో ఉంటే అవి జనరంజకమై ప్రేక్షక నాడుల్లోకి ఎక్కి మెస్మరై చేశాయి కాబట్టి.
1: పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లో నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల, పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లో నీ బయట కొంగు జారి

ఆత్రేయ గారు ఎక్కువగా పనిచేసిన దర్శకులు కేఎస్ ప్రకాష్ రావు, ఆదుర్తి సుబ్బారావు. దాదాపు వీరు తీసిన సినిమాలు దాదాపు ఆత్రేయ గారే. మంచి సంభాషణతో పాటు ఆనిముత్యం లాంటి పాటలు రాశారు. అలా తన సినీ కెరీర్లో 1400కు పైగా అజరామర సినీ గీతాలను రాశారు. అందులో 100కి పైగా మనసుపై రాసిన గీతాలే ఉండటం ఏ కవికి సాధ్యపడనే విశేషమన్నమాట.

స్వతహాగా ఆత్రేయ గారు ప్రేమ పిపాసి, అలాగే వీణ పాటలంటే ఆయనకు చాలా చాలా ఇష్టం. వీణ పాటలు ఆయన రాసినంత అందంగా ఎవరూ రాయలేదు. కారణం, అందులో తన బాల్యంలో ఒక ప్రేమకథ సారముంది. అంతేకాకుండా దర్శకులు చెప్పిన సందర్భం బట్టి, రాసిన సన్నివేశం బట్టి, వారు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ బట్టి ఆ పాటలు రాసినవి ఉంటాయి. అలా వీణ పాటలు కూడా ఎంతో అద్భుతంగా రాసినటువంటి సందర్భాలు ఆ పాటలని కూడా వేణుల విందును అందించాయి. మరి అందరి హృదయాలను మీటాయి కూడా. హృదయాంతరాల్లో పొంగిపరిన ప్రేమ సాగర మదనం చేసి ఆయన కళాన్ని కదిలించి మనుషులను కదిలిస్తారు ఆత్రేయ. అది ప్రేమరసమైన, కరుణరసమైన, శృంగారమైన, హాస్యమైన, అల్లరి పాటైనా, ఇంకా ఆట పట్టించే పాటైనా, పాట ఏదైనా సరే, రసం ఏదైనా సరే, ఆయన కలం నుంచి వచ్చినటువంటి ప్రతి పాట జనరంజకమై ప్రభంజనమై సాగింది. అన్ని పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మనం ఒక్కొక్క పాటకు విశ్లేషణ తీసుకుంటే ఒక ఎపిసోడ్ అవుతుంది. కాబట్టి ఒక పీరియడ్కి సంబంధించినటువంటి పాటలు మనం ప్లే చేస్తున్నాము. తర్వాత ఇంకా ఎన్నో ఆనిమత్యం లాంటి పాటలు మనం రెగ్యులర్గా వింటూనే ఉన్నాము. ఆయన మీద ఎన్నో ఎపిసోడ్స్ చేస్తూనే ఉన్నాము. అయినా కూడా విన్న ప్రతిసారి మనలో ఒక కొత్త

ఆత్రేయ గారు గొప్ప వేదాంతి. ప్రతి విషయాన్ని వాస్తవిక దృష్టితో ఆలోచించి పాటలైనా సంభాషణలైనా రాస్తారు. వేదాంతం వైరాగ్యం వంట పట్టించుకుంటే చాలా ప్రమాదం. వాటి జోలికి పోకుండా ఉంటే మంచిది. అవి మనిషిలోని కార్యదీక్షను, గట్టి విశ్వాసాలను దెబ్బతీస్తాయని ఆత్రేయ గారే స్వయంగా చెప్పేవారు. సినీ నిర్మాతలను, దర్శకులను ఇబ్బంది పెట్టిన ఆ తర్వాత ఆయన ద్వారా వచ్చిన విజయాన్ని చూసి గర్వపడేవారు అందరూ కూడా. అంతలా ఆయన మనసు కలం గుండెలను మీటింది, సప్త సరాగాలను పలికించింది, జీవన సాఫల్యాన్ని అందించింది. ఆయన పాట ఎప్పటికీ 16 ప్రాయంగా సజీవంగా ఉంటుంది.

0: ఇది ఇవాళ గుర్తుకొస్తున్న కార్యక్రమం. మీకందరికి నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్. మీరింతవరకు గుర్తుకొస్తున్న కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 12 గంటలు. వార్తల ముఖ్యాంశాలు ఇప్పుడు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమే నయీ దిల్లీ మే బెల్జియం కే ప్రధానమంత్రి బార్డ్ ది వెవర్ కే సాథ్ వార్తా కర్ రహే హై. దోనో నేతా ద్విపక్షీయ సంబంధో కే సభీ పహలువో కే సాథ్ సాథ్ పారస్పరిక హిత్ కే క్షేత్రీయ ఔర్ వైశ్విక ముద్దో పర్ చర్చా కరేంగే. వార్తా కే బాద్ కయీ సమ్జౌతో పర్ హస్తాక్షర్ హోనే కీ ఉమ్మీద్ హై. ఇస్సే పహలే ఆజ్ సుబహ్ బెల్జియం కే ప్రధానమంత్రి నే రాజఘాట్ జాకర్ మహాత్మా గాంధీ కో శ్రద్ధాంజలి అర్పిత్ కీ. బెల్జియం కే ప్రధానమంత్రి భారత్ కీ 3 దిన్ కీ యాత్రా పర్ కల్ రాత్ రాజధానీ పహుంచే. ప్రధానమంత్రి డి వెవర్ కే సాథ్ బెల్జియం కే రక్షా మంత్రి థియో ఫ్రాంకన్ భీ ఆయే హై. పిచ్లే సాల్ ఫర్వరి మే పద్ సంభాలనే కే బాద్ యే ఉన్కీ భారత్ కీ పహలీ యాత్రా హై. భారత్ యూరోపియ సంఘ ముక్త వ్యాపార్ సమ్జౌతే కే సందర్భ్ మే వే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ కే ఏక్ వ్యాపార్ కార్యక్రమ్ మే ముఖ్య భాషణ్ భీ దేంగే. రక్షా మంత్రి రాజనాథ్ సింగ్ నే కహా హై కీ భారత్ ఔర్ బెల్జియం కే బీచ్ ఘనిష్ఠ తథా దీర్ఘకాలిక సంబంధ్ ఆపసీ సమ్మాన్ ఔర్ లోక్తాంత్రిక్ మూల్యో పర్ ఆధారిత్ హై. ఉన్హోనే కహా కీ దోనో దేశ్ శాసన్ ఆధారిత్ వైశ్విక వ్యవస్థా కే ప్రతి వచనబద్ధ్ హై. రక్షా మంత్రి నే బెల్జియం కే రక్షా మంత్రి థియో ఫ్రాంకన్ के साथ नई दिल्ली में शिष्टमंडल स्तर की वार्ता के दौरान ये बात कही. उन्होंने कहा कि विश्व इस समय अब तक की सबसे बड़ी भू राजनीतिक और आर्थिक उथल पुथल का सामना कर रहा है. ऐसी स्थिति में बेल्जियम जैसे महत्वपूर्ण साझेदार विचार विमर्श के लिए सार्थक अवसर प्रदान करते हैं. बेल्जियम के रक्षा मंत्री थियो फ्रैंकन ने भारत को अधिक जनसंख्या तथा उच्च प्रौद्योगिकी वाला देश बताया है. उन्होंने भविष्य की परियोजनाओं के लिए बेल्जियम के साथ सहयोग करने की जरूरत पर बल दिया. भारतीय अंतरिक्ष अनुसंधान संगठन इसरो के अध्यक्ष वी नारायण ने कहा है कि पृथ्वी अवलोकन उपग्रह ईओएस 5 का प्रक्षेपण कल मध्यरात्रि 2:55 पर श्रीहरिकोटा स्थित सतीश धवन अंतरिक्ष केंद्र से किया जाएगा. उपग्रह को जीएसएलवी F-17 रॉकेट से प्रक्षेपित किया जाएगा. शिक्षा मंत्री प्रहलाद जोशी ने कल नई दिल्ली में स्कूली शिक्षा और साक्षरता विभाग के सचिव के साथ बैठक की. इसमें स्कूल शिक्षा सुधारों के अगले चरण पर चर्चा की गई. वित्त मंत्री निर्मला सीतारामन ने न्यूयॉर्क में

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగా హెడ్స్. స్టూడియోలో సమయం 12:05 దాటి 29 సెకండ్లు. కొన్ని క్షణాల్లో చైతన్య స్ఫూర్తి కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలకు గమనిక, ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తేంపులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, మరొక నెంబర్ 2324 0853, ఇంకో నెంబర్ 2955 0923 నెంబర్లకు కాల్ చేసి కడుపులో అసిడిటీ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్ల గురించి నేరుగా మాట్లాడవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో డాక్టర్ గారితో నేరుగా మాట్లాడడానికి మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక ప్రముఖ రచయిత్రి జయంతి సందర్భంగా, సారీ, పుట్టినరోజు సందర్భంగా మరి వారి యొక్క రచనలు, వారి యొక్క జీవిత సక్సెస్ స్టోరీ గురించి మరి దాన్ని, వారి యొక్క కృషిని మనం ఈరోజు చైతన్య స్ఫూర్తిగా తీసుకుందాం.

హుల్లాబాలు ఇండిగువా ఆర్చర్డ్ అనే తన తొలి నవలతోనే రచయితగా మేరు శిఖరంగా ఎదిగారు. సల్మాన్ రజడీతోనే ప్రశంసలు పొందిన భారతీయ రచయిత్రి. బెట్టి ట్రాస్క్ అవార్డు పొందిన మహిళా అక్షర యోధురాలు. 2006 మ్యాన్ బుకర్ ప్రైజ్ అందుకున్న మహిళా ఉత్తుంగ తరంగం అన్నమాట. 2006 నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ కాల్పనిక అవార్డు గెలుచుకున్న భారతదేశ సాహిత్య కుసుమం ఆమె ఎవరు, ఏంటి, ఆమె సాధించిన విజయాలు ఏంటి తెలుసుకుందాం. అరే, ఆమె పుట్టినరోజు ఈ రోజు అనమాట. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆ రచయిత సాధించినటువంటి విజయాలను, ఆమె పట్టుదల, ఆమె కృషిని మనం ఈరోజు స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో వింటూ ఉండండి. ఇది మీ అభిమాన FM వివిధ భారతి

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ అనే కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్స్ అనే అంశం గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 23240852, మరొక నెంబర్ 23240853, ఇంకో నెంబర్ 29550923 నెంబర్లకు కాల్ చేసి కడుపులో అసిడిటీ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్ల గురించి నేరుగా మాట్లాడవచ్చు. తప్పకుండా ప్రయత్నించండి. 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మనం చైతన్యస్ఫూర్తి కార్యక్రమం వింటున్నాము. కిరణ్ దేశాయ్, భారతీయ రచయిత్రి, బాల్యం నుంచి సృజనాత్మక రచనల వైపు దృష్టి పెట్టి తన తొలి నవలతోనే ప్రపంచ రచయిత మేధావులచే ప్రశంసలు పొందిన రచయిత అన్నమాట. 14 ఏళ్ల వరకు ఢిల్లీలోనే చదివి ఆ తర్వాత ఇంగ్లాండ్లో 1 సంవత్సరం పాటు అక్కడ చదివి ఆ తర్వాత యుఎస్లో స్థిరపడ్డారన్నమాట. మరి ఒక సాహితీ కెరటం ఆమె. తన మొదటి నవల హుల్లాబాలు ఇన్ ది గోవా ఆర్చర్డ్ ఆ నవలను చదివి బుకర్ ప్రైజ్ విన్నర్ ది గ్రేట్ లెజెండరీ రచయిత్రి సల్మాన్ రషీడిచే ప్రశంసలు పొందిన ఘనాపాటి ఆమె. ఆమె గురించి మరిన్ని వివరాలు చెబుతా, వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి కార్యక్రమంలో. మరి అంతకు ముందుకు మీరు బాహుబలి సినిమా నుంచి కార్తీక్ దామిని పాడిన పాట విన్నారు, అలాగే హరిచరణ్ పాడిన పాట కూడా విన్నారు. మరి ముకుంద సినిమా నుంచి, ఇప్పుడు శివం సినిమా నుంచి యాజిన్ నిజర్ సమీరా పాడిన పాట వచ్చేస్తుంది, ఆల్ టైమ్ హిట్స్. ఇవన్నీ కూడా

రచనల పట్ల అంకితభావం ఎలా అద్దం పట్టిందో తన నవలల లిస్టుతోనే తెలిసిపోతుంది. 35 సంవత్సరాలలోపు కామన్వెల్త్ దేశాల పౌరులు రచించినటువంటి ఉత్తమ సృజనాత్మక నవలలకు రచయితల సంఘం అందించే బెట్టీ ట్రాస్క్ అవార్డు అందుకున్నారంటే ఆమె కలం పదును ఏపాటితో అర్థం చేసుకోవచ్చు అనమాట. అంతేకాదు ఆమె రచించిన 1, 2, 3 ఈ 3 నవలలతోనే మరి బుక్కర్ ప్రైజ్ షార్ట్ లిస్ట్ లో చేరిపోయారంటే మరి ఎంత ప్రతిభ, ఎంత అసాధారణ ప్రతిభ ఆమెలో దాగి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మనం ఈరోజు చైతన్య స్ఫూర్తిలో ఆమె రచన స్ఫూర్తిని మనం ఎందుకు తీసుకుంటున్నాము, ఎలా తీసుకోవాలి అంటే మనం ఎంచుకున్నటువంటి రంగంలో మనం కసి పట్టుదలతో కృషి చేస్తే మనుషులు ఋషులవుతారు అని చెప్పడానికి ఈమె ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. నిజానికి ఏంటంటే ఒక పెద్ద సాహితీ రంగంలో రచనల్లో నవలల్లో ఇచ్చేటువంటి ప్రపంచవ్యాప్తంగా ది గ్రేట్ బుక్కర్ ప్రైజ్ అనమాట. దానికోసం ప్రతి ఒక్కరు ఎన్ని రచనలు చేసినా ఆ అవార్డు సాధించాలి అని చెప్పేసి అనుకుంటారు. అలా ఎన్నో రచనలు చేస్తే గానీ ఆ షార్ట్ లిస్టులోకి వెళ్ళం. అలాంటిది 1, 2, 3 నవలతోనే వెళ్లారంటే ఇంకా అర్థం చేసుకోండి తన ప్రతిభ, తన లోపల తన యొక్క మేధా సంపద ఎలాంటిదో మనం అయితే అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, కానీ చేసుకోలేని వాళ్ళు చేసుకునే ప్రయత్నం కూడా చేస్తే చాలా చాలా బాగుంటుంది. రంగం ఏదైనా సరే మన యొక్క పట్టుదల, మన యొక్క సంకల్పం గట్టిదై ఉండాలి, కార్యదీక్ష గట్టిదై ఉండాలి, ఆ వైపు ఆచరణ పెట్టాలి, ఆ సాధన చేయాలి, విజయం సాధించాలి అనేది చైతన్య స్ఫూర్తి మనకు ప్రతిరోజు తట్టి లేపుతుందన్నమాట. మీరు వింటున్న పాట కంచె సినిమా కోసం శంకర్ మహాదేవన్ ఆలపించింది. చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మనం ఈరోజు భారతదేశ రచయిత్రి కిరణ్ దేశాయ్ పుట్టినరోజు సందర్భంగా ఆమె చైత్రయాత్ర గురించి మనం విన్నాం. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతోంది FM వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలు సమయం సరిగ్గా 12:30 తెలుగులో వార్తలు.
1: భారత్ బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూయార్క్లో జరిగిన ఉన్నతస్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్ సాధించిన వృద్దిని పలువురు పెట్టుబడిదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్ 05 రేపు నింగిలోకి ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షెట్లర్ కిదాంబి శ్రీకాంత్ కెనడాకు చెందిన విక్టర్ లైని ఓడించి క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఇక వార్తల వివరంగా, భారత్ బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో బెల్జియం రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్తో కలిసి మంత్రి ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్బంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచం పెద్ద భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సంక్షోభ సమయాన్ని చూస్తోందని, సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఇలాంటి పరిస్థితుల్లో బెల్జియం వంటి మిత్రదేశంతో కలవడం చాలా అవసరమన్నారు. అభిప్రాయాలను, దృక్కోణాలను పంచుకునేందుకు ఇదొక మంచి అవకాశాన్ని అందిస్తుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
2: India and Belgium share warm and long-standing relations founded on mutual respect, democratic values, and a shared commitment to rules-based global order. The recently held India-Belgium Strategic Dialogue in July 2026 has provided an institutional framework for taking up our bilateral partnership forward, including in defense and security.
1: Belgium రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్ మాట్లాడుతూ, భారత్ను అధిక జనాభా, ఉన్నత సాంకేతికత కలిగిన దేశంగా అభివర్ణించారు. భవిష్యత్ ప్రాజెక్టులలో బెల్జియం సహకరించాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ బెల్జియం స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని కూడా ఫ్రాంకెన్ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్బంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. చర్చల అనంతరం నేతలు పలు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. బెల్జియం ప్రధానమంత్రి ఈ ఉదయం రాజ్ఘాట్ను సందర్శించి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అంతకుముందు ఆ దేశ రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్తో సహా నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న బెల్జియం ప్రధానమంత్రి భారత్లో

0: మూడు రోజుల పాటు పర్యటిస్తారు. గతేడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వీవర్ మొదటిసారిగా భారత్ లో పర్యటిస్తున్నారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత పరిశ్రమ వ్యాపార సమాఖ్య సమావేశంలో వీవర్ కీలక ఉపన్యాసం చేస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూయార్క్ లో జరిగిన ఒక ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు పెట్టుబడిదారులకు భారత్ సాధించిన సంస్కరణల ఆధారిత వృద్దిని వివరించారు. ఈ సందర్బంగా మంత్రి 2026-27 మొదటి త్రైమాసికంలో దేశం సాధించిన 7.8% ఆర్థిక వృద్దిని మెరుగైన పెట్టుబడి వాతావరణాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అమెరికా బ్యాంకు సహకారంతో భారత కాన్సులేట్ జనరల్ ఈ సమావేశాన్ని నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా అంతరాయాలు సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ లో తెలిపింది. ప్రభుత్వం మూలధన ఆస్తులను సృష్టించడం, మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు అనుకూలమైన పెట్టుబడి వాతావరణాన్ని ప్రోత్సహిస్తోందని కూడా ఆర్థిక మంత్రి చెప్పినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచ మార్కెట్లలో భారతీయ వస్త్రాలు హస్తకళలను ప్రోత్సహించేందుకు ప్యారిస్లో కొత్త ఒప్పందాలపై సంతకాలు చేయడంతో భారత్ ఫ్రాన్స్ వస్త్ర ఫ్యాషన్ రంగాలలో సహకారం మరింత బలోపేతమైంది. జౌళి మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీలం షమీరావు సమక్షంలో భారత్ టెక్స్ ట్రేడ్ ఫెడరేషన్ బీటీటీఎఫ్ ప్రీమియర్ విజన్ సొసైటీ అనోనిమ్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రదర్శనలు, మార్కెట్ అనుసంధానాలు, విజ్ఞాన మార్పిడిలో సహకారాన్ని బలోపేతం చేస్తుందని జౌళి మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ప్రపంచంలోనే అగ్రగామి అయిన ప్రీమియర్ విజన్తో జాతీయ చేనేత అభివృద్ది సంస్థ ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం ఎన్హెచ్డీసీ ప్రీమియర్ విజన్ మధ్య సహకారాన్ని మరింతగా పెంచుతుందని, రాబోయే 3 సీజన్ల పాటు ప్రీమియర్ విజన్లో భారత్ సృజనాత్మకత వేదికను నిర్వహించేందుకు వీలు కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి GSLV-F17 రాకెట్ ద్వారా భూ పరిశీలన ఉపగ్రహం EOS-05 ని రేపు తెల్లవారుజామున 2:55 నింగిలోకి దూసుకెళ్లనుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. ఈ ఉపగ్రహం దేశంలో ఒక అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక అని, జియోసింక్రోనస్ కక్ష్యలోకి ప్రవేశించే మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహమని నారాయణన్ అన్నారు. ఈ ప్రయోగం మన దేశ భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని, భూ పరిశీలన సేవల పంపిణీని మెరుగుపరుస్తుందని తెలిపారు.
1: We in ISRO is proud to inform that we are going to have a launch of Earth Observation Satellite 05 using our GSLV vehicle, GSLV F-17, on 4th September, early morning, 2:55 a.m. This is the first satellite, Earth Observation Satellite, which is going to be placed in the GEO platform for advanced Earth Observation purpose.
0: కేంద్ర ప్రభుత్వం 2026 లీగల్ మెట్రాలజీ భారత ప్రామాణిక సమయం నిబంధనలను ప్రకటించింది. భారత ప్రామాణిక సమయాన్ని ఉమ్మడి చట్టబద్దంగా గుర్తింపు పొందిన అనుసరించదగిన సమయ సూచనగా స్థాపించే దిశగా ఈ చర్య ఒక ముఖ్యమైన ముందడుగు. ఈ నిబంధనలను గత నెల 27వ తేదీన వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకటించగా 29వ తేదీన అధికారిక గెజెట్ లో ప్రచురించింది. ఈ నిబంధనలు ISD ఉత్పత్తి, నిర్వహణ, వ్యాప్తి, వినియోగం కోసం ఒక సమగ్రమైన చట్టాన్ని అందిస్తాయి. ఈ నిబంధనలు అధికారిక గెజెట్ లో ప్రచురించిన తేదీ నుంచి 180 రోజుల తర్వాత అమల్లోకి వస్తాయి. ఈ చొరవ ఒకే దేశం ఒకే సమయం అనే ప్రభుత్వ దార్శనికతకు మద్దతునిస్తూ దేశవ్యాప్తంగా కీలక రంగాలు, డిజిటల్ వ్యవస్థలు ఒకే విశ్వసనీయ సమయ సూచనతో పనిచేసేలా నిర్ధారిస్తుంది. పాఠశాల విద్యా సంస్కరణల తర్వాతి దశపై చర్చించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న న్యూఢిల్లీలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శితో సమావేశమయ్యారు. అభ్యసన పునాదులను బలోపేతం చేయడం, తరగతి గదిలో ఆవిష్కరణను ప్రోత్సహించడం, యువ భారత ఆకాంక్షలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను నిర్ధారించేందుకు చర్చలు జరిపినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ఉన్నత విద్యాశాఖ కార్యదర్శితో కూడా సమావేశమయ్యారు. రాబోయే నెలలో షెడ్యూల్ చేసిన పరీక్షల సంసిద్ధతను సమీక్షించారు. ఈ సమావేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్

0: బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ 16వ రౌండ్ లో కెనడాకు చెందిన విక్టర్ లైని 21-18 21-19 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. శ్రీకాంత్ తదుపరి మ్యాచ్ లో హాంకాంగ్ కు చెందిన లీ చెయుక్ ఇయుతో తలపడతారు. మరోవైపు మహిళల సింగిల్స్ లో షట్లర్ తన్వీ శర్మ జపాన్ కు చెందిన తోమోకా మియాజాకితో జరిగిన మ్యాచ్ లో 17-21, 21-18, 16-21 తేడాతో ఓటమి పాలయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రముఖ నటుడు దర్శకుడు ఉత్తమ్ కుమార్ శత జయంతి సందర్బంగా ఆయనకు నివాళులర్పించారు. ఉత్తమ్ కుమార్ మహానాయక్, ఒక ప్రసిద్ద నటుడు అని ప్రశంసిస్తూ కలకాలం నిలిచిపోయే ఆయన ప్రదర్శన అన్ని తరాల ప్రేక్షకులను అలరిస్తుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గత ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ సంచికలో ఉత్తమ్ కుమార్ ని ఉద్దేశించి తాను ప్రసంగించిన భాగాన్ని కూడా నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. బాలాసోర్ జిల్లాలో సువర్ణరేఖ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఉత్తర ఒడిశాలో కొత్తగా వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జార్ఖండ్లోని గలుడి ఆనకట్ట నుంచి విడుదలైన నీరు దిగువ ప్రవాహానికి తోడవడంతో రాజ్ఘాట్ వద్ద నది ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. భారత్, బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూయార్క్ లో జరిగిన ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్ సాధించిన వృద్దిని పలువురు పెట్టుబడిదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి భూ పరిశీలన ఉపగ్రహం EOS-05 ని రేపు నింగిలోకి ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ కెనడాకు చెందిన విక్టర్ లైని ఓడించి క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: మీరు వింటున్నారు వివిధ భారతి FM 102.8 MHz. స్టూడియోలో సమయం 12:40 దాటి 17 సెకండ్లు. ఈ మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లో STD కోడ్ 040 యాడ్ చేసి 2324-08-52, మరొక నెంబర్ 2324-08-53, ఇంకో నెంబర్ 2955-09-23 నంబర్లకు కాల్ చేసి కడుపులో అసిడిటీ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్లు ఈ అంశం గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం కోసం మీరు వింటున్నారు వివిధ భారతి FM 102.8 MHz. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు విందాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.

లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లో మీరు విన్న పాట ఇరుముడి సినిమా కోసం డప్పు శ్రీను పాడింది. గీత రచన చౌడం శ్రీనివాసరావు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్. మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 మెగాహెర్ట్స్.

0: జననాయకుడు సినిమా కోసం శ్రీకృష్ణ విశాల్ మిశ్రా పాడిన పాట విన్నారు. సంగీతం అనిరుద్ రవిచంద్రన్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: చెన్నై లవ్ స్టోరీ సినిమా కోసం జావేద్ అలీ పాడిన పాట విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: రెండు గంటల 15 నిమిషాల నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో కడుపులు, మంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టిడి కోడ్ 0 3 2 4 0 8 5 3, ఇంకో నెంబర్ 2 9 5 5 0 9 2 3 నెంబర్లకు కాల్ చేసి కడుపులో అసిడిటీ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్లు వీటి గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి. 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో కార్యక్రమం ఇప్పుడు విందాం. ఛాంపియన్ సినిమా కోసం కృష్ణ, తేజస్వి, మనీషా ఎరప్ పాడిన ఈ సూపర్ హిట్ సాంగ్.

తెలుసు కదా సినిమా కోసం కార్తీక్ అద్విత వచ్చాల పాడిన పాట విన్నారు. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లో చివరిగా విందాము రాబిన్ హుడ్ సినిమా కోసం జీవి ప్రకాష్ కుమార్ విద్య పాడిన పాట.

మీరు ఇంతవరకు లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టడీ కోడ్ 040 యాడ్ చేసి 2324082 నెంబర్, మరొక నెంబర్ 2324085239 నెంబర్లకు కాల్ చేసి కడుపులో ఎసిడిటీ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్ల గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ అండ్ కార్యక్రమం కోసం ట్యూన్ చేసుకోండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోల సమయం 1:10 కావస్తుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. హైదరాబాద్ లోని చెంచల్గూడ నుంచి సంతోష్ నగర్ వరకు నిర్మించిన భారీ స్టీల్ ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. కుట్టుమిషన్ల పథకం ప్రొక్యూర్మెంట్ ప్రక్రియను సెప్టెంబర్ 7లోపు పూర్తి చేయాలని బిస్సు సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లో గంజాయి స్మగ్లర్ నీతూభాయ్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాష్టంలోని 15 జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ లోని చెంచల్గూడ నుంచి సంతోష్ నగర్ వరకు నిర్మించిన భారీ స్టీల్ ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం ప్రారంభిస్తారు. జీహెచ్ఎంసీ ప్రతిష్టాత్మకంగా దాదాపు 620 కోట్ల రూపాయల వ్యయంతో 3.32 కిలోమీటర్ల పొడవున ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మించింది. నల్గొండ ఎక్స్ రోడ్స్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు సాగే ఈ వంతెన అందుబాటులోకి రావడంతో చెంచల్గూడ సైదాబాద్ ఐఎస్ సదన్ చంపాపేట మార్గాల్లో వాహనదారులకు సుదీర్ఘకాలంగా ఎదురవుతున్న తీవ్ర ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. వంతెన ప్రారంభోత్సవం అనంతరం చెంచల్గూడ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. కుట్టుమిషన్ల పథకం ప్రొక్యూర్మెంట్ ప్రక్రియను సెప్టెంబర్ 7లోపు పూర్తి చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మినిస్టర్ క్వార్టర్స్ లో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ మేరకు సూచనలు జారీ చేశారు. కుట్టుమిషన్ల కోసం ఇప్పటివరకు 1,80,170 దరఖాస్తులు అందగా సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని తెలిపారు.

327 బీసీ గురుకుల పాఠశాలల్లో 22కు మాత్రమే సొంత భవనాలున్న నేపథ్యంలో మిగిలిన వాటికి స్థలాల గుర్తింపుకు ప్రత్యేక కమిటీ వేసినట్టు వెల్లడించారు. కళ్యాణలక్ష్మి పథకంపై హైకోర్టు స్టే ఎత్తివేతతో పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక గొల్లల గుడికి జాతీయ ప్రాధాన్యత కట్టడంగా గుర్తింపు లభించడం పట్ల పర్యాటక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ చారిత్రక సాంస్కృతిక వారసత్వ సంపదకు దక్కిన మరొక అరుదైన గౌరవమని పేర్కొన్నారు. రామప్ప ఆలయ పరిసరాల్లోని చారిత్రక కట్టడాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం తెలంగాణ పర్యాటక రంగ అభివృద్దికి మరింత ఊతమిస్తుందని మంత్రి అన్నారు. రాష్టంలోని చారిత్రక పురావస్తు సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను ప్రపంచ పర్యాటక పటంలో మరింతగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గొల్లల గుడికి లభించిన జాతీయ ప్రాధాన్య గుర్తింపు వల్ల ఈ ప్రాంతానికి పర్యాటకుల రాక పెరగడంతో పాటు తెలంగాణ వారసత్వ వైభవాన్ని దేశ విదేశీ పర్యాటకులకు మరింత విస్తృతంగా పరిచయం చేసే అవకాశం ఏర్పడుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. తెలంగాణ అంగన్వాడీ చరిత్రలో 50 ఏళ్లలో తొలిసారి నెల మొదటి తేదీనే సిబ్బంది ఖాతాల్లో జీతాలు జమయ్యాయి. సెప్టెంబర్ 1వ తేదీనే వేతనాలు అందడంతో రాష్ట వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు ఆనందం వ్యక్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతోనే ఇది సాధ్యమైందని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. పలుచోట్ల వారి చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించి సిబ్బంది సంతోషం పంచుకున్నారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన కింద రంగారెడ్డి జిల్లాలో 278 మంది మైనారిటీ వితంతు మహిళలకు 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించినట్టు మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ తెలిపారు. అదేవిధంగా తుర్కకాష పునరావాసం పథకం కింద 13 మంది తుర్కకాష ముస్లిం కమ్యూనిటీ సభ్యులకు 60,000 రూపాయల విలువైనటువంటి జనరేటర్లు టూల్ కిట్స్ అందజేశారు. హైదరాబాద్ లో అత్యాచారము హత్యకు గురైన భద్రాద్రి జిల్లా యువతి కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాన్ని ఫోన్ ద్వారా పరామర్శించిన కేటీఆర్ తన సూచనల మేరకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు బుధవారం కుటుంబాన్ని కలిసి ఓదార్చినట్టు తెలిపారు. నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరగా ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి న్యాయం జరిగేలా కృషి చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. హైదరాబాద్ సచివాలయంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్బంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పలు ఆర్ఎండ్బి రోడ్డు పనులను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు ప్రతిపాదించిన నూతన రోడ్లకు నిధుల మంజూరు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకించి సిద్దిపేట ఎల్కతుర్తి జాతీయ రహదారి పరిధిలోని పెండింగ్ కల్వర్టుల నిర్మాణం, మిటపల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. అలాగే కరీంనగర్ ఎల్కతుర్తి హనుమకొండ రహదారి పనులను వేగవంతం చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ లో గంజాయి స్మగ్లర్ నీతూభాయ్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి మొత్తం 8 చోట్ల ఏకకాలంలో ఆకస్మిక సోదాలు చేపట్టారు. గతంలో ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. గంజాయి అక్రమ విక్రయాల ద్వారా నీతూభాయ్ కోట్లాది రూపాయలు సమకూర్చుకుని ఆ సొమ్మును హవాలా మార్గంలో మళ్లించినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయోధ్య ఆలయ నిర్వహణలో వృత్తిపరమైన నైపుణ్యం, క్రమశిక్షణ, మెరుగైన పరిపాలనా సామర్థ్యాన్ని తీసుకురాగల నిర్ణయంగా పేర్కొంటూ మాజీ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను ఆలయ ప్రధాన కార్యనిర్వహణాధికారిగా నియమించడాన్ని తెలంగాణ బీజేపీ స్వాగతించింది. హిందువుల మతపరమైన మనోభావాలను పదే పదే విస్మరించిన పార్టీలు ఇప్పుడు అయోధ్య ఆలయ వ్యవహారాలు నిర్వహించడానికి అత్యంత అనుభవజ్ఞుడైన మాజీ సైనికాధికారి నియామకాన్ని వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందని తెలంగాణ

0: తెలంగాణ బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి, మీడియా ఇన్ఛార్జ్ ఎన్వీ సుభాష్ అన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ది పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని దేవాదాయ శాఖ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. ఆలయ విస్తరణ అభివృద్ది పనులను సీఎంఓ ఎస్టీ వేముల శ్రీనివాసులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ తో కలిసి పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ఆయన,
1: ఫ్యూచర్ లో ఇది అద్భుతమైనటువంటి కళాఖండంగా, దివ్యక్షేత్రంగా వెలగనుంది. ఇకో పర్యాటక కేంద్రంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిలెట్ట అవకాశం ఉంది. రోజుకు 2000 మంది పర్యాటకులు అక్కడికి వస్తున్నారు, అక్కడ సేదెత్తున్నారు వేములవాడ వాసులు, చుట్టుపక్కల వాసులు. రానున్న కాలంలో వేలాది మంది టెంపుల్ కు వచ్చిన వాళ్ళు ఈ పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మికతని, ఆనందాన్ని, కుటుంబంతో సంతోషాన్ని పంచుకునేటువంటి కేంద్రంగా ఇది బాసిలనుంది.
0: రాష్ట్రంలోని ఆదిలాబాద్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా ఈరోజు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఎల్లుండి నల్గొండ జిల్లా నకరేకల్లో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని రేపు గొర్రెలు, మేకలు, పశువుల కబేళాలతో పాటు మాంసం, బీఫ్ దుకాణాలను మూసివేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను ప్రతి పోలింగ్ కేంద్రంలో ఈ నెల 5, 6, 12, 13 తేదీల్లో నిర్వహించనున్నట్టు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. గణేష్ ఉత్సవాల సందర్బంగా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల సూచించారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్ లోని చెంచల్గూడ నుంచి సంతోష్ నగర్ వరకు నిర్మించిన భారీ స్టీల్ ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. కుట్టు మిషన్ల పథకం ప్రొక్యూర్మెంట్ ప్రక్రియను సెప్టెంబర్ 7లోపు పూర్తి చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లో గంజాయి స్మగ్లర్ నీతూభాయ్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాష్టంలోని 15 జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 1:20 దాటి 47 సెకన్లు. శ్రోతలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇది మీ అభిమాన కార్యక్రమం షో టైం. షోటైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్ కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాసుగా తేలిపోదాం కార్యక్రమం వింటూ. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తెంపులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానం ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టడీ కోడ్ 0400 యాడ్ చేసి 2324082, ఇంకో నెంబర్ 2324083, మరొక నెంబర్ 2955092923 నెంబర్లకు కాల్ చేసి కడుపులో అసిడిటీ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్ల గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. తప్పకుండా అట్యూన్ చేసుకోండి. మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం కోసం. షోటైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శ్రోతలు ఎంతో

ఆతృతగా ఈరోజు కార్యక్రమాని కోసం, అంటే ఈ ఎస్పెషల్లీ ఈ కార్యక్రమం కోసం అభిమాన శ్రోతలు చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలో కూడా ఉంటారు. ఏ ప్రశ్న అడిగినా చకచక సమాధానం చేస్తూ సరికొత్త ఉత్సాహాన్ని, సరికొత్త జోష్ని శ్రోతలకు అందిస్తున్నారన్నమాట. సో వన్స్

కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు, వారి యొక్క ఆన్సర్లను చెప్పే ప్రయత్నం చేస్తారు, అందరికంటే మేము ముందు చెప్పాలి అని చెప్పేసి ఆ ఉత్సాహాన్ని చూపుతుంటారు. దానికి నిజంగా అందరికీ థ్యాంక్స్ చెప్తూ ప్రశ్న వచ్చేస్తుంది, వరల్డ్ బుక్ ఆఫ్ గోల్డ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్స్ లో స్థానం సంపాదించిన తొలి తెలుగు హీరో ఎవరు? ప్రశ్న మరొకసారి, వరల్డ్ బుక్ ఆఫ్ గోల్డ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ లో స్థానం సంపాదించిన తొలి తెలుగు హీరో ఎవరు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము ఇందాక చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. కార్యక్రమంలో మీరు వింటున్న పాట తొలి ముద్దు సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం పాడిన పాట.

షో టైం కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, వరల్డ్ బుక్ ఆఫ్ గోల్డ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ లో స్థానం సంపాదించిన తొలి తెలుగు హీరో ఎవరు అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలా మంది శ్రోతలు, కొత్త శ్రోతలు కూడా జాయిన్ అయ్యారు. మరి వారందరూ కూడా కొంతమంది అయితే వెంటనే ఆన్సర్ చేశారు, కానీ వెంటనే ఆన్సర్ చేసినటువంటి శ్రోతల పేర్లు నిజానికి ముందుగా చదవాలి, ఎందుకంటే స్క్రోలింగ్ లో ఆ సిస్టమ్ లో అలా స్పీడ్ గా వెళ్లిపోతున్నాయి అనమాట. అయినా సరే ఆ శ్రోత ముందుగా మనకు వెంటనే ఆన్సర్ చేసినటువంటి శ్రోత, వీరు సైదాబాద్ నుంచి పుష్పశ్రీ అండ్ శ్రీనివాసరెడ్డి సరైన సమాధానం వెంటనే పంపించారనమాట. అలాగే ఎన్ జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి కూడా, గంగారెడ్డి ఆదిలాబాద్ నుండి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వీరు ఆడిపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ ఏరియా బెల్లంపల్లి నుంచి కూడా రైట్ ఆన్సర్. తర్వాత పోలపల్లి శ్రీనివాస రాజన్న పేట సిరిసిల్ల జిల్లా నుంచి కూడా సరైన సమాధానం పంపించారు. ఇంకా చాలా మంది ఆన్సర్ చేశారు, వారందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. వీరు ఆర్మూర్ నుంచి మేడిగా శిరీష, డివీస్ సూర్యశ్రీ ఫ్రమ్ కౌకు నుండి, చెంచల్గూడ హైదరాబాద్ నుండి శిల్ప, పోతుల లక్ష్మణ్ ముసాయిపేట నుండి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వీరు దోర్నాల బాలరాజ్ హైదరాబాద్ మునిసిపల్ నుంచి, నిజామాబాద్ వికలీబరా బజార్ నుంచి మురహరీశ్వర జానకి వారి కుటుంబ సభ్యులు, నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశ్వర వారి కుటుంబ సభ్యులు, బ్రహ్మయ్య కర్నూలు నుండి, వేముల నరసింగరావు నిజామాబాద్ జిల్లా నుండి, హనుమాన్ టెక్డి హైదరాబాద్ నుంచి. మీరు పేరు ఆన్సర్ ముందు తర్వాత మీ పేరు తర్వాత మీ ఊరు పేరు రాస్తే చాలా సులభంగా ఉంటుంది. దోమకొండ విజయ్ కుమార్ వీరు హనుమాన్ టెక్డి నుంచి, భూమిదేని లక్ష్మీనారాయణ అమలగుర్తి నుంచి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు, నర్సంపేట బాలకృష్ణ గజ్వేల్ నుంచి, సేర్ల వెంకటేశం సుగుణ నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, నందమూరి వీరు వేరేది ఏమి టైప్ చేయకూడదు, పోలే ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్, ముంబై జైనుద్దీన్ ఉమ్మడి నుండి, శ్రీరామ్ నరేందర్ వీరు నిజామాబాద్ జిల్లా నుండి కూడా న్యామనంది గ్రామం నుంచి, కృష్ణకుమారి ఫ్రం ఖమ్మం నుండి, రంగారెడ్డి జిల్లా ఎక్కలవెనుక నుంచి విజిలి వెంకటేష్ శ్యామల, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, ఇలంతకుండా మండలం నందమ వీరు గంగు మహేందర్ నాగలక్ష్మి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు, నిజాంపేట్ గణేష్ వేదుపతి వీరు జాప భూమేశ్వర్ వెల్లుల నుండి, రాజేందర్ జక్రంపల్లి అరుణ వీరు ఆర్మూర్ నుంచి, ప్రేమనాథ్ కళావతి కనకారావు పెడన నుండి, కీర్తి రాజ్కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ జిల్లా నుంచి, జనగామ చంద్రశేఖర్ నిజామాబాద్ నుండి, బుధన్ పోచంపల్లి నుంచి బాల మాధవి ఆంజనేయులు, డొంకేశ్వర్ విలేజ్ నుంచి కూడా వీరు మాదబోయి సత్యనారాయణ, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట నుండి, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తా కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత మరొక శ్రోత పాలెం నుండి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు కూడా, బాలకృష్ణ సంధ్య దస్తగిరి సంధ్య ప్రతుడూరు కడప జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్, శ్రీదేవి అండ్ ప్రసాద్ స్వాతి నల్గొండ నుండి, ముసాపేట్ మహబూబ్నగర్ జిల్లా నుంచి నరేష్ రోజా, ఓల్డ్ సిటీ శివగంగనగర్ నుంచి ధనరాజ్ సునీత, సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి వీరు రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత చోడవరపు నాగేశ్వరరావు గీతానగర్ హైదరాబాద్ నుంచి, పూదన్ పొచ్చపల్లి జలగంధల మార్కండేయులు లక్ష్మీ దివ్యాచి శ్రీను, ఆడేపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ బెల్లంపల్లి నుంచి. సో వీరంతా కూడా ఇన్ టైమ్ లో సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం నందమూరి బాలకృష్ణ ఇది అనమాట. సో సరైన సమాధానం పంపిన వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం రవిత్ భారతి 102.8 MHz. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ఎవరి దర్శకత్వంలో హీరో శోభన్ బాబు కృష్ణునిగా నటించారు? ఎవరి దర్శకత్వంలో హీరో శోభన్ బాబు కృష్ణుడిగా తొలిసారిగా నటించారు? మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324082 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాస్గా తెలిపోతున్నాం. సమాధానం ముందు మీ పేరు తర్వాత మీ ఊరు పేరు ఇలా టైప్ చేయండి. అందరి పేర్లు చదివే అవకాశం ఉంటుంది. మీరు వింటున్న పాట నాని సినిమా కోసం హరిహరన్ హరిని పాడింది.

షోడం కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, హీరో శోభన్ బాబు ఎవరి దర్శకత్వంలో కృష్ణుడు గారు నటించారు అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా వెంటనే రెస్పాండ్ అయినటువంటి శ్రోత జయలక్ష్మి ఖైరతాబాద్ గారు, వీరు వెంటనే రెస్పాండ్ అయ్యారు, ఇమీడియట్ గా ఆన్సర్ చెప్పారు, వీరికి స్పెషల్ థ్యాంక్స్. అలాగే వెంటనే మరొక శ్రోత సమాధానం చేశారు, శివగంగా నగర నుంచి ధనరాజ్ సునీత గారు. అలాగే రైట్ ఆన్సర్ చేసిన వాళ్ళందరి పేర్లు చదువుతాను. బాలకృష్ణ నర్సంపేట దూర్నాల బాలరాజ హైదరాబాద్ వనసలిపూర్ నుంచి, మరొక శ్రోత, చాలా మంది శ్రోతలు ఉన్నారు, మీరు మేము చెప్పినట్టుగా ఫాలో అవ్వాలి, సమాధానం మీ పేరు మీ ఊరు పేరు మాత్రమే, ఇంకా వేరేది ఏది టైప్ చేయకూడదు ఎందుకంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వేముల నరసింగరావు నిజామాబాద్ జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరు శ్రోత ప్రసాదరావు జేవీవి, వీరు కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. అలాగే తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్త, నార్కెట్పల్లి నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేష్ హేమలత, అప్పలరాజు పేట నుంచి పోలపల్లి శ్రీనివాస, రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, గంగారెడ్డి ఆదిలాబాద్ వీరు రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత మరొక శ్రోత కొండ రాజేశం రాకేష్ రమ్య పవన్ భద్రనపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి, నాగలక్ష్మి ఇల్లంతకుండ మండలం నుంచి, గంగ మహేందర్తో పాటు కాకతీయ 5 నుండి వీరు ఆన్సర్ చేశారు. వారి పేరు చెప్పలేదు, అయితే వీరి పేరు శంకర్ నిజాం వరంగల్ పాషా వీరు. తర్వాత పాలెం పోలే ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్, మొహమ్మద్ జైనత్తును ఉమ్మడ నుండి, దస్తగిరి సందీప్ దుట్టూరు కడప జిల్లా నుంచి, ఆంజనేయులు మాధవి బుధన్ పోచింపల్లి నుండి, మాడబోయిన సత్యనారాయణ మహబూబ్నగర్ జిల్లా నుంచి, నరేష్ రోజా ఓంకార్ లక్ష్మీ నరసింహ. తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నుంచి బిజిలి వెంకటేష్ వారి కుటుంబ సభ్యులు, అలాగే గజ్వేల్ నుంచి సరళ వెంకటేష్ జోగున వారి కుటుంబ సభ్యులు, భూమిదేని లక్ష్మీనారాయణ అమ్మగుర్తి గ్రామం నుంచి, పెండ్యాల భాగ్యలక్ష్మి సత్యనారాయణ ఎనగల్ల నుండి, కనకారావు పెడన నుండి, ఆదర్శనగర్ నిజామాబాద్ నుండి కీర్తి రాజ్కుమార్, గణేష్ వేదవతి నిజాంపేట నుంచి, సిహెచ్ వెంకటస్వామి మెహదీపట్నం నుండి వీరు రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత సులోచన కరీంనగర్ జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్, అడపి సంతోష్ కుమార్ కాలటక్షి బెల్లంపల్లి నుంచి, పుట్టపాక నుండి భవానీ వెంకట్ జగ్రంపల్లి నుండి, అరుణ్ రాజేందర్. తర్వాత ఇంకా చోడవరపు సాయి మన్విత గీతానగర్ హైదరాబాద్ నుండి, సేరే బాలాజీ సావిత్రి కుమార్ నిర్మల్ జిల్లా నుండి, వీరు శిరీష కిస్మత్పుర నుండి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. సూర్యశ్రీ పురం కౌకూర్ నుండి, మరొక శ్రోత శ్రీదేవి స్వాతి నుండి ప్రసాద్ వీరు కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. ఆర్మో నుంచి మేడిక శిరీష, వీరు ఇంద్రనగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి కూడా జాయిన్ అయ్యారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎమ్మురహరి యశోద వీరు కూడా రైట్ ఆన్సర్. తర్వాత జాప భూమేశ్వర్ వెల్లుల నుండి కూడా రైట్ ఆన్సర్. మరొక శ్రోత వీరు మిగతా శ్రోతలు రాంగ్ ఆన్సర్ ఇచ్చారన్నమాట. వీళ్ళు కార్యక్రమంలో పాల్గొని మరి అంత స్పీడ్ గా ఆన్సర్ చేసి షోకి మరింత ఎనర్జీని ఇస్తున్నారు. మరి రైట్ ఆన్సర్ ఇచ్చారు వీళ్ళందరూ కూడా, కంగ్రాచులేషన్ చెబుతోంది, అభినందనలు పంపుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8. మరి సరైన సమాధానం ఏంటి అంటే బాపు దర్శకత్వంలో తొలిసారిగా ఆయన కృష్ణ వేషం వేశారు, ఇది అనమాట ఆన్సర్. ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. చాలా మంది శ్రోతలు ఉన్న ఇక్కడ ఫిగర్స్ అక్కర్లేదు, మరి ఇంత సంతోషంతో ఉత్సాహంతో షోలో పార్టిసిపేట్ చేస్తూ సీనియర్ శ్రోతలు కూడా చాలా మంది జాయిన్ అయ్యారు. తర్వాత యూత్ కూడా చాలా మంది జాయిన్ అయ్యారు, ఎందుకంటే మరి ప్రశ్నలు వేస్తూ ఉంటే సమాధానం చెప్పాలనే కుతూహలం చాలా మందికి ఉంటుంది. వెంటనే చెప్తూ మరి కొంచెం ఆలోచించి చెబుతూ కూడా చేస్తూ ఉన్నారు. సో వీరందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, సూపర్ స్టార్ కృష్ణ సినీ కెరీర్ లో తొలినాళ్లలో ఎల్వి ప్రసాద్ నిర్మించిన సినిమాలో నటించి మధ్యలోనే ఆగిపోయిన సినిమా ఏంటి? ప్రశ్న తికమక ఉంది కదా. సూపర్ స్టార్ కృష్ణ సినీ కెరీర్ లో తొలినాళ్లలో ఎల్వి ప్రసాద్ నిర్మించిన సినిమాలో నటించి మధ్యలో ఆగిపోయిన సినిమా పేరు ఏంటి? ఈ సినిమా పేరు కనుక మీకు తెలిసిన వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాస్ గా తెలియపోతున్నాం. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో కడుపులో మంట

తేంపులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానం ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 23240852, ఇంకో నెంబర్ 23240853 29555092 నెంబర్లకు కాల్ చేసి కడుపులో అసిడిటీ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్ల గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం కోసం. మీరు వింటున్న పాట కబడ్డీ కబడ్డీ సినిమా కోసం హరిహరన్ కౌశల్య పాడింది.

ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 మెగా హెడ్స్. మీరు వింటున్నారు షో టైం. షో టైం కార్యక్రమంలో మనం వింటున్నాము మేము అడిగేటువంటి ప్రశ్నలకు శ్రోతలు సమాధానాలు చెబుతూ ఉన్నారు. మేము అడిగినటువంటి ప్రశ్న, సూపర్ స్టార్ కృష్ణ సినీకేర తొలినాళ్లలో ఎల్వి ప్రసాద్ నిర్మించిన సినిమాలో నటించి మధ్యలో ఆగిపోయిన సినిమా ఏంటి అని చెప్పేసి మనం ప్రశ్న వేశాము. దీనికి సరైన సమాధానంగా ముందుగా పంపించారు మరి ఆడపు సంతోష్ కుమార్ కోల్టెక్స్ట్ ఏరియా బెల్లంపల్లి నుండి. వీరికి స్పెషల్ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ్ భారతి. అలాగే చాలా మంది అందరు శ్రోతలందరూ కూడా అభినందనలు. కరెక్ట్ గా చేసిన వాళ్ళందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. బుధన్ పూచంపల్లి నుంచి భోగ మార్కండే అనిత, అప్పలరాజు పెడన నుంచి బ్రహ్మయ్య కర్నూలు, పోలేపల్లి శ్రీనివాస, రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి పాలెంపోలే ఆలగడ నంద్యాల జిల్లా నుండి, గంగారెడ్డి ఆదిలాబాద్, వీరు రాంగ్ ఆన్సర్ ఇచ్చారు, ముసాపేట్ మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజా, మొహమ్మద్ జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా నుంచి, నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత. దయచేసి మీరు ఎలాంటి మ్యాటర్ టైప్ చేయకూడదు, ఆన్సర్ తప్పైనా సరే రైట్ అయినా సరే ఆన్సర్ మరియు తర్వాత మీ పేరు మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేయండి. కొండ రాజేశం, రాకేష్, రమ్య, పవన్, బద్దనపల్లి, రాజన్న, సిరిసిల్ల జిల్లా నుంచి, గంగు, మహేందర్, నాగలక్ష్మి ఇల్లంతకుంట మండలం నుంచి, భూమిదేని లక్ష్మీనారాయణ అమ్మన గుర్తి గ్రామం నుండి, దస్తగిరి సంధ్య ప్రతుటూరు కడప జిల్లా నుంచి, శ్రీరామ్ నరేందర్ పున్న వెంకట నర్సయ్య న్యావనంది గ్రామం నుంచి, బాలకృష్ణ నర్సంపేట వరంగల్ జిల్లా నుంచి, మాధవి ఆంజనేయులు బుధన్ పోచంపల్లి, రంగారెడ్డి జిల్లా ఏకల్మార్గం నుంచి బిజిలి వెంకట శ్యామల, ఇంకా వారి మిత్రుడు బాలరాజ్ హైదరాబాద్ వనస్థలిపురం నుండి, ఆర్మూర్ నుంచి మేడిగ శిరీష, జాప భూమేశ్వర్ వెల్లుల్లా నుండి, భాగ్యలక్ష్మి సత్యనారాయణ ఎనుగల్లు నుండి పెండ్యాల భాగ్యలక్ష్మి వీరు, కల్పకుర్తి నగర కర్నూలు జిల్లా నుంచి నేదురుని కళ్యాణచారి, పుట్టపాక నుంచి భవాని వెంకట మాస్టర్ మిథున్ మహారాజ్, పుట్టపాక మిర్యాల తిరుమలయ్య ఆండాల్, కొమిరి శెట్టి, నంబూద్రి సుచిత్ర సర్కిల్ హైదరాబాద్ నుంచి, నిజాంపేట గణేష్ వేదవతి, కనకారావు పెడన నుండి, సులోచన ఫ్రం కరీంనగర్ నుండి, గజ్వేల్ నుంచి సర్ల వెంకటేశం రాంప్రసాద్, హైదరాబాద్ బిఎన్ఎడ్ నగర్ నుంచి మౌనిక బాలు, వినయ్ కుమార్, జక్రన్పల్లి అరుణ రాజేందర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, వీరిజాతిగూడ నుంచి శ్రీనివాస్, కాకతీయ పాష వరంగల్ నుండి కూడా వీరు, నిజామాబాద్ తాళ్లారాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి సాయి కిరణ్, పద్మావతి కిస్మత్పుర నుండి, మేడిపల్లి శ్రీకాంత్ శ్రీతేజ, ఎర్రన్న హుజూర్ నగర్ నుంచి హుజూరాబాద్, మాధురి మయూరి హుజూరాబాద్, జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం వీరు రాంగ్ ఆన్సర్ ఇచ్చారు, చోడవరపు రమాదేవి గీతాంగన హైదరాబాద్ వీరు కూడా రాంగ్, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, చిలుక నారాయణ అనసూయ యమున జానకపేట నిజామాబాద్ జిల్లా నుండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్, సుమలత సంతోష్ కుమార్ వనిత సంతోష్ని వారి కుటుంబ సభ్యులు, సిహెచ్ విజయ్ కుమార్, మహమ్మద్ ఇనాయతుల్లా భవాన్పేట కామారెడ్డి జిల్లా నుండి, ఇంకా మరి వీరు మాత్రమే వీరంతా కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. ఇంకా చాలా మంది కొంతమంది రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. షోలో ఎంతమంది శ్రోతలు ఒక్కసారిగా కార్యక్రమంలో మేము ఆన్సర్ చేయాలి అని చెప్పేసి చాలా ఉత్సాహంగా చాలా ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా చాలా సంతోషం. మరి సరైన సమాధానం ఏంటి అంటే కొడుకులు కోడళ్ళు, ఇది అన్నమాట సరైన సమాధానం. ఈ సరైన సమాధానం చేసిన వాళ్ళందరికీ కూడా స్పెషల్ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 మెగా హెడ్స్ కార్యక్రమంలో. ఇంత పెద్ద ఎత్తున శ్రోతలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ మరి కార్యక్రమానికి మరింత బ్యూటీనిచ్చారు. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారి శ్రోతల సందేహాలకు సమాధానం ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, ఇంకో నెంబర్ 2324 0852

53, మరొక నెంబర్ 2955-09-23 నెంబర్లకు కాల్ చేసి కడుపులో ఎసిడిటీకి అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్ల గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. తప్పకుండా ప్రయత్నించండి. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం కోసం. మీరు వింటున్న పాట చిన్నబ్బాయి సినిమా కోసం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2:15 దాటి 30 సెకండ్లు. యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. ఈ కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎండ్రాలజిస్ట్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సర్జన్, లాప్రోస్కోపిస్ సర్జన్ డాక్టర్ ప్రసాద్ నీలం గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టిడి కోడ్ 040 జత చేసి 23240852, మరొక నెంబర్ 23240853, ఇంకో నెంబర్ 29550923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. అనుసంధానకర్త శ్రీమతి కె నీలిమ. వినండి హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం.
1: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అటర్స్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
3: శ్రోతలకు నమస్కారం. మారుతున్న జీవన శైలి, ఉరుకుల పరుగుల జీవితం, పని ఒత్తిడి, సమయానికి భోజనం చేయకపోవడం, చేసినా రెడీ టు కుక్ విధానంలో ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ తినడం, దీనికి తోడు శారీరక శ్రమ లేకపోవడం, ప్రస్తుత కాలంలో చాలా మందిని వయసుతో సంబంధం లేకుండా వేధిస్తున్న సమస్య అసిడిటీ. అవును, మన ఆహార అలవాట్లు మారడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువవుతున్నాయని, అసిడిటీ కాస్త గ్యాస్ట్రిక్ అల్సర్గా మారి చాలా మంది కడుపుతో మంట నొప్పితో బాధపడుతున్నారని ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సర్జన్ డాక్టర్ ప్రసాద్ నీలం గారు అంటున్నారు. మరి అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తాయి, దీనికి కారణం ఏంటి, ఆహార అలవాట్లేనా, దీనికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే విషయాలు మనం ప్రసాద్ నీలం గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852-2324-0853-2955-0923 ఈ నెంబర్కి కాల్ చేసి కడుపులో అసిడిటీ, గ్యాస్ట్రిక్ అల్సర్స్, అలాగే కడుపులో మంట, పుల్లటి, త్రేంపులు లాంటి సమస్యలు మీకేమైనా ఉంటే నేరుగా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే ప్రసాద్ గారు.
4: నమస్కారం అండి.
3: ప్రసాద్ గారు, అసిడిటీ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది?
4: అంటే ఇది యాక్చువల్గా చాలా బ్రాడ్ టర్మ్ అండి. అంటే చాలా మంది ఓపీకి వచ్చే వాళ్ళు ఏమడుగుతారంటే, సార్ నాకు కడుపులో మంటగా ఉంది, ఛాతి కింద మంటగా ఉంది, ఏం తిన్నా సరిగా అరగట్లేదు. సో అంటే ఎసిడిటీ కంటూ ఓన్లీ ఒక స్పెసిఫిక్ ఫీచర్ అని ఏం లేదు. నాకు గ్యాస్ వచ్చింది అంటే గ్యాస్ లో చాలా రకాల కంప్లైంట్స్ ఉంటాయి. ఒకటి తినగానే కడుపు ఉబ్బురం అవడం, దాన్ని బ్లోటింగ్ అంటాము, లేదా ఛాతి వెనుక రెట్రోస్టెర్నల్ పెయిన్ అంటాము, ఛాతి వెనుక పెయిన్ రావడము, పైభాగంలో కడుపు పైభాగంలో మంట రావడము. సో ఇట్లా అసిడిటీ అంటే చాలా రకాల, తిన్నది అరకపోవడం, అట్లా పేషెంట్ పర్స్పెక్టివ్ లో చాలా రకాలుగా ఉంటుంది అది.
3: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: మేడం నమస్కారం. సార్ నమస్కారం. సార్
4: నమస్కారం అండి, చెప్పండి.
5: నా పేరు దేశబోయిన రవి, నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం గోన్గోపుల. సార్
4: ఓకే.
5: అయితే అసిడిటీ అంటే ఇట్లా ఛాతిలా మండుతుంది సార్ అప్పుడప్పుడు. నా వయసు 50 సంవత్సరాలు.
4: ఓకే.
5: అయితే పులుపు తింటే మండుతుంది.
4: ఓకే ఓకే.
5: ఇంత పండు పులుపు అయితే అది సాధారణంగా వాడతాం సార్ అప్పుడప్పుడు. అయితే ఈనో అదే పొడి ఉంటది సార్, ఈనో ఈనో అది నీళ్ళల్లో కలుపుకొని తాగితే అది క్లియర్ అయిపోతుంది. ఎందువల్ల సార్ అది?
4: ఓకే. అంటే చాలా మందికి ఫుడ్ లో ఎలర్జీస్ లాగా ఉంటాయండి. అంటే మీరు చెప్పినట్టు కొంతమందికి పుల్లటి పదార్థాలు, కొంతమంది బాగా మసాలాతో కూడిన స్పైసీ ఐటమ్స్, కొంతమందికి ఇక అలవాట్లు అంటే ఆల్కహాల్ ఇట్లాంటివి, కొంతమందికి ఈ అంటే చపాతీలు అట్లాంటి కంటైనింగ్ గ్లూటిన్ కంటైనింగ్ అంటూ
5: అవి
4: అట్లాంటి వాళ్ళు. సో ఎప్పుడైనా మీ ఛాతి వెనక నొప్పి వస్తుంది అంటే దానికి యూజువల్ గా రిఫ్లెక్స్ అంటాము. అంటే ఏంటంటే తిన్నది వెనక్కి వచ్చి ఛాతి భాగం మొత్తం మీకు ఇట్లా అనిపిస్తూ ఉంటుంది, దాని జీఆర్డీ అంటే.
5: కొంచెమే సార్, బాగేం మండదు.
4: ఓకే ఓకే, అట్లాంటి సింప్టమ్స్ ఉంటే ఒకసారి ఎండోస్కోపీ చేపించుకుంటే, యూజువల్ గా ఇక్కడ మీకు స్పింక్టర్ అనేది ఒకటి ఉంటుంది, అది గానీ లూజ్ గా ఉంటే ఇట్లా తిన్నది వెనక్కి రావడం, ఛాతి దగ్గర నొప్పి రావడం, మంట రావడం ఇట్లాంటిది వస్తుంది. అయితే దీనికి మీరు చేయవలసింది ఏంటంటే మీ అలవాట్లు మార్చుకోవడం, అంటే నైట్ తినగానే వెంటనే పడుకోకుండా ఒక 2 అవర్స్ అట్లా గ్యాప్ ఇవ్వడము, లేదంటే ఒక పక్కకి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడము, తినగానే ఎక్కువ వాటర్ తాగకపోవడం, సో ఇట్లాంటి చిట్కాలు చించినే పాటిస్తే మీకు ఇది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది.
3: హలో నమస్తే అండి, మీ పేరు అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి రేమతుల్లా గారు, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. వింటున్నారు డాక్టర్ గారు, మాట్లాడండి డాక్టర్ గారు. వింటున్నారు, మీరు రేడియోకి దూరంగా వచ్చి మాట్లాడాలి, లేకపోతే కాల్ కట్ అవుతుంది. మాట్లాడండి.
6: హలో
3: చెప్పండి రహమతుల్లా గారు.
6: హలో
3: హలో
6: సార్,
4: వినపడుతుంది, చెప్పండి రహమతుల్లా గారు.
6: సార్ నాకు మొత్తం కడుపులో మంట మళ్ళపోతే ఈ మోషన్ ఫ్రీ అవుతలేదు సార్. మోషన్ ఫ్రీ అయ్యాక నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ బయోస్కాడిల్ గ్యాస్ట్రో రెసిస్టెన్స్ ఈ క్యాప్లిక్స్ లేకుండా అవుతుంది. ఈ బయోస్కాడిల్ గ్యాస్ట్రో రెసిస్టెన్స్ ఈ 2 వేసుకున్నా సార్ డైలీ. ఈ 2 వేసుకుంటే నాకు మోషన్ ఫ్రీ అవుతుంది సార్. వాట్ ప్రాబ్లమ్ సార్ నాకు?
4: అంటే మీకు మెయిన్ సమస్య మోషన్ సరిగ్గా అవ్వట్లేదా అండి? ఓకే, సో మీకు మోషన్ సరిగ్గా అవ్వాలంటే ఒకటి మీరు తినే ఫుడ్ ని బట్టి ఉంటది, రెండోది మీ యాక్టివిటీని బట్టి ఉంటది. సో మీరు గానీ ఫైబర్ రిచ్ ఫుడ్స్ మంచిగా తీసుకొని, అంటే పీచు పదార్థాలు, వాటర్ ఎక్కువ తీసుకొని, కొంచెం తినగానే అటు ఇటు ఎక్సర్సైజ్ చేయడము, డైలీ మీకు మీ యాక్టివిటీస్ చేయడం ఇట్లాంటివి చేస్తా ఉంటే మీకు మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది. సో మనకి మోషన్ అవ్వడానికి పేగులు కదలికలు అనేది రావాలి, ఆ కదలికలు మన మూమెంట్ ని బట్టి ప్లస్ మీరు తీసుకునే ఫుడ్ ఫైబర్ ని బట్టి డిపెండ్ అయి ఉంటది. సో అవి గానీ ఎక్కువగా తీసుకుంటే ఏంటండి? ఏమి ఉండదండి, బట్ ఏంటంటే మీరు డాక్టర్ పర్యవేక్షణలో వేసుకోండి, అంటే అవి ఎక్కువగా వాడడం కూడా మంచిది కాదు.
3: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: కుమారస్వామి అండి, వరంగల్.
3: చెప్పండి కుమారస్వామి గారు.
7: మేడం

0: తినగానే కడుపు ఊపుతుంది.
1: ఓకే,
0: తిన్నాక కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కడుపులో పిసుకుతాను బాగా ఇట్లా.
1: ఓకే అండి,
0: సరే ఇది మళ్ళీ తర్వాత.

0: మనకి మీకు ఇండైజెషన్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారు అంతేనా? అంటే తిన్నది సరిగ్గా డైజెస్ట్ అవ్వట్లేదు. సో యూజువల్ గా అంటే తిన్నది సరిగ్గా డైజెస్ట్ అవ్వాలంటే నేను ఇందా చెప్పినట్టు మీరు టైప్ ఆఫ్ ఫుడ్ అంటే ఏ రకమైన ఫుడ్ తీసుకుంటున్నారు, ఎప్పుడు తీసుకుంటున్నారు, ప్లస్ మన అంటే పేగుల్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా అంటే ప్రోబయాటిక్ అంటాము, సో ఆ గుడ్ బ్యాక్టీరియా అనేది ఎంత ఎక్కువ ఉంది అనే దాన్ని బట్టి మీకు ఫుడ్ అనేది డైజెషన్ అవుతుంది, మోషన్ అనేది క్రమంగా వస్తుంది. ఎప్పుడైతే మీరు ఫ్రీక్వెంట్ గా బయట ఎక్కువ తింటారో, లేకపోతే బండ్ల మీద తినడము, లేకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మళ్ళా దాన్ని వేడి చేసుకుని తినడము, ఎస్పెషల్లీ వర్షాకాలంలో ఆ ప్రక్రియలో ఏంటంటే మీకు ఇన్ఫెక్షన్ అయ్యి లోపల గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా అనేది పెరిగి మీకు ఫుడ్ అనేది సరిగ్గా డైజెస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఏంటంటే చాలా వరకు వేడి చేసుకున్నవి అంటే అప్పటికప్పుడు ఫ్రెష్ గా కుక్ చేసుకుని వేడి చేసుకున్నవి వాటర్ వేడి చేసుకుని తాగితే మీకు ఈ సొల్యూషన్ అనేది తగ్గుతుంది.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు షేక్ షబ్బీర్, వరంగల్ కరీంనగర్ నుండి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి
2: సార్. నమస్తే సార్.
0: నమస్కారం అండి
2: సార్. నా సమస్య ఏం లేదు, నాకు ఆహారం ఎంత తిన్నా కూడా కడుపు నిండినట్టుగా అనిపించదు సార్.
0: ఓకే.
2: నేను షుగర్ టెస్ట్ కూడా చేయించుకున్నా, నార్మలే వచ్చింది సార్. నాకు ఒక బీపీ ఉంది, బీపీ టాబ్లెట్స్ వాడతా.
0: ఓకే.
2: ఈ ప్రాబ్లం ఏంటి సార్, గ్యాస్ కి సంబంధించింది
0: అంటే? అదేనండి, మీకు తినగానే సరిగా అరగకపోవడం, కడుపు ఉబ్బరం, ఇదంతా గ్యాస్ట్రిక్ సమస్య. ఒకటి ఏంటంటే మీరు తినే ఆహారపు అలవాట్లు, అంటే టైంకి తింటున్నారా లేదో చూసుకోండి. టైంకి తినకపోతే టైం పర్టికులర్ టైంలో అలవాటు చేసుకోవాలి. రెండోది తినగానే పడుకోవడము, లేకపోతే తినగానే సరిగా వాకింగ్ ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఇట్లాంటివి చేసినా సరే మీకు తిన్నది సరిగ్గా అరగకుండా ఇట్లా బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇండైజెషన్ ప్రాబ్లమ్. ఎంత తిన్నా కడుపు నిండినట్టుగా అనిపించట్లేదు. ఓకే ఓకే, అదేలేండి. సో యూజువల్ గా అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఒక్కసారి మీరు ఎండోస్కోపీ గానీ అట్లాంటిది ఏదైనా చేపించుకోండి, లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది మనకి తెలుస్తుంది అన్నమాట.
1: హలో,
3: మాట్లాడతాను.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్తే మేడం, నేను సదానందం హన్మకొండ నుంచి మాట్లాడుతున్నా మేడం.
1: చెప్పండి సదానందం గారు.
3: ముందుగా మీ ఆల్ ఇండియా రేడియో వారికి ధన్యవాదాలు మేడం.
1: థ్యాంక్స్ అండి.
3: ఇటువంటి కార్యక్రమాలు మీరు రిలే చేస్తున్నందుకు.
1: మీరు రేడియోకి దూరంగా వచ్చి మాట్లాడరా?
3: దూరం వచ్చేసారు. అయితే కడుపులో నొప్పి వస్తున్నది మేడం. అక్కడ నుండి ఇది పై వరకు వస్తున్నది
1: అండి.
3: ఛాతి భాగం నుంచి వెనక వరకు పోతున్నది, అది కింద రిబ్స్ కింద.
0: సో ఛాతి భాగం నుంచి రిబ్స్ కిందకి వెళ్తుంది.
3: అవును అవును సార్.
0: ఓకే ఓకే,
3: వస్తున్నదండి.
0: యూజువల్ గా అట్లా ఉంటే చాలా సార్లు ఏమైంది అంటే మీకు ఒకటి గ్యాస్ట్రైటిస్, రెండోది గాల్ బ్లాడర్ లో రాళ్ళు ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేయించుకోవాలి. సో యూజువల్ గా అవి ఎట్లా తెలుస్తాయంటే ఎండోస్కోపీ చేస్తే లోపల పొర ఏమన్నా డ్యామేజ్ అయిందా, అంటే స్టమక్ మీద ఉన్న పొర డ్యామేజ్ అయిందా, స్కాన్ చేపిస్తే గాల్ బ్లాడర్ లో ఏమన్నా రాళ్ళు ఉన్నాయా. సో ఇట్లాంటి వాళ్ళకి ఏమైందంటే ఈ పై భాగంలో నొప్పి స్టార్ట్ అయ్యి వెనక్కి వెళ్తుంది అన్నమాట. సో మీరు దగ్గరలో ఉన్న మీ గ్యాస్ట్రో డాక్టర్ గారు ఏమైనా కన్సల్ట్ చేసి ఎండోస్కోపీ అల్ట్రాసౌండ్ చేయించుకుంటే మీకు ఆ సమస్య ఏంటనేది కరెక్ట్ గా తెలుస్తుంది.
1: హలో హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: సతీష్ మేడం, కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి సతీష్ గారు.
4: సార్ నమస్తే సార్.
0: నమస్కారం అని చెప్పండి.
4: అయితే ఈ మధ్య నాకు ఎందుకంటే అన్నం తిన్నప్పుడు వెంటనే ఉబ్బరం లాగుంటుంది, అంటే ఎక్కువ పట్టేసినట్టు ఆ విధంగా జరుగుతుంది సార్. ఏంటంటే నీళ్లు కూడా నేను ఈ మధ్య కాలం తెలిసినప్పటి నుంచి కూడా నేను ఏంటంటే ఇదివరకు అన్నం తిన్నప్పుడు తిన్న తర్వాత ఓ గ్లాస్ అట్లా నీళ్లు తాగేట్లేదు, ఎందుకంటే నీళ్లు తాగితే మనకు జీర్ణమయ్యే ఆ యాసిడ్స్ అన్ని మొత్తం చల్లబడి తొందర జీర్ణం తెలిసిన కాలం నుంచి. కానీ అట్లయినా కానీ కొద్దిగా పట్టేసినట్టుండి ఎక్కువ గ్యాస్ లీక్ అవడం జరుగుతుంది. అదే ఇబ్బంది పడుతున్నారు డాక్టర్ దగ్గరికి కూడా, డాక్టర్ దగ్గరికి వాళ్ళకి. సరే, మంచి టాపిక్ వచ్చింది కాబట్టి ఇలాంటి వారి దగ్గర సలహా తీసుకున్నాను, ఫోన్ చేశాను సార్.
0: ఓకేనండి. సీ అంటే మీరు తిన్న వెంటనే వాటర్ తాగట్లేదు, ఇప్పుడు తాగుతున్నారా, అయినా సరే సమస్య వస్తుంది అంటున్నారా?
4: అవును ఇప్పుడు రాలేదులే సార్ పొద్దున

0: నేను తిన్నప్పుడు కూడా ఒక ఎంత సగం గ్లాస్ మా అంటే ఎంత 100 ml అట్లా పొక్కులు చేసి
1: అంటే మీరు ఒకటండి, ఎప్పుడైనా మీ గ్యాస్ట్రిక్ సమస్యలు ఎప్పుడు తలెత్తాయంటే మీరు ఒకటి టైం కి ఫుడ్ తీసుకోకపోయినా, రెండోది అంటే క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అది ఎక్కువ తీసుకున్నా, ఇంకోటి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అంటే ప్రాపర్ గా ఫైబర్ ఫుడ్ తీసుకోకపోయినా లేకపోతే ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్ తీసుకున్నా ఈ సమస్యలు అనేది ఎక్కువగా తలెత్తాయి అన్నమాట.
2: హలో
3: హలో అమ్మ
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
3: చంద్రమోహన్ అండి, వరంగల్ నుండి. నాకు ఇది గ్యాస్ అంటారు యాసిడ్ అంటే అర్థం కదమ్మా. ఇంత ముందు నేను నాకు 62 ఇయర్స్, అంత ముందు నేను డైలీ 20 కిలోమీటర్స్ పైన సైకిల్ చేసేవాన్ని. ఈ మధ్య కొంచెం బంద్ చేసింది, నేను సైకిల్ బంద్ సైకిల్ మీద బంద్ చేసిన బుద్ధి వచ్చేసి గ్యాస్ ఆసిడ్ అర్థం తెలియటం లేదు కొంచెం.
1: అదేనండి, సి 62 ఏళ్ళు మీకు అంటే యూజువల్ గా 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాత ఒకటి జీర్ణశక్తి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో మీకు ఎప్పుడైతే ఇట్లాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉంటాయో అవి సాధారణంగా తీసుకోవడానికి లేదు. సో ఖచ్చితంగా మీరు మీ దగ్గరలో ఉన్న సెంటర్ కి వెళ్లి ఎండోస్కోపీ చేపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే మీకు ఏజ్ పైబడింది కాబట్టి లోపల అల్సర్ ఉందా, ఇన్ఫెక్షన్ ఉందా, ఏమైనా గడ్డలు ఉన్నాయో లేదో తెలుస్తుంది అనమాట. సో మీ ఏజ్ కి మీరు ఎండోస్కోపీ అనేది ఖచ్చితంగా చేపించుకోవాలి.
3: అదే సాయంత్రం ముందు నేను సైక్లింగ్ చేసేవాడిని, డైలీ 20 కిలోమీటర్స్ బొజ్జ లేదు అప్పుడు.
1: అదేలేండి,
3: ఈ మధ్య ఒక 4-5 ఇయర్స్ నుంచి సైకిల్ ఒక్కటే లేదు, తక్కువ తగ్గింది.
2: బొజ్జొచ్చింది కాబట్టి ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా పెరిగింది. బొజ్జ తగ్గించుకొని డాక్టర్ సలహాతో ట్రీట్మెంట్ తీసుకోండి అండి. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, మీరు వింటున్నారు కడుపులో అసిడిటీ, గ్యాస్ట్రిక్ అల్సర్స్, అలాగే కడుపులో మంట, పుల్లటి త్రేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఆ ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ నీలం గారు ఆకాశవాణి స్టూడియోస్ లో మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్లకు కాల్ చేసి కడుపులో అసిడిటీ, గ్యాస్ట్రిక్ అల్సర్స్, కడుపులో మంట, పుల్లటి త్రేన్పులు, అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్స్ లాంటి సమస్యలు ఏమైనా ఉంటే సర్జికల్ గ్యాస్ట్రో ఎండ్రాలజిస్ట్ ని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. డాక్టర్ ప్రసాద్ నీలం గారు ఆకాశవాణి స్టూడియోస్ లో మీ సమాధానాలకు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ఉన్నారు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
4: హలో మేడం, నమస్తే మేడం.
2: నమస్తే అండి, మీ పేరండి?
4: నా పేరు సుందర్ అండి, మహబూబాబాద్ జిల్లా అండి. మేడం, ఇది మాకు కడుపులో అల్సర్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి, మరి ముఖ్యంగా ఎటువంటి అలవాటు వల్ల వస్తాయి మేడం, అది అడగాలనుకుంటున్నాం మేడం డాక్టర్ గారిని.
1: కడుపులో అల్సర్స్ అనేది యూజువల్ గా మీకు ఇందా చెప్పినట్టు ఒకటి టైమింగ్ ఆఫ్ ద ఫుడ్. మీరు ఫుడ్ సరిగ్గా టైం కి తీసుకోకపోతే, ఎందుకు టైం కి తీసుకోవాలంటే మనకి ఆ స్పెసిఫిక్ టైమ్ లోనే కడుపులో యాసిడ్ అనేది చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఫుడ్ తీసుకోకపోతే ఆ యాసిడ్ అనేది డైల్యూట్ అవ్వదు, మీ ఫుడ్, మీరు తిన్న ఫుడ్డే యాసిడ్ కి డైల్యూట్ అవుతుంది అనమాట. సో అందుకనే మనం ఎప్పుడు క్రమంగా తీసుకోవాలనేది, అందుకనే మీరు టైం కి తగ్గట్టు ఫుడ్ తీసుకోకపోతే ఆ యాసిడ్ అనేది లోపల ఉన్న పొరను తినేసేసి మీకు గ్యాస్ట్రైటిస్ లాంటి సమస్యలు తలెత్తుతాయి. రెండోది క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్. సో ఫుడ్ అనేది మితంగా తీసుకుంటే మీకు ఇట్లాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. రెండోది క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ అంటే ఎక్కువ ఫ్యాట్ డైట్ కానీ, ఎక్కువ ఆయిల్ ఉన్నాయి కానీ, ఇట్లాంటి పదార్థాలు మసాలా ఉన్నాయి కానీ ఎక్కువగా తీసుకుంటే, ఫ్రైడ్ ఫుడ్స్ ఎస్పెషల్ ఇవి ఎక్కువగా తీసుకుంటే ఈ రకమైన సమస్యలు అనేవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి.
5: నాకు అల్సర్ ఉన్నది మేడం, ఎండోస్కోపీ చేయించుకున్నాను, అల్సర్ అన్నారు. మరి అల్సర్ దేని ఎలా వస్తుంది? మరి అల్సర్ వచ్చిన వాళ్ళు ఏ జాగ్రత్త తీసుకోవాలి?
1: సో ఇప్పుడు నేను చెప్పినట్టండి, అల్సర్ అనేది టైం కి ఫుడ్ తీసుకోకపోయినా, రెండోది ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ గానీ మసాలా ఫుడ్స్ తీసుకున్నా, మూడోది ఎక్కువ క్వాంటిటీలో ఫుడ్ తీసుకొని సరిగా ప్రాపర్ గా అంటే వాటర్ ఇలాంటి తీసుకోకపోవడం వల్ల ఎక్కువ ఈ అల్సర్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినవి మీరు అవాయిడ్ చేయాలి. అంటే క్రమం తప్పకుండా ఫుడ్ తీసుకోవడము, ఎక్కువ ఆయిల్ పదార్థాలు, మసాలా పదార్థాలు, ఫ్రైడ్ ఐటమ్స్, మైదా ఇట్లాంటి ఐటమ్స్ తగ్గించడము. సో ఇట్లాంటివి తీసుకుంటే మీకు ఈ సమస్య అనేది మళ్ళా మళ్ళీ రాకుండా ఉంటుంది.
5: సార్ మరి హలో
1: చెప్పండి.
5: మరియు దీని అల్సర్ వల్ల ఆపరేషన్ ఆపరేషన్ చేసే అవకాశం ఉంటుంది.
1: అంటే 90% వితౌట్ ఆపరేషన్ తగ్గిపోద్దండి, ఒక 10% లో మాత్రమే ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే సర్జరీ దాకా దారి తీసే అవకాశం ఉంటుంది.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: హలో నమస్తే అమ్మా, నీలవ కంగట్టండి.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా మాట్లాడుతున్నామ్మా.
2: త్రిమూర్తులు గుప్తా గారు బాగున్నారా?
6: బాగున్నా తల్లి. ఒకసారి డాక్టర్ గారు ప్రసాద్ రావు గారితో మాట్లాడాలి.
2: వింటున్నారు ప్రసాద్ గారు, చెప్పండి మీ సమస్య ఏంటో.
6: అయ్యా నమస్తే సార్.
1: నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి.
6: నేను బండారు త్రిమూర్తులు పెద్దాపురం మాట్లాడుతానండి.
1: చెప్పండి.
6: అయ్యా నాకు ఏంటంటే పుల్ల తేనుపులు రావు కదండి, ఏంటో మరి చేదుగా వచ్చేస్తున్నాయండి తేనుపులు, ఎందువల్ల నాకు అర్థం కావట్లేదు.
1: ఎప్పుడన్నా మీకు అట్లా చేదుగా వెనక్కి వస్తుందంటే అందులో మీకు ఆ పసరుతో పాటు యాసిడ్ వస్తున్నట్టు. సో ఏంటంటే మీకు రిఫ్లెక్స్ డిసీజ్ అనేది ఎక్కువగా ఉంది. రిఫ్లెక్స్ డిసీజ్ అంటే ఏంటంటే తిన్నది వెనక్కి రావడం అనమాట. సో మనకి ఒకటి ఏంటంటే పొట్ట ఫుల్గా ఎక్కువగా తినడము, తిన్న వెంటనే పడుకోవడము, సో ఇట్లాంటి ప్రక్రియల్లో అది వెనక్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో తిన్న తర్వాత వెంటనే వాటర్ అనేది తీసుకోకుండా ఒక 1/2 అవర్ 1 అవర్ గ్యాప్ ఇచ్చి అండ్ తిన్న తర్వాత ఒక 1-2 అవర్స్ తర్వాత మీరు పడుకుంటే, ఏదైనా యాక్టివిటీ చేసి పడుకుంటే అప్పుడు మీకు ఇట్లాంటి సమస్యలు, రిఫ్లెక్స్ సమస్యలు రాకుండా ఉంటాయి. చెప్పండి.
6: అంటే నాకు నేను వాటర్ అది ఎక్కువ తీసుకుంటాను, పీచు పదార్థం అది ఎక్కువ తీసుకుంటాను, జాగ్రత్త పాటిస్తాను, కాకపోతే నేను నడవలేనండి. యాంకిలైటిస్ స్పాండిలైటిస్ అనే వ్యాధి ఉంది నాకు. నేను వ్యాయామం చేయలేను, నడవలేను, కర్ర పట్టుకుని నడలేను.
1: వ్యాయామం చేయకపోయినా ఫుడ్ అనేది ఈ ప్రికాషన్స్ పాటిస్తే సరిపోద్దండి. అంటే వ్యాయామం చేయలేను కూడా ఫుడ్ లో మనం ప్రికాషన్స్ పాటిస్తే ఇది రాకుండా ఉంటది.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: బాచిపల్లి నుంచి మేడం, రమణారెడ్డి.
2: చెప్పండి రమణారెడ్డి గారు.
7: నాకు భోజనం చేసేటప్పుడు తింటాం కదా, పట్టేసినట్టు అవుతుంది మేడం.
1: ఎక్కడండి, ఛాతి భాగంలోనా, పొట్టక పొట్ట దగ్గరనా, ఛాతి భాగంలోనా?
7: ఛాతి భాగంలో సార్.
1: ఓకే.
7: నీళ్లు తాగితే మళ్ళీ క్లియర్ అయిపోతుంది, మళ్ళీ మామూలు టైంలో ఇంకేముండదు, నొప్పి గిప్పి ఏముండదు.
1: ఒకటి ఏంటంటే గ్యాస్ట్రైటిస్ అండి, రెండోది ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఫంక్షనల్ అంటాం. అంటే ఏంటంటే మీరు, అంటే చాలా సార్లు మనం ఊహించుకుంటాం ఆ సమస్య ఉండదు కానీ మనం దాన్ని ఊహించుకున్నట్టు, అంటే తింటే నాకు ఇక్కడ అడ్డుపడుతుంది, తింటే నాకు ఇక్కడ ఏదో, అది అంతా చాలా వరకు మన ఫీలింగ్. సో సాధారణంగా ఏంటంటే మీకు మీరు కౌన్సిల్ చేసుకోవాలి, ఓకే నేను తిన్నా మంచిగా వెళ్ళిపోతుంది అనేవి. అంటే ఇట్లాంటి చాలా మంది, ఒక 20% మంది ఈ ఫంక్షనల్ సిండ్రోమ్స్ తో బాధపడతా ఉంటారు. అంటే ఏంటంటే తినగానే పట్టేస్తుంది సార్, తినగానే మింగుడు పడట్లేదు, వాటర్ తాగితే గానీ వెళ్ళట్లేదు. ఇది చాలా వరకు అక్కడ ఉన్న డిసీజ్ కంటే మన ఫీలింగే చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట ఇందులో. అదే, అదంతా యాంగ్జైటీ, ఆ భయం వల్లే మీకు అట్లా అనిపిస్తుంది. బట్ మీరు ఒకసారి ఎండోస్కోపీ చేపించుకుంటే అందులో సమస్య అసలు ఏమీ ఉండకపోవచ్చు చాలా సార్లు.
2: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. కడుపులో యాసిడిటీ, గ్యాస్ట్రిక్ అల్సర్స్, అలాగే కడుపులో మంట, పుల్లటి త్రేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్స్ అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. డాక్టర్ ప్రసాద్ నీలం గారు, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ గారు, ఆకాశవాణి స్టూడియోస్ లో మీ సమాధానాలకు, మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223240853 295 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి అల్సర్స్ అండ్ అసిడిటీ గురించి నేరుగా మాట్లాడొచ్చు. హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్స్ బ్రేక్ తీసుకుందాం.
8: ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
9: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567457.
2: తిరిగి స్వాగతం. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
10: సారికివాడి.
1: చెప్పండి.
10: సార్ ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడు అవసరం పడుతుంది సార్?
1: లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది మీ లివర్ కంప్లీట్ గా ఖరాబ్ అయినప్పుడు, అంటే ఏంటంటే మీకు జాండిస్ గానీ పొట్టలో వాటర్ రావడం గానీ ఇట్లాంటి సమస్యలు వల్ల, అంటే కాళ్ళు వాపలు రావడం గానీ. సో మీరేంటంటే దగ్గరలో ఉన్న గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ని సంప్రదిస్తే మీ లివర్ అసలు ఎట్లా ఉంది స్టేటస్ చూసి అందరికీ ఏం ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉండదు.
2: హలో
10: సార్,
2: సార్ మాట్లాడుతున్నారు, వినండి
1: చెప్పండి.
10: సార్ ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ కావాలంటే కేవలం లివర్ ఒక ముక్క తీసి పెట్టాలా, మొత్తం లివర్ లివరే తీసి పెట్టాలా?
1: కేవలం మీకు లైవ్ కెడావర్ రెండు ఉంటాయండి. లైవ్ అంటే ఏంటంటే ఓన్లీ పార్ట్ ఆఫ్ ద ఇది తీసుకొని పెడతారు, పార్ట్ ఆఫ్ ద లివర్. కెడావర్ అంటే మొత్తం పెడతారు, అంటే బ్రెయిన్ డెడ్ బాడీలోంచి తీసుకొని మొత్తం పెడతారు అన్నమాట.
2: సార్ ఇప్పుడు ఎసిడిటీ లక్షణాలు ఎలా ఉంటాయండి, ఇప్పుడు గుర్తించడం ఎలాగా?
1: సో చాలా సార్లు అంటే నాకు ఓపిక వచ్చే పేషెంట్స్ ఒకటి కడుపు మంట అని చెప్తారు, రెండోది ఛాతి దగ్గర నొప్పుడుతుంది లేకపోతే ఛాతి మంట అని చెప్తారు, తిన్న సరిగా అరగట్లేదని చెప్తారు, ఏం తిన్న కడుపు ఉబ్బుతుందని చెప్తారు. తర్వాత కొంతమంది ఏంటంటే తిన్న వెంటనే వెనక్కి తేపులు, పుల్లటి తేపుల్లాగా వస్తున్నాయి, వెనక్కి వస్తున్నాయి, నిద్ర పట్టట్లేదు, నిద్రలో నుంచి సడన్ గా, అంటే ఈ సమస్య కానీ ఇంకా ఎక్కువైతే ఏమైతుందంటే నిద్రలో నుంచి సడన్ గా నోట్లో నోరూరి నిద్రలో నుంచి లేచే సింప్టమ్స్. సో ఇట్లా రకరకాల సింప్టమ్స్ ఉంటాయండి. ఎసిడిటీ అంటే ఓన్లీ ఒకటే కాదు, చాలా మంది గ్యాస్ పెయిన్ అండి నా గ్యాస్ పెయిన్ అని అంటే పేషెంట్స్ వాళ్ళకి వాళ్ళే డయాగ్నోస్ చేసుకుని మన దగ్గరికి వస్తారనమాట. గ్యాస్ పెయిన్ అంటే అందులో ఏంటి అంటే ఒక్కొక్కళ్ళ సింప్టమ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ సింప్టమ్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలన్నమాట. సో వీటిని ఎలా గుర్తించాలి అంటే ఒకటి సింప్టమ్స్, రెండోది ఎండోస్కోపీ. ఎండోస్కోపీ చేస్తే మనకి లోపల అల్సర్ ఉందా, గ్యాస్ట్రైటిస్ ఉందా, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా. కామన్ గా హెచ్ పైలోరి అనే ఇన్ఫెక్షన్ కామన్ గా ఉంటుంది అనమాట. అయితే మనం అవుట్ సైడ్ ఫుడ్ తినే వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా ఆర్ ఫ్రిడ్జ్ లో తీసుకొని మళ్ళీ వెయిట్ చేసి తినే వాళ్ళకి యూజువల్ గా ఈ హెచ్ పైలోరి ఇన్ఫెక్షన్ మన ఇండియన్స్ లో 50% ఆఫ్ ఇండియన్స్ కి లోపల ఉంటుంది. సో అది డార్మెంట్ స్టేజ్ లో ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ టైప్ ఆఫ్ హెల్దీ ఫుడ్స్ తినమో అప్పుడు అది యాక్టివేట్ అయ్యి బాగా యాసిడ్ ని ప్రొడ్యూస్ చేసి మన లోపల ఉన్న పొరని డామేజ్ చేసి అల్సర్స్ క్రాస్ చేస్తాం.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
11: చెప్పండి.
1: చెప్పండి.
11: మా బాబుకి ఇట్లా బేకొట్లాక ఉంటుంది బోల్ చేయగానే అటు ఇల్లంటే పెద్ద సౌండ్ లాగా వస్తుందండి. ఏమి ఇది ఇట్లా అంటే ఏమో అన్నం తినగానే ఇట్లా వస్తుంది, చేయాలా అంటున్నాడు, సౌండ్ వస్తుంది బాగా అంటాడు, దగ్గుతాడు, మళ్ళా పోయి కొంచెం.
1: అదేలేండి, అది గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అండి. సో గ్యాస్ట్రైటిస్ తో పాటు జీఈఆర్డి అంటాం, అంటే గ్యాస్ట్రైసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. అంటే తినగానే ఏంటంటే మనకి వెనక్కి తేపుల్లాగా వస్తూ ఉంటాయి. సో అది మనం ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒకటి ఎండోస్కోపీ చేపించుకోవాలి. ఎండోస్కోపీ చేపిస్తే మీకు ఏం తెలుస్తుంది అంటే ఈ వెనక్కి రాకుండా ఉండే స్ఫింక్టర్ అనేది ఒకటి ఆపుతుంది అనమాట మనకి తినగానే ఇట్లా వెనక్కి రాకుండా ఉండాలి. సో అది ఏమైనా లూజ్ గా ఉందా టైట్ గా ఉందా అనేది మనకి ఎండోస్కోపీలో తెలుస్తుంది. సో దాన్ని బట్టి మీకు అసలు సమస్య ఏంటనేది క్లియర్ గా తెలుస్తుంది. సో దాని తర్వాత ఫర్దర్ గా ఏం చేయాలనేది మనకి దానికి ప్రికాషన్స్ ఉంటాయి అన్నమాట. ఈ రిఫ్లెక్స్ తగ్గించడానికి మెడికేషన్స్, ఇంకా చాలా మందికి అంటే ఒక 10% మందికి ఈ రెగ్యులర్ టాబ్లెట్స్ వాడకపోతే ఆపరేషన్స్ అక్కడ దాకా వెళ్లే అవకాశం ఉంటుంది. సో అందుకని ముందు దశలోనే మీరు గుర్తించి దీన్ని ఎండోస్కోపీ చేపించుకుంటే మనకు తెలుస్తుంది అన్నమాట.
2: హలో
12: సార్,
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
12: నా పేరు కిరణ్ అండి, కరీంనగర్ నుండి.
1: చెప్పండి కిరణ్.
12: సార్ నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది సార్, నాకు ఛాతీలో మంట దాదాపుగా 17-18 ఇయర్స్ నుండి.
1: ఓకేనండి.
12: అయితే నేను రెగ్యులర్ గా ప్యాంటోప్రజల్ వాడతాను సార్, ప్యాంటోప్రజల్ 20 mg ఉంటుంది సార్ అది.
1: ఓకే
12: అంతకుముందు ప్యాంటోప్రజల్ 40 mg ఉండేది, అయితే రీసెంట్ గా సార్ దాన్ని చేంజ్ చేసేసి రెబిప్రజల్ 20 mg ఇచ్చారు, ఎండోస్కోపీ కూడా చేయించుకున్నాను. సార్ ఏం చెప్తున్నారంటే నాకు రెగ్యులర్ గా ఈ టాబ్లెట్ వాడక తప్పది, కాకపోతే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇది రెగ్యులర్ గా వాడద్దని చెప్తారు.
1: అంటే లాంగ్ టర్మ్ లో ఏంటంటే మీకు కిడ్నీస్ గానీ ఇవి డామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అండి. అంటే మీ సమస్యకి మీరు ఏం చేయాలంటే శాశ్వత పరిష్కారం ఫస్ట్ మీరు తినే ఆహారపు అలవాట్లో గానీ లేకపోతే మీ రెగ్యులర్ హ్యాబిట్స్ లో గానీ చేంజెస్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఇట్లా టాబ్లెట్లు వాడడం అనేది ఒక్కటే సమస్య కాదనమాట. ప్లస్ ఈ రెగ్యులర్ గ్యాస్ టాబ్లెట్లు తగ్గట్లేదు అంటే లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా, ఇన్ఫెక్షన్ క్యూర్ చేయాలంటే యాంటీబయాటిక్స్ వాడాలి. ఓన్లీ గ్యాస్ టాబ్లెట్ల వల్ల అనేది తగ్గదు. సో నేను చెప్పినట్టు హెచ్ పైలోర్ అనేది కామన్ గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లోపల ఉంటుంది. సో అది సాధారణ ప్యాంటాప్, ర్యాబి ప్రజలు ఇట్లా చాలా మంది తీసుకున్నా సరే తగ్గదు. ఈయన అట్లా రెగ్యులర్ టాబ్లెట్స్ ఇట్లాంటి తీసుకుంటారు అయినా సరే తగ్గదు. ఎప్పుడైతే యాంటీబయాటిక్స్ కోర్స్ వాడతామో 2 వారాలు, అప్పుడు ఈ హెచ్ పైలోర్ అనేది కంప్లీట్ గా ఎరాడికేషన్ అవుతుంది అన్నమాట.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
13: నమస్తే మేడం, శ్రీనివాస్ ఖైరతాబాద్ నుంచి మేడం.
2: చెప్పండి శ్రీనివాస్ గారు.
13: నమస్తే సార్.
1: నమస్తే అండి, చెప్పండి
13: సార్. మామూలు కర్రీస్, పప్పు సాంబారు ఇవన్నీ తీసుకున్నప్పుడు బాగానే తినగలుగుతున్నాను సార్. ఎప్పుడైనా రేర్ గా ఒక్కొక్కసారి పెరుగన్నం తినేటప్పుడు గొంతు గానీ లేకపోతే ఛాతీ భాగంలో గానీ ఆగిపోతుంది.
1: ఓకే, పెరుగన్నం తినేటప్పుడు గొంతు గాని ఛాతి భాగం దగ్గర ఆగిపోతుంది. ఓకే, సి అది అది నేను ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు పెరుగన్నం గాని లేకపోతే ఇంకా కొంతమందికి ఏదో పుల్లడితే తిన్నప్పుడు లేకపోతే కొంతమంది చపాతీ తిన్నప్పుడు నాకు మింగుడు పట్టలే అంటే చాలా సార్లు ఏంటంటే మనకి ఆ ఫుడ్ తింటే ఇట్లా అవుతుంది అనే ఆ ఫీలింగ్ వల్లనే మీకు అట్లా ఆగుతుందండి యూజువల్ గా. ఎందుకంటే మామూలు అన్ని ఫుడ్ వెళ్ళినప్పుడు అది కూడా వెళ్ళాలి, అక్కడేమి అడ్డుపడే ఆ దారి అనేది క్లియర్ గానే ఉంటుంది. సో రేదర్ దాన్ అక్కడ మీకు ఏదో డిసీజ్ ఉన్నదానికంటే మీరు చాలా సార్లు నాకు ఇట్లా అవుతుంది అంటే ఫంక్షనల్ సిండ్రోమ్ అంటాం. సో దాని వల్లనే అక్కడ కొంచెం మీకు ఏదో మజిల్ కాంట్రాక్చర్ లాగా అప్పుడు అయ్యి ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. కానీ లేదంటే మీకు మోస్ట్లీ ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరండి?
14: రామాచారి.
2: చెప్పండి రామాచారి గారు.
14: హలో మేడం, నమస్కారం సార్.
1: నమస్కారం, చెప్పండి
14: సార్. ఇప్పుడు మనకు ఫ్యూచర్ లో పద్దాలలో వీక్లీ 2 టైమ్స్ మార్నింగ్ గ్యాస్ బోల్ వాడవచ్చు, పాన్ పార్టీ గ్యాస్ బోల్ ఒకటి. రెండోది మీరు రోజు దినచర్య జీవనచర్య ఎట్లా వాడాలి, వాటర్ ఇప్పుడు తిన్న తర్వాత ఎన్ని అవర్స్ కు వాటర్ యూజ్ చేయాలి, ఈ గురించి చెప్పండి.
1: జీవన శైలి అంటే ఒకటేనండి, ఒకటి ఫుడ్ రెగ్యులర్ గా తీసుకోవాలి, రెండోది వాటర్ వెంటనే తాగకూడదు, అంటే తిన్న వెంటనే అట్లీస్ట్ ఒక 30-45 మినిట్స్ అన్న గ్యాప్ ఇవ్వాలి. అంటే జస్ట్ కొంచెం వాటర్ తీసుకోవచ్చు అన్నం వెళ్లేంత తర్వాత గ్యాప్ ఇవ్వాలి. మూడోది ఫైబర్ రిచ్ ఫుడ్ కొంచెం ఎక్కువగా తీసుకోవాలి, అంటే ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్ ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకుంటే ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి తరచుగా రావు. ఇంకోటి ఏంటంటే కొంతమందికి పుల్లటి పదార్థాలు తీసుకున్నా లేకపోతే ఏదైనా పిండి వస్తువులు తీసుకున్నా, ఈ ఫ్రైడ్ ఐటమ్స్, ఇప్పుడు మనకేంటంటే రెగ్యులర్ మీల్స్ లో మనం ఫ్రైస్ తింటా ఉంటాం, ప్రతి మీల్ లో అప్పడాలు లేకపోతే ఫ్రైస్ అవి ఇవి వేపుడు పదార్థాలు అనేది తింటాం, ఇవి అవాయిడ్ చేస్తే ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు అనేది రాకుండా ఉంటాయి.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
15: మేడం నా పేరు రాజ్కోటి అండి, వరంగల్ జిల్లా సంగం మండలం వందరపల్లి. మేడం
2: చెప్పండి. రాజ్కోట్ గారు,
15: మేడం కొంచెం ఈ కడుపులో ఇట్లా కొంచెం మంటలాగా వస్తుంది, అంటే స్పైస్ ఫుడ్ నేనేమి ఎక్కువ తీసుకోను, మామూలుగా టైం టు టైమే భోజనం చేస్తాను మేడం, మరి కానీ కొంచెం అప్పుడప్పుడు సాయంకాలం వేస్తుంది మేడం.
1: సో స్పైసీ ఫుడ్ తీసుకుంటే బాగా పెయిన్ వస్తుందండి?
15: లేదు సార్, అది స్పైసీ ఫుడ్ ఎప్పుడో ఒకసారి తీసుకుంటామండి.
1: ఓకే,
15: జనరల్ గా మనం కూరగాయల భోజనమే అది చేస్తాము, కానీ మంట సాయంకాలం వస్తుంది సార్.
1: అదేనండి, అంటే ఈ ప్రతి సమస్య కొన్ని కొన్నిసార్లు గ్యాస్ట్రైటిస్ అవ్వకపోవచ్చు. సో మీరు ఎండోస్కోపీ గానీ స్కానింగ్ గానీ చేపించుకుంటే దానికి రిలేటెడ్ ఏదన్నా సమస్యలు బయటపడే అవకాశం ఉంటది. ఎందుకంటే మీరు తీసుకునే జాగ్రత్తలు అన్ని తీసుకుంటున్నారు, స్టిల్ నాకు వస్తుందంటే ఇక వేరే అదర్ కారణాలు తెలుసుకోవాలంటే ఒకటి ఎండోస్కోపీ చేపించుకోవాలి, రెండోది కడుపు స్కానింగ్ చేపించుకుంటే ఏదైనా గాల్ బ్లాడర్లో రాళ్లు అంటే పిత్తాశయంలో రాళ్లు ఇట్లాంటి ఉన్నా సరే ఇట్లాంటి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఫ్రీక్వెంట్ గా వస్తుంది.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
16: మాది వరంగల్ జిల్లా మేడం, నా పేరు తిరుమలేష్ అండి, మాది విలేజ్ కొమ్మాల గ్రామం. మేడం ఈ గ్యాస్ గురించి, మన గ్యాస్ ట్రబుల్ గురించి కదా మేడం?
2: అవును చెప్పండి.
16: నాకు బాగా ఇదే రెగ్యులర్లీ ఇదే ఉంటది మేడం, ఇట్లా గ్యాస్ రావడానికి ఏం కారణం అసలు ఏంటి అనేది తెలుసుకున్నా అని చేసినాం మేడం.
1: కొన్ని అలవాట్లు మీరు తగ్గించుకోవాలండి. ఒకటి ఏంటంటే ఈ టైంకి ఫుడ్ తినడం గాని, రెండోది నైట్ పడుకున్న తిన్న వెంటనే పడుకోకపోవడము, లేదా ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడము. సో ఇట్లాంటివి చేస్తే ఏంటంటే మీకు గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి తగ్గుతాయి. అండ్ తిన్న తర్వాత వెంటనే పడుకోకుండా కొంచెం అటు ఇటు నడవడము, తిన్న వెంటనే ఎక్కువ వాటర్ తీసుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి తాగడం. సో ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. అట్లా ఏముండదండి, ఓన్లీ ఫుడ్ తో పాటు ఎక్కువ తీసుకుంటేనే కొంచెం, అంటే ఇప్పుడు మన స్టమక్ అనేది బెలూన్ లాగా, ఇప్పుడు బెలూన్ లో ఎంత పడుతుందో అంతే ఎక్కించాలి, దానికన్నా ఎక్కువ ఎక్కిస్తే అది వెనక్కి వచ్చేస్తుంది అన్నమాట. సో అట్లా
16: సార్, ఇప్పుడు ఒకటి మనం పడుకునేటప్పుడు పడమర దిక్కు పడుకోవాలా సార్? అయితే లెఫ్ట్ సైడ్,
1: లెఫ్ట్ సైడ్ ఎడమకి తిరిగి పడుకోవాలండి. ఎడమకి తిరిగి పడుకుంటే, అంటే ఇట్లాంటి సమస్య ఉన్న వాళ్ళు చెప్తున్నాను స్పెసిఫిక్ గా, ఈ గ్యాస్ట్రిక్ సమస్యను కొంచెం ఎడమ వైపు తిరుగుంటే కొంచెం రిలీఫ్ అనేది ఇస్తుంది. ఆ రెండు మెత్తడి దుండ్లు ఎత్తు పెట్టుకుంటే కొంచెం రిలీఫ్ అనేది ఇస్తుంది, రిఫ్లెక్స్ అనేది తగ్గుతుంది. రిలీఫ్ ఇస్తుంది అవునండి. ఒకసారి చెక్ చేయించుకోండి, మీ దగ్గరలో డాక్టర్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ గానీ ఉంటే ఒకసారి చెక్ చేయించుకుంటే ప్రాపర్ సమస్య అనేది చెప్తారు.
2: హలో,
17: నమస్తే.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి, వింటున్నారు డాక్టర్ గారు మీ సమస్య.
1: చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి
17: సార్. అన్నం తింటేనే కొద్దిగా మసాలా గింజలే వెళ్ళిపోతుంది నాకు,
1: కొద్దిగా
17: వాంతులు అవుతుంది.
1: అన్నం తింటే వాంతులు అవుతున్నాయి. ఓకే, సో అన్నం తింటుంటే వెంటనే వాంతులు అవుతుందంటే మీకు గ్యాస్ట్రిక్ అల్సర్ సమస్య ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి. సో అది ఎట్లా తెలుస్తుంది మనకంటే, ఎండోస్కోపీ చేయించుకుంటే లోపల అల్సర్ ఉందా, ఇన్ఫెక్షన్ ఉందా, ఇవన్నీ తెలుస్తాయి. సో మీ దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ని కలిసి మీరు ఒకసారి ఎండోస్కోపీ చేయించుకుంటే మీకు ఈ సమస్యకు అనేది పరిష్కారం ఉంటుంది. సో దానికి అది అంటే మనం దాన్ని అశ్రద్ధ చేయడానికి లేదు, కొన్ని కొన్నిసార్లు లోపల ఏదైనా గడ్డల్లాగా ఫామ్ అవ్వచ్చు. సో ఇవన్నీ ఏంటంటే అశ్రద్ధ చేయకుండా ముందుగానే, అంటే ఇనీషియల్ స్టేజెస్ లోనే మనం జాగ్రత్త పడి చెక్ చేయించుకుంటే ఫర్దర్ గా గడ్డలు ఇట్లాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట. అదే వాంతులు అవడం అనేది మంచిది కాదండి, వార్నింగ్ సైన్ అది.
2: డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే అసిడిటీకి ఉను హార్ట్ పెయిన్ కి తేడా తెలీదు అని, అంటే చాలా మందికి అది గుండె నొప్పి అయినా కూడా గ్యాస్ నొప్పి ఏమో అని కొంచెం అశ్రద్ధ చేసి ప్రాణాల వరకు తెలుసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఉంటున్నారు. సో ఈ రెండింటి మధ్య తేడా ఏంటి, వాటిని అసలు ఎలా గుర్తించాలి?
1: అదే అండి, ఇప్పుడు నాకు లేటెస్ట్ గానీ మీరు ఇది అడిగారు కాబట్టి, ఒక 45 ఏళ్ల ఆయన ఐటీ ఎంప్లాయీ, బాగా వర్క్ స్ట్రెస్, గ్యాస్ గ్యాస్ అని అక్కడ చుట్టుపక్కల ఉన్న 4-5 హాస్పిటల్స్, క్లినిక్స్, లేకపోతే ఫార్మసీకి వెళ్లి టాబ్లెట్ తీసుకుని వేసుకున్నారు, కానీ తగ్గట్లేదు. ఆయన ఏంటంటే అది గ్యాస్ గ్యాస్ అని మైండ్ లో పెట్టేసుకున్నారు. నా దగ్గరకు రాగానే ఇంకేమైనా ఉన్నాయా సింప్టమ్స్ అంటే, ఆయన చెప్పింది ఏంటంటే, ఒకటి గుండె దడగా అనిపిస్తుంది సార్ ఇది వచ్చినప్పుడు, రెండోది మొత్తం చెమటలు పడుతున్నాయి, మూడోది ఈ ఎడమ చేయి లాగుతుంది. సో ఛాతి వెనకే నొప్పి వస్తుంది. చాలా మంది ఇది 80% గ్యాస్ట్రైటిస్ అనుకుంటారు, కానీ గ్యాస్ట్రైటిస్ ఉన్న 20% మందికి ఈ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో దీన్ని ఇనీషియల్ గా ఎలా గుర్తించాలంటే, నేను చెప్పిన సైన్స్ అంటే మీకు ఎక్కువగా చెమట పోస్తుందా, రెండోది గుండె దడ అనిపిస్తుందా, ఎడమ చేతి లాగుతుందా, ఇది ఉంటే ఖచ్చితంగా వెంటనే మీ దగ్గరలో ఉన్న హార్ట్ డాక్టర్ గాని గ్యాస్ట్రో డాక్టర్కి వెళ్తే ఫస్ట్ ECG తీస్తారు. ECG ఎక్కువ తీస్తే అందులో మనకి ఈ సమస్య అనేది బయటపడిపోతుంది.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
18: నా పేరు విజయ్ కుమార్ అండి, బండమేశం దగ్గర నుంచి మాట్లాడుతున్నా. మనము అన్నం ఇట్లా తింటాం కదా మేడం, తిన్నప్పుడు ఇట్లా మింగినప్పుడు ఎన్నుకుంటూ ఇట్లా రాకుండా పోతుందండి.
1: మింగినప్పుడు
18: ఇట్లా అన్నం ఇట్లా మింగినప్పుడు సార్, ఇది మనకు ఇట్లా రాకుండా పోతుంది కడుపులకు.
1: రాసుకుంటే రాసుకుంటానా? అదేనండి, ఇప్పుడు మీకు అట్లాంటి అదే అట్లాంటి ఏదన్నా సమస్య ఉన్నప్పుడు ఏమైందంటే, మీ పేగుల కదలికలో ఏదన్నా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటది. సో ఫస్ట్ బేసిక్ టెస్ట్ ఏంటంటే ఎండోస్కోపీ చేయించుకుంటే, సో ఎండోస్కోపీ చేయించుకుంటే అసలు ఫస్ట్ లోపల అంటే అన్నవాహి పేగ్ అంటే ఈసోఫాగస్, రెండోది స్టమక్. సో ఇట్లాంటివి ఏదన్నా దాని కదలికల్లో ప్రాబ్లమ్స్ ఏమున్నా మనకి ఎండోస్కోపీ, మ్యానోమెట్రీ ఇట్లాంటి టెస్ట్లు ఉంటాయి అన్నమాట. సో వాటిల్లో మనకి తెలుస్తుంది. సో యా ఈ ప్రాబ్లం మీరు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఏమైనా కలిస్తే మీకు టెస్టులు చేసి చెప్తారన్నమాట.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
19: మేడం నేను నిర్మల్ నుంచి మాట్లాడుతున్నా, రమేష్ మాట్లాడుతున్నా మేడం. మేడం ఏం లేదు మేడం, నా వయసు వచ్చేసి 29 మేడం.

0: అయితే ఏం లేదు, మీరు తిన్న వెంటనే నాకు కొంచెం అంటే వాంటింగ్స్ అయినట్టు పుల్ల పుల్లగా బేకులు రావటం, మళ్ళా వాంటింగ్స్ అయ్యి ఒక్కసారి గప్పన వెళ్ళిపోవడం జరుగుతుంది మేడం. అంటే తొందరగా జీర్ణం కాదు మేడం, ఎందుకంటే ఒక టైం తిన్నా అనుకో ఒక 4-5 గంటల వరకు ఇంకా ఏం తినాలనిపించదు, ఏం అనిపించదు మేడం.
1: అదేనండి, మీరు ఖచ్చితంగా గ్యాస్ట్రైటిస్ ఆర్ గ్యాస్ట్రిక్ అల్సర్ సమస్యతో బాధపడుతున్నారు. సో దీనికి పరిష్కారం ఏంటంటే ఒకసారి ఎండోస్కోపీ చేసి లోపల అల్సర్ ఉందా గ్యాస్ట్రైటిస్ ఉందా చూసుకొని దాన్ని బట్టి మనం కోర్స్ వాడాల్సి వస్తుంది. అంటే ఒక 8 వారాల వరకు కోర్స్ వాడాల్సి వస్తుంది. ఈ ఎండోస్కోపీ చేశారా అండి? ఎండోస్కోపీ చేశారా? అదే అదే, అంటే అట్లా టాబ్లెట్లు తీసుకోకుండా అసలు ఫస్ట్ లోపల ఏముంది అనేది తెలుసుకొని అప్పుడు టాబ్లెట్లు కోర్స్ వాడితే తగ్గిపోద్ది. ఇప్పుడు మనం చేసే కామన్ తప్ప ఏంటంటే ఓన్లీ ఆ మంట వచ్చినప్పుడు లేకపోతే నొప్పి వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకొని ఆపేస్తాం. సో దానివల్ల ఏమైతుంది, ఇప్పుడు ఒక పుండు మానడానికి మనకి లోపల ఒక 6-8 వారాలు టైం పడుతుంది కదా. సో ఆ పుండు మానేంత వరకు మనం టాబ్లెట్స్ వాడాలి. మనం ఒక రోజు వాడేసి తగ్గిపోయిందంటే మళ్ళీ అది పుండు మళ్ళీ మీరు ఏదన్నా స్పైసీ ఫుడ్ తిన్నా ఇది తిన్నా మళ్ళీ వస్తుంది అన్నమాట. అదేనండి, మీరు ఒకసారి ఎండోస్కోపీ చేపించుకొని కోర్స్ వాడితే తగ్గిపోతుంది.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం నమస్తే, నా పేరు అజీముద్దీన్ అండి, హనుమకొండ నుంచి మాట్లాడుతున్నాను. మేడం సమస్య ఏంటంటే ఇప్పుడు ఈ కడుపు లోపల మంట అనేది ఛాతిలో వస్తున్నది మేడం, ఛాతిలో వస్తున్నది. అయితే నేను దాదాపుగా డైలీగా ఒక 4 ఛాయలు తాగుతున్నా, మరి దాంతోనే వస్తున్నదా? మరి ఈ పులుపులు పదార్థాలు తింటే కూడా వస్తున్నది మంట. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీంతో ఒక రకమైన యాంగ్జైటీ వస్తున్నది నాకు, ఈ మెడ వెనుక వైపు నుంచి యాంగ్జైటీ వచ్చి నాకు ఏదో గుండె కొట్టుకున్నంత వేగం అంత భయం అనిపిస్తుంది.
1: అదేనండి, సో ఇప్పుడు మీరు ఖాళీ కడుపున టీ తాగినప్పుడు అంటే చాలా మందికి అలవాటు ఉంటుంది. మన ఇప్పుడు తెలంగాణ కానీ ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఏంటంటే కామన్ గా ఏమీ తినకుండా ఖాళీ కడుపున టీ తాగే అవకాశం అలవాటు ఉంటుంది. సో ఇట్లాంటి అలవాటు ఉన్న వాళ్ళకి గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో అందుకనే యూజువల్ గా ఏం చెప్తామంటే ఏదైనా తిన్న తర్వాత టీ తాగడము, లేకపోతే కొంతమంది నైట్ పొడి తాగుతారు పడుకునే అప్పుడు కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువ అవుతాయి. కొంతమంది పాలు తాగే అలవాటు ఉంటుంది, వాళ్ళకు కూడా రిఫ్లెక్స్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు మీరు టీ అనేది తగ్గించి ఖాళీ కడుపును తాకకుండా ఉండండి, సో దట్ గ్యాస్ట్రిక్ సమస్యలు మళ్ళా మళ్ళా రాకుండా ఉంటాయి. అండ్ మీకు యాంగ్జైటీ అంటే చాలా మంది ఈ యాంగ్జైటీ సింప్టమ్స్ వాళ్ళకి కామన్ గా వచ్చేది గ్యాస్ట్రైటిస్. సో ఎప్పుడైతే మీరు కంగారు పడతారో స్టమక్ లో యాసిడ్ అనేది పెరుగుతుంది, ఆ యాంగ్జైటీ వల్ల యాసిడ్ పెరిగి మళ్ళీ మీకు అదే ఫీలింగ్ ఉంటుంది లోపల, ఏదో కడుపులో అంతా ఏదో తిప్పుతున్నట్టు లేకపోతే ఏదో మంటగా ఉన్నట్టు ఈ ఫీలింగ్ ఉంటుంది. అది నిద్ర పట్టడానికి మీ యాంగ్జైటీకి ఇచ్చారండి. సో యూజువల్ గా యాంగ్జైటీ తగ్గితే ఆటోమేటిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది చాలా మందిలో.
3: నాలుగు కింద పెట్టుకుంటే నీకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని అంటే అది పెట్టుకున్న కానీ ప్రశాంతం అనిపిస్తుంది, మళ్ళా ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ ఆలోచన మొదలయ్యి మళ్ళీ ఇట్లా వస్తున్నాయి.
1: అదే నిసి, మీరు ఒకటి ఆలోచనలు మార్చుకోవాలంటే మీరు యోగా చేయడం, అలవాట్లు మార్చుకోవడం ఇట్లాంటివి చేయాలండి.
2: హలో
4: నమస్తే మేడం.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నేను ఆర్మూర్ మండల మంత్రి గ్రామం నుంచి మాట్లాడుతున్నా. ఏ మరి గ్యాస్ ట్రబుల్, కడుపు నొప్పి దేని గురించి వస్తారు, ఏం తింటేస్తారు మేడం అని అడుగుతున్నా.
1: ఒకటి టైంకి ఫుడ్ తీసుకోకపోతే సరిగా తినకపోతే వస్తుందండి. రెండోది తిన్న దాంట్లో ఎక్కువ ఫ్రైడ్ ఐటమ్స్ గాని మసాలా ఐటమ్స్ గాని ఇట్లాంటి ఎక్కువగా తీసుకుంటే, ఎక్కువ మోతాదులో తీసుకుంటే వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఒకటేసారి ఎక్కువ తిన్నా సరే ఈ టైప్ ఆఫ్ సమస్యలు రిపీటెడ్ గా వచ్చే అవకాశం ఉంటుంది.
4: నాకు సార్ ఒక రిక్వెస్ట్
1: చెప్పండి.
4: నాకు కొంచెం షుగర్ ఉంది, రాత్రికి డాక్టర్ దగ్గర చూపించుకుంటే మటన్ తక్కువ ఏమన్నాడు, దాని గురించి కొంచెం ఛాతీల మంటలు వేసినట్టు అవుతున్నది.
1: యూజువల్ గా మీరు నాన్ వెజ్ తినొచ్చండి, అందులో మటన్ వల్ల ఏమైతుంది అంటే మటన్ కి అరుగుదల శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది బాడీకి. నార్మల్ గా మనకి 4 గంటల్లో తిన్న ఫుడ్ అంతా అరిగిపోవాలి, కానీ మటన్ ఒక 8 గంటలు 10 గంటలు కొంతమంది 24 గంటలు కూడా టైం పడుతుంది. సో సాధ్యమైనంత వరకు హై ఫ్యాట్ ఉన్న కంటెంట్ ఉన్నవి తగ్గించాలి, ఫిష్ గానీ చికెన్ గానీ ఇట్లాంటివి తీసుకోండి. దట్టు వేపుడు పదార్థాలు కాకుండా కర్రీ రూపంలో తినండి.
4: కర్రీ రూపంలో, థాంక్యూ సార్.
1: ఓకే.
2: డాక్టర్ గారు, ఇప్పుడు ఈ అసిడిటీ గాని అల్సర్స్ గాని ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి అంటే, మీరు ఇందాక
1: ఫస్ట్ అసలు వాటిని ఎలా గుర్తించాలి? సో గుర్తించడం అనేది ఎండోస్కోపీ చేస్తే మనకి అసిడిటీ సమస్యలు, అల్సర్ ఉందా, గ్యాస్ట్రైటిస్ ఉందా, తర్వాత ఇన్ఫెక్షన్ ఉందా. సో గ్యాస్ట్రైటిస్ ఉంది అనుకోండి, యూజువల్ గా మనం చాలా వరకు ఆహారపు అలవాట్లు ఇవి మానిస్తే చాలా వరకు తగ్గుతుంది. అల్సర్ ఉందనుకోండి, దానికి 8 వారాల కోర్స్ వాడాలి. కోర్స్ వాడితే యూజువల్ గా గ్యాస్ టాబ్లెట్స్ వాడితే దానికి తగ్గుతుంది. ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, హెచ్ పైలోరి, నేను ఇందా చెప్పినట్టు సగం మంది అంటే 50% ఆఫ్ ఇండియన్స్ కి హెచ్ పైలోరి ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఇన్ఫెక్షన్ ఉందో ఒక 2 వారాలు యాంటీబయాటిక్ కోర్స్ వాడి తర్వాత గ్యాస్ టాబ్లెట్లు ఒక 4 వారాలు వాడితే ఈ టైప్ ఆఫ్ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. అయితే ఎవరికైనా సర్జరీ రిక్వైర్మెంట్ ఉంటుందా? ఇదంటే కొంతమందికి లేట్ స్టేజ్ లో దీన్ని ఇంకా అశ్రద్ధ చేసి చేసి చేసి కొంతమందికి స్టమక్ అనేది చాలా సన్నగా అయిపోతుంది. సన్నగా అయిపోయి మనం తినే ఫుడ్ వెళ్లకుండా మళ్ళీ వెనక్కి వస్తాం, వామిటింగ్ రూపంలో బయటకు వస్తుంది అనమాట. సో అట్లాంటి వాళ్ళకి సర్జరీ రిక్వైర్మెంట్ అవసరం ఉంటుంది. ఇంకా ఊరికూరికే వెనక్కి రిఫ్లెక్స్ వచ్చే వాళ్ళకి ఒక 10% మందికి ఎన్ని టాబ్లెట్లు వాళ్ళ తగ్గట్లేదు అంటే వాళ్ళకి ఫండప్లైకేషన్ అనే ఆపరేషన్ ఉంటుంది. సో ఆ ఆపరేషన్ ద్వారానే వాళ్ళకి కరెక్ట్ అవుతుంది. సో ఇవి యూజువల్ గా చికిత్సా విధానాలు. ఇంకా మనం ప్రికాషన్స్ అంటే నేను ఇందాక చెప్పినట్టు తినగానే ఎక్కువ వాటర్ తీసుకోకపోవడం, స్పైసీ ఫుడ్స్ గానీ ఇట్లాంటివి అవాయిడ్ చేయడం. సో ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది.
2: సో కడుపులో అసిడిటీ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్స్ గురించి మా ఆకాశవాణి శ్రోతలందరికీ అడిగిన ప్రతి ప్రశ్నకి చాలా చక్కటి సమాధానాలు చెప్పారండి మీరు. ధన్యవాదాలండి మీకు ప్రసాద్ గారు. నమస్తే.
1: నమస్కారం.
5: ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
6: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
7: యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఈ కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సర్జన్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ ప్రసాద్ నీలం గారు శ్రోతల సందేహాలకు సమాధానం ఇచ్చారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3:01 దాటి 10 సెకండ్లు. ముంబై నుంచి రిలే ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు న్యూస్ హెడ్లైన్స్, అనంతరం చాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమంతో తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ మిమ్మల్ని పలకరిస్తుంది స్టేట్ ట్యూన్డ్ వివిధ్ భారతి.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఏ 103.5 మెగాహెడ్స్ పై చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటారు. ముందుగా సీతారామం ఈ చిత్రం కోసం ఎస్పి చరణ్ ఆలపించిన కృష్ణకాంత్ గీతం, సంగీతం విశాల్ చంద్రశేఖర్.

చిత్రసీమలో తర్వాత పాట ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం యువన్ శంకర్ రాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎచ్జిస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.

0: ప్రజాస్వామ్య పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్డి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటి, ఎంఎస్సి.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: చిత్రసీమలో తర్వాత పాట చిత్రలహరి. ఈ చిత్రం కోసం సుదర్శన్ అశోక్ ఆలపించిన శ్రీమణి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: కేర్ ఆఫ్ కంజర్లపాలెం ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి అలపించిన విశ్వ గీతం సంగీతం స్వీకర్ అగస్తీ.

పెళ్లి ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన ఎస్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్ పై చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట ఛాంపియన్ చిత్రం నుండి రామ్ మిర్యాల పాడిన పాట, గీత రచన కాసర్ల శ్యామ్, సంగీతం మిక్కీజే మేయర్.

రాజా ఈ చిత్రం నుండి ఉన్నికృష్ణన్ చిత్ర పాడిన పాట, గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, రూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT-NSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
3: శ్రోతలు ఎఫ్ఎంఏ 103.5 MHz పై చిత్రసీమల తెలుగు సినీ గీతాలు వింటున్నారు. తర్వాత పాట జనతా గ్యారేజ్. ఈ చిత్రం కోసం సుఖ్వీందర్ సింగ్, విజయ్ ప్రకాష్ పాడిన పాట, గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం దేవ్.

చిత్రసీమలో తర్వాత పాట సీను. ఈ చిత్రం కోసం హరిహరన్, సుజాత పాడిన వెన్నెల కంటి గీతం, సంగీతం మణిశర్మ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు

0: voters.ec.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమల తర్వాత పాట పెద్ది చిత్రం నుండి ఏఆర్ రెహమాన్ పాడిన పాట. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఏ 103.5 MHz పై దేశభక్తి గీతం విందాం. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: ఇప్పుడు దేశభక్తి గీతం విందాం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. రాష్ట మంత్రి మండలి నుంచి కొండా సురేఖను తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు గవర్నర్ శివప్రతాప్ శుక్లకు సిఫార్సు చేశారు. మంత్రివర్గం నుంచి తనను తొలగించిన అనంతరం మాజీ మంత్రి కొండా సురేఖ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించడంతో పాటు ముందుగా తనకు సమాచారం అందించకపోవటాన్ని తప్పుపట్టారు. హైదరాబాద్లోని చెంచల్గూడ నుంచి సంతోష్ నగర్ వరకు నిర్మించిన భారీ స్టీల్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో ప్రారంభిస్తారు.

0: సచివాలయం వద్ద విద్యార్థుల సంతకాలతో కూడిన వినతి పత్రం సమర్పించేందుకు సెక్రటరియేట్ వద్ద నిరసన చేపట్టిన తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావుతో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడానికి డ్యూయల్ అప్రెంటిస్షిప్ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయాలని, ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల్లో వారి సమస్యలను లేవనెత్తానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు పేర్కొన్నారు. వార్తల వివరంగా తెలంగాణ కాంగ్రెస్ లో జరిగిన ఒక కీలక రాజకీయ పరిణామంలో భాగంగా మంత్రి కొండా సురేఖ, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డిలపై పార్టీ హైకమాండ్ చర్యలు తీసుకుంది. కొండా సురేఖను కేబినెట్ నుండి తొలగించడానికి ఆమోదం తెలిపిన తర్వాత ఆమె రాజీనామా చేయడానికి నిరాకరించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెను తక్షణమే తొలగించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు సిఫార్సు చేస్తూ లేఖ పంపారు. ఇదిలా ఉండగా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా చిన్నారెడ్డి స్థానంలో మాజీ జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని, రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నీరెళ్ల శారదను, కాకతీయ పట్టణాభివృద్ది సంస్థ చైర్పర్సన్ గా జి సుధారాణిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ నుండి తనను తొలగించడంపై స్పందిస్తూ కొండా సురేఖ తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, షోకాజ్ నోటీసులకు గతంలోనే సమాధానం ఇచ్చానని పేర్కొన్నారు. తనను తొలగించే ముందు ఎటువంటి సంప్రదింపులు లేదా చర్చలు జరపకపోవడం పట్ల నిరాశ వ్యక్తం చేస్తూ ఆమె తన కుటుంబ సభ్యులు చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల టికెట్ కోసం తన కుమార్తె చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాన్ని ప్రస్తావిస్తూ కడియం శ్రీహరి తన కుమార్తెకు ఎంపీ టికెట్ ఇవ్వడంతో దాన్ని పోల్చారు. అలాగే డి శ్రీనివాస్ కుటుంబంలో కూడా ఆయన కుటుంబ సభ్యులకు బహుళ పార్టీల ప్రమేదం ఉందని తెలిపారు. హైదరాబాద్ లోని చెంచల్గూడ నుంచి సంతోష్ నగర్ వరకు నిర్మించిన భారీ స్టీల్ ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో ప్రారంభిస్తారు. జీహెచ్ఎంసీ ప్రతిష్టాత్మకంగా దాదాపు 620 కోట్ల రూపాయల వ్యయంతో 3.32 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మించింది. నల్గొండ ఎక్స్ రోడ్స్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు సాగే ఈ వంతెన అందుబాటులోకి రావడంతో చెంచల్గూడ, సైదాబాద్, ఐఎస్ సదన్, చెంపాపేట మార్గాల్లో వాహనదారులకు సుదీర్ఘకాలంగా ఎదురవుతున్న తీవ్ర ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. రాష్టంలో గత 1000 రోజులుగా చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు, అవినీతి ఆరోపణలపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు బీఆర్ఎస్ నాయకులు సిద్దంగా ఉండాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సవాల్ విసిరారు. ధర్మపురిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల్లో 4 గంటలు అమలు చేసిందని, మరో 2 గంటలు అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
1: ఒక్కొక్క శాఖ ద్వారా ఒక చర్చ చేద్దాం. ఆర్ఎండ్బి శాఖ, పిఆర్ శాఖ, వెల్ఫేర్ శాఖ, రెవెన్యూ శాఖ మాట్లాడదాం సిద్ధమా అని చెప్పాడు.
0: కేవలం అంతర్గత పార్టీ కలహాల నుండి బయటపడటానికే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు దాడి చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తమ ఉనికిని కాపాడుకోవటానికి రాజకీయాలను చేయకుండా పెండింగ్ లో ఉన్న కేంద్ర నిధులు, పన్నుల వాటా, తెలంగాణకు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అడిగి సాధించాలని ఆయన వారిని కోరారు. ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంలో పర్యటించిన మంత్రి సీతక్క వస్త్ర, జనపనార సంచుల తయారీ యూనిట్లతో సహా పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు. మహిళా స్వయం సమృద్ది గురించి ఆమె మాట్లాడుతూ మహువా పువ్వులు, తేనె, ఆకుపళ్లాలు వంటి స్థానిక అటవీ ఉత్పత్తుల ద్వారా ఆదాయాన్ని సంపాదించుకోవాలని గిరిజన మహిళలను ప్రోత్సహించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సచివాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. 800,000 మంది విద్యార్థుల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించేందుకు బయలుదేరగా రామచంద్రరావును పార్టీ కార్యకర్తల అధికారులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం ఆయన అదుపులోకి తీసుకుని చిక్కటపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఎయిర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇదిలా ఉండగా బకాయి ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ కోసం సచివాలయం వద్ద బీజేవైఎం నిరసన సందర్భంగా తనను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు ఏలేటి మహేష్ రెడ్డి ఖండించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు మిర్యాలగూడలో జరిగిన ర్యాలీ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, 30,000 మందికి పైగా రైతులు ఘనస్వాగతం పలికారు. దారిలో కళాశాల భూములు, సాంకేతిక విద్యకు సంబంధించిన సమస్యలను తెలియజేయడానికి ఎంజీ యూనివర్సిటీ వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులను ఆయన కలిశారు. వారికి ఆయన తన పూర్తి మద్దతు ఇస్తానని హామీస్తూ విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడానికి డ్యూయల్ అప్రెంటిస్షిప్ కార్యక్రమాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీ సమావేశాల్లో వారి సమస్యలను అత్యంత ప్రాధాన్యతగా లేవనెత్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలో 76.2

0: 2 కోట్ల విలువైన రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టులకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామ రోడ్లను 5.5 మీటర్ల మేర విస్తరించడం కాంగ్రెస్ ప్రభుత్వ స్వత్ర స్పందన వల్లే సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినప్పటికీ ఇచ్చిన 6 హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. కౌడిపల్లిలో జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తూ రైతు బంధు, రైతు బీమా, సాగునీటి ప్రాజెక్టుల వంటి కీలక పథకాలను నిలిపివేస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన 15 మంది సభ్యుల మీడియా ప్రతినిధి బృందం హైదరాబాద్లోని సనత్ నగర్లో ఉన్న ఈఎస్ఐసి వైద్య కళాశాలను ఆసుపత్రిని సందర్శించి అధునాతన క్లినికల్ సేవలు, డిజిటల్ హెల్త్ కేర్ కార్యక్రమాలను పరిశీలించింది. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ టెలికమ్యూనికేషన్ చట్టం 2023 కింద శాటిలైట్ టీవీ, డిటిహెచ్, హెచ్ఐటిఎస్, ఎఫ్ఎం రేడియో, కమ్యూనిటీ రేడియో, ఐపీటీవీ కోసం ఉన్న ప్రభుత్వ మార్గదర్శకాలను ఏకీకృతం చేస్తూ టెలికమ్యూనికేషన్, టెలివిజన్, రేడియో అనుబంధ సేవల నియమావళి 2026 జారీ చేసింది. వెన్నుముక సమస్యలు, కండరాల క్షీణత, సికిల్ సెల్ అనీమియా, హిమోఫీలియాతో బాధపడుతూ మంచాన పడిన రోగుల నుంచి అత్యవసర వైద్య సహాయం కోసం జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేఖ్ దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ నెల 12వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ సందర్బంగా పెండింగ్లో ఉన్న మోటారు వాహన ప్రమాద నష్టపరిహార కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవాలని మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె మురళీమోహన్ న్యాయవాదులను కోరారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి రాజన్న సిరిసిల్ జిల్లాలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం లబ్దిదారులకు ఇంటి స్థల పత్రాలను పంపిణీ చేశారు. హౌసింగ్ కార్పొరేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సొంత ఇంటి కలలు నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని పేర్కొన్నారు. సైబర్ మోసాలపై గిరిజన గురుకుల డిగ్రీ మహిళా కళాశాలలో జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ ఈ మోసాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని కోరారు. పెట్టుబడి మోసాలు, సోషల్ మీడియా వేధింపు వంటి నేతలను ప్రస్తావిస్తూ జరిగిన సంఘటన వెంటనే 1930 హెల్ప్ లైన్ ద్వారా రిపోర్ట్ చేయాలని ఆమె సూచించారు. జలం వరుల పరిరక్షణ, అభివృద్దికి కఠిన చర్యలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో నీటిపారుదల, మత్స్యశాఖల పనితీరును సమీక్షించిన ఆమె 164 చిత్తడి నేలలను గుర్తించి ఆన్లైన్ రిజిస్టేషన్ కోసం వాటి మొత్తం విస్తీర్ణాలు, సరిహద్దులు, ఎఫ్టీఎల్ స్థాయిలను సర్వే చేయాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట మంత్రి మండలి నుంచి కొండా సురేఖను తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు సిఫార్సు చేశారు. మంత్రివర్గం నుంచి తనను తొలగించిన అనంతరం మాజీ మంత్రి కొండా సురేఖ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించడంతో పాటు ముందుగా తనకు సమాచారం అందించకపోవటాన్ని తప్పుపట్టారు. హైదరాబాద్లోని చెంచులగూడ నుంచి సంతోష్ నగర్ వరకు నిర్మించిన భారీ స్టీల్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో ప్రారంభిస్తారు. సచివాలయం వద్ద విద్యార్థుల సంతకాలతో కూడిన వినతి పత్రం సమర్పించేందుకు సెక్రటరీ వద్ద నిరసన చేపట్టిన తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావుతో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఏ 103.5 మెగాహెర్ట్స్ పై ప్రసార విశేషాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రసార విశేషాలలో ముందుగా ఈ పూట ప్రసారంలో 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీతంలో పిల్లుట్ల రమేష్ బృందం పాడిన జానపద గీతాలు వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో ముందుగా

బయోబ్లాక్ పద్ధతిలో చేపల పెంపకం జాగ్రత్తలు. వరంగల్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి గణేష్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ్ మోహన్. అనంతరం పాడి పశువుల పెంపకంలో అనుభవాలు వరంగల్ జిల్లా కిలా వరంగల్ మండలం బొల్లికుంట గ్రామ రైతు ఆకార మోహన్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ్ మోహన్. అనంతరం 7:45 ఉమెన్స్ ఏషియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా బాల్ బై బాల్ కామెంటరీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:00 న్యూస్8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 నుండి ఉమెన్స్ ఏషియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా బాల్ బై బాల్ కామెంటరీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:40 దేశభక్తి గేయం, 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 ప్రసార విశేషాలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో పోషకాహారం ఆవశ్యకత డైటీషియన్ డాక్టర్ అనూష రేపాల్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఇల్లందుల రవికుమార్. 7:55 కృష్ణం వందే జగద్గురు ప్రసంగం వింటారు శ్రీ సముద్రాల శఠగోపాచార్యే. 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 9:00 చిత్రసీమ, 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి, 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు, 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు, ఇక 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల్లోని కొన్ని వివరాలు.

0: ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని వింటారు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO

0: ఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ

0: కొత్త సంచరణంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్ లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ విదా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్ లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142. మీ స్నేహితులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
4: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
4: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
4: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
4: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
5: సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఏ 103.5 MHz పై జానపద సంగీతం వింటారు. ఈనాటి జానపద సంగీతంలో శ్రీ పిల్లిట్ల రమేష్ బృందం పాడిన జానపద గీతాలు వింటారు.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికి సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

0: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పిఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ను సంప్రదించగలరు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: జానపద సంగీతంలో మీరింతవరకు పిల్లిట్లర్ రమేష్ బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి జానపద సంగీతం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఉద్యోగవాణి, ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగవాణి, ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ సంస్థ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ 376 సైంటిఫిక్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 376 సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను కంప్యూటర్ సైన్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. గరిష్టంగా కంప్యూటర్ సైన్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 300 ఖాళీలను, ఈసీఈ విభాగంలో 26 ఖాళీలను, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బీఈ లేదా బీటెక్ లేదా ఎంఎస్సీ లేదా ఎంఎస్ లేదా ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ గేట్ స్కోరు కలిగి ఉండాలి. విద్యార్హతలు, గేట్ స్కోరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ recruitment.nic.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ September 30, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో మేనేజర్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 389 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను

0: ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫైర్ సర్వీసెస్, కార్పొరేట్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఇంకా తదితర విభాగాల్లో భర్తీ చేయనున్నారు. పోస్ట్ ని అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిప్లొమా, ఐటీఐ, బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు సెప్టెంబర్ 7, 2026 నాటికి మేనేజర్ పోస్టులకైతే 32 ఏళ్లకు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకైతే 27 ఏళ్లకు ఊహించకుండా ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ చేస్తారు. ఫైర్ సర్వీసెస్ లో మేనేజర్ పోస్ట్ కు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ aai.aero/en/careers/recruitment అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ సెప్టెంబర్ 7, 2026. మరొక ఉద్యోగ సమాచారం. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అస్సాం రైఫిల్స్ లో మెడికల్ ఆఫీసర్ క్యాడర్ పోస్టుల భర్తీకి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మెడికల్ ఆఫీసర్ 115, సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ 5, స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ 162 ఈ విధంగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలు మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ, అబ్స్ట్రక్ట్రిక్స్, అనెస్థీషియా, రేడియాలజీ, ఆప్తాల్మాలజీ ఇంకా తదితర విభాగాల్లో భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అభ్యర్థులు ఎంబీబీఎస్ లేదా ఎండీ లేదా ఎంఎస్ లేదా డిఎన్బిలో ఉత్తీర్ణులై ఉండాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 30 నుండి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్వ్యూ, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ recruitment.itbpolice.nac.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ సెప్టెంబర్ 8, 2026. మరొక ఉద్యోగ సమాచారం. తెలంగాణ పోలీస్, ఫైర్, జైళ్ల శాఖల్లో 7112 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఇందులో భాగంగా వార్డర్, ఫైర్ ఫైటర్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, పోలీస్ కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 2026 జులై 29 నాటికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుండి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల వారీగా గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ tgprb.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ సెప్టెంబర్ 9, 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:05కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ దే వేవర్ తో జరిపిన ద్వైపాక్షిక చర్చల అనంతరం భారత్ బెల్జియం వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని పునరుద్ఘాటించాయి. రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్, సెమీకండక్టర్లు, డిఫెన్స్ మ్యానుఫాక్చర్

من ఏఐ స్టార్టప్ల రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించాలని నిర్ణయించాయి. భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతంగా ముగియడంపై హర్షం వ్యక్తం చేస్తూ పెహల్గాం ఉగ్రదాడిని ఖండించిన బెల్జియం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు మద్దతు తెలిపింది.

0: యుఎన్ఎస్సిలో భారత శాశ్వత సభ్యత్వానికి బెల్జియం మద్దతును పునరుద్ఘాటించింది. భారత్ బెల్జియం మధ్య ప్రత్యక్ష విమాన సేవలను పరిశీలించడం, వీసా ప్రాసెసింగ్ వేగవంతం చేయడం, భారత విద్యా వ్యవస్థలో క్యాంపస్లను ఏర్పాటు చేయవలసిందిగా ప్రముఖ బెల్జియం విశ్వవిద్యాలయాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానించారు.
1: ఇండియా బెల్జియం బిజినెస్ ఫోరం కో ఏక్ రెగ్యులర్ మెకానిజం బనానే కా నిర్ణయం లియా. హమ్ దోనో దేశో కి ఫైనాన్షియల్ ఫిన్టెక్ ఔర్ రెగ్యులేటరీ సంస్థాఓ కే బీచ్ తాల్మేల్ బఢాయేంగే ఔర్ ఇన్ సభీ పహలో సే హమ్ అగలే 5 వర్షో మే ద్విపక్షీయ వ్యాపార్ కో డబల్ కర్నే కా లక్ష్య సాకార్ కర్ లెంగే.
0: ఉక్రెయిన్, పశ్చిమాసియా సంక్షోభాలపై చర్చించిన నేతలు దౌత్యం, చర్చల ద్వారానే శాంతి సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మోదీని బెల్జియం పర్యటనకు రావాల్సిందిగా ఆ దేశ ప్రధాని ఆహ్వానించారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమాపేశాన్ని నిర్వహిస్తుంది. బ్రిక్స్ కూటమి సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యకులు, సీనియర్ న్యాయవాదులు ఈ ఫోరంలో పాల్గొంటారు. సమన్యాయం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత వినియోగం, సుస్థిర అభివృద్ది వంటి సమకాలీన అంశాలపై న్యాయ వ్యవస్థల మధ్య సమగ్ర చర్చలు, అభిప్రాయాల మార్పిడికి ఈ ఫోరం ఒక వేదికగా నిలుస్తుంది. ప్రారంభం రోజున భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల న్యాయాధిపతులతో సమావేశమవుతారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ రంగ దౌత్యానికి సంబంధించిన రక్షా పత్రాన్ని ఆవిష్కరించారు. రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక ప్రణాళిక దృక్పథాన్ని ఈ సమగ్ర పత్రం వివరిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. జాతీయ భద్రతా లక్ష్యాలను ప్రపంచ సహకారంతో అనుసంధానిస్తూ దీర్ఘకాలిక స్థిరత్వం, పరస్పర ఎదుగుదలకు ఈ విధానం దోహదపడుతుందని పేర్కొంది. ద్వైపాక్షిక, బహుపాక్షిక భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడం, సంయుక్త సైనిక విన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు, నైపుణ్యాల మార్పిడి ద్వారా మిత్ర దేశాల సామర్థ్యాన్ని పెంపొందించడం, మేక్ ఇన్ ఇండియా కింద స్వదేశీ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం, సముద్ర భద్రతను మరింత పటిష్టం చేయడం భారత విదేశాంగ విధానంలో డిఫెన్స్ డిప్లొమసీ అత్యంత కీలకమైంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్తో న్యూఢిల్లీలో సీషెల్స్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అజరెల్ ఎర్నాస్టా నేతృత్వంలోని పార్లమెంటరీ ప్రతినిధి బృందం సమావేశమైంది. ప్రజాస్వామ్య విలువలతో ముడిపడి ఉన్న భారత సీషెల్స్ స్నేహబంధాన్ని ఈ సందర్భంగా వారు పునరుద్ఘాటించారు. సముద్ర భద్రత, పునరుత్పాదక ఇంధనం, సీఫుడ్ రంగాలు, సామర్థ్య పెంపుదల వంటి అంశాల్లో ఇరుదేశాల అభివృద్దిని బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా చర్చించారు. పార్లమెంటరీ కార్యకలాపాల డిజిటలైజేషన్, అనువాద సేవలు, డిజిటల్ ఆర్కైవ్స్ల కోసం భారత్ అభివృద్ది చేసిన ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని సీషెల్స్తో పంచుకోవడానికి సిద్దంగా ఉన్నట్టు ఉపరాష్టపతి తెలిపారు. రెండు దేశాల పార్లమెంట్ల మధ్య మరింత సన్నిహిత సంబంధాలు, భాగస్వామ్యం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 7.8% జీడిపి వృద్ది సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర వహించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఎఫ్టీఏ ఔట్రీచ్ జాతీయ వర్క్షాప్ లో మాట్లాడుతూ గోయల్, వివిధ దేశాలతో భారత్ కుదుర్చుకున్న

0: స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రధాన ఎగుమతిదారుగా ఎదగడానికి మార్గం సుగమం చేస్తాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా దేశ వాణిజ్యాన్ని పెంపొందించేందుకు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వినియోగాన్ని పెంచాలని, దేశవ్యాప్తంగా సమగ్ర కృషి జరగాలని పిలుపునిచ్చారు. కెనడా, మెక్సికో, చిలీ, మెర్కోసర్, సదరన్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్, గల్ఫ్ సహకార మండలి, ఇజ్రాయెల్తో రాబోయే కొద్ది సంవత్సరాల్లో భారతదేశం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేస్తుందని మంత్రి తెలిపారు. ముంబై నుండి సింధుదుర్గ్ ఎక్స్ప్రెస్ రైలును రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మంత్రి, ముంబై సబర్బన్ రైల్వే సామర్థ్యాన్ని పెంచేందుకు, సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచడానికి, ఆటోమేటిక్ తలుపుల సదుపాయం కలిగిన నూతన తరం సబర్బన్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ క్రమబద్దమైన చర్యలు తీసుకుంటోందని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత విద్యాశాఖ సీనియర్ అధికారులతో కలిసి భారత్ ఇన్నోవేట్స్ పథకానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. దేశంలో పరిశోధన అభివృద్ది ఆధారిత దీర్ఘకాలిక పరిశోధనాత్మక ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచ వేదికపై చాటి చెప్పడం, భాగస్వామ్యాల కోసం మరిన్ని అవకాశాలు సృష్టించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించారు. రేపు ఆయన హాంకాంగ్ కు చెందిన లీ చెయక్ యూతో తలపడతారు. ఈ మ్యాచ్ రేపు సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. ప్రీ క్వార్టర్స్ లో శ్రీకాంత్ కెనడా ఆటగాడు విక్టర్ లాయ్ పై 21-18, 21-19 తేడాతో విజయం సాధించారు. అంతకుముందు పురుషుల డబుల్స్ లో భారత్ కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి జోడి రౌండ్ ఆఫ్ 16లో ఫ్రాన్స్ కు చెందిన క్రిస్టో తోమా జూనియర్ పొపో చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. తూర్పు మధ్యప్రదేశ్ లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే బీహార్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రేపు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ బెల్జియం దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమావేశం నిర్వహిస్తుంది. మొదటి ఆర్థిక త్రైమాసికంలో 7.8% జీడీపీ వృద్ది సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలకు కీలక పాత్ర పోషించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి
2: వరంగల్ కేంద్రం.

0: ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదేలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801 551.
3: ఇదెవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: ఏంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. 365 రోజులను, అది కూడా ఉదయం

0: గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
1: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
0: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గాని ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
2: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1800 1551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
3: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా బయోఫ్లాగ్ పద్ధతిలో చేపల పెంపకం జాగ్రత్తలు. వరంగల్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి గణేష్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ్ మోహన్.
4: బయోఫ్లాగ్ పద్ధతిలో చేపల పెంపకం గురించి తెలియచేయడానికి మామ్నూర్ కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ జి గణేష్ గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి బయోఫ్లాగ్ పద్ధతిలో చేపల పెంపకం గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గణేష్ గారు. ఈ బయోఫ్లాగ్ ద్వారా చేపలను ఎలా అభివృద్ధి చేసుకోవచ్చు రైతులు?
5: నమస్కారం అండి. ముఖ్యంగా బయోఫ్లాగ్ పద్ధతిలో చేపల పెంపకం అనేది ముఖ్యంగా మనం సాధారణంగా చెరువులను తవ్వి చూస్తూ ఉంటాం చేపల పెంపకం చెరువులో పెంచడం అనేది. కానీ ఇది బయోఫ్లాగ్ అనేది ఒక అధునాతనమైన పద్ధతి. సాధారణంగా చెరువులు తవ్వకుండా అంత మొత్తంలో నీటిని వినియోగించుకోకుండా తక్కువ స్థలంలో తక్కువ మేతను వినియోగించుకొని చేపల్ని అధిక సాంద్రతలో ఎక్కువ సంఖ్యలో పెంచే విధానాన్ని బయోఫ్లాగ్ పద్ధతి అంటారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. తక్కువ వర్షపాతం నమోదవుతుంది. కాబట్టి చేపల పెంపకదారులు రైతులు ఈ బయోఫ్లాగ్ పద్ధతిలో చేపల పెంపకం చేపట్టినట్లయితే తక్కువ నీటిని వినియోగించుకొని తక్కువ స్థలంలో ఎక్కువ సంఖ్యలో మరియు అదేవిధంగా చేపల పెంపకంలో దాదాపు 65 నుంచి 70% మేతకే ఖర్చు అవుతుంది కాబట్టి దీంట్లో తక్కువ మేత వినిమయం అవుతుంది కాబట్టి మేత ఖర్చు కూడా తక్కువ అవుతుంది. కాబట్టి రైతులు ఈ బయోఫ్లాగ్ పద్ధతిలో చేపట్టాలి. ముఖ్యంగా ఈ బయోఫ్లాగ్ లో మేత మరియు దానితో పాటు సేంద్రియ వేస్ట్ ను అంటే మనకు ఉపయోగపడిన వేస్ట్ ని కూడా మనం హెటరోజెనిక్ బ్యాక్టీరియా అనేటువంటి నైట్రోజోమోనాస్ నైట్రోబ్యాక్టర్ రోడోకోకస్ వంటి ఉపయోగపడే సూక్ష్మ క్రిములను ఉపయోగించి మనకు మేత వేస్ట్ ను గాని మరియు చెరువులో ఉన్న మేత తిన్న తర్వాత మిగిలిన వ్యర్థాలను కూడా రీసైక్లింగ్ చేసి హెటరోజెనిక్ ద్వారా ఆ నైట్రేట్ పదార్థాలను అంటే అమోనియా పదార్థాలను ఆహారంగా అంటే సేంద్రియ ఆహారంగా మారుస్తుంది. కాబట్టి అటువంటి దీంట్లో మనము బయో అంటే జీవం అంటే ఉపయోగపడే సూక్ష్మక్రియలను ఉపయోగించి దాంట్లో మనకు వేస్ట్ ని కూడా మన మేతగా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని బయోఫ్లాగ్ పద్ధతి అనడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ బయోఫ్లాగ్ పద్ధతిలో మనము కర్బన నత్రజని శాతం అంటాం. అంటే కర్బనము 10% ఉండాలి, నత్రజని 1% ఉండాలి, కార్బన్ నైట్రోజన్ అంటాం. అంటే మనకు వేస్ట్ గనక అంటే మనకు మేత వినియోగించుకొని వ్యర్థ పదార్థాలు రిలీజ్ అయిన వ్యర్థ పదార్థాలు కానీ మేత తిన్న తర్వాత ఉపయోగపడిన మేత కానీ మేత వేస్ట్ కానీ అంత చెరువు అడుగు భాగాన్ని కానీ లేకపోతే ట్యాంక్ అడుగు భాగాన్ని చేరుతాయి. చేరినప్పుడు అదంతా మనకు అమోనియాగా మారిపోతుంది. అమోనియా అనేది మనకు చాలా హానికరం చేపలకు. నీటిలో దాని ప్రమాణము 0.01 ppm కంటే ఎక్కువగా ఉండకూడదు. అప్పుడు దానిని మనం ఏం చేయాలంటే ఈ మనకు ఆ నత్రజని అమ్మోనియా మీన్స్ నత్రజని యొక్క స్వభావం దానికి మనం 1% అది ఉంటే 10% మనం కర్బన పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్. ఆ కార్బోహైడ్రేట్లు ముఖ్యంగా ఏంటంటే మొలాసిస్ కానీ గోధుమలు కానీ చక్కెర కానీ బెల్లం కానీ ఇస్తాం. ఇవి ఈ కార్బోహైడ్రేట్లని ఆహారంగా తీసుకునే బ్యాక్టీరియాలను కూడా కలుపుతాం. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, వీటిని కార్బోహైడ్రేట్లను ఆహారంగా తీసుకుని ఆ అమోనియాని నత్రజని రూపంలో నైట్రేట్ నైట్రేట్లుగా మార్చి వాతావరణంలోకి రిలీజ్ చేస్తుంది గ్యాస్. అప్పుడు ఆ సేంద్రియ పదార్థం అడుగు భాగాన్ని చేరుతుంది డెటిటస్ గా, దాన్ని తిరిగి ఆహారంగా తీసుకుంటుంది. అంటే రోజువారు ఆహారం కాకుండానే ఎంతో కొంత ఈ వేస్ట్ అయిన ఆహారం కూడా తిరిగి మేత తీసుకోవడం వల్ల మనకు దాదాపు 20 నుంచి 25% మేత ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. అంటే రోజు మనం ఒక 10 kg మేత ఇస్తున్నాం అంటే మనం నెక్స్ట్ రోజు బయోఫ్లాగ్ పద్ధతిలో రోజు 6 kg మేత ఇవ్వచ్చు. ఎందుకంటే మేత వేస్ట్ ని కూడా ఇది ఫీడ్ గా కన్వర్ట్ చేస్తుంది కాబట్టి రోజువారు ఇచ్చే మేతలో మనకు 20 నుంచి 25% మనకు కలిసి వచ్చే అవకాశం ఉంది.
4: అంటే రైతులకు కొద్దిగా ఆదా అవుతుంది.
5: ఆదా అవుతుంది.
4: ఇప్పుడు తెలంగాణలో బయోఫ్లాగ్ పద్ధతికి ఎందుకు ప్రాధాన్యత ఉంది?
5: ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో మనకు గత 10-15 సంవత్సరాలుగా చేపల పెంపకం వైపు కూడా రైతులు మొగ్గు చూపడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ

0: తెలంగాణలో అంతా చిన్న కమత భూకమత రైతులు, మరియు నీటి విస్తరణం కూడా చాలా చోట్ల వారికి సంవత్సరంతో పొడవునా ఉండదు. కాబట్టి రైతులు వారి ఉన్న పొలాల్లోనే కాకుండా తక్కువ స్థలంలో తక్కువ నీటి విస్తీర్ణంలో వీటిని వినియోగించుకోవచ్చు, అంటే వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి తెలంగాణలో ఉన్నారంతా కూడా రైతులు చాలా వరకు, అంటే దాదాపు 80 నుంచి 90% వరకు రైతులు మనకు చిన్న కమత రైతులు. కాబట్టి వారు కూడా తక్కువ స్థలంలో తక్కువ నీటిని ఉపయోగించుకొని ఎక్కువ సంఖ్యలో మనం చేపల పెంపకం చేపట్టుకోవచ్చు. కాబట్టి దానికి అనువైన పద్ధతి ఈ బయోఫ్లాక్ పద్ధతి.
1: అంటే మన జిల్లాలో, అంటే వరంగల్ జిల్లాలో బయోప్లాక్ పద్ధతిలో చేపల పెంపకానికి అనుకూల పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలాంటి వారు ఈ పెంపకాన్ని చేపట్టవచ్చు?
0: ముఖ్యంగా వరంగల్ జిల్లాలో కూడా మనకు నేల ఆధారిత చేపల పెంపకం అనేది జరుగుతూ ఉంది. అది గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రామీణ నీటి చెరువులలో, అంటే కమ్యూనిటీ ఫిష్ మేనేజ్మెంట్ అంటాం, అక్కడ జరుగుతూ ఉంది. కొంతమంది రైతులు వారి యొక్క వ్యవసాయాన్ని పనికిరాని భూములలో కూడా నేలను తవ్వి చెరువులుగా మార్చి చేస్తూ ఉన్నారు. కానీ చాలా మంది చిన్న విస్తీర్ణంలో భూమి కలిగిన రైతులు ఉన్నారు కాబట్టి, మరియు దాంతోపాటు నీటి విస్తీర్ణం కూడా అన్ని చోట్లగా సంవత్సరం పొడవునా లభించదు కాబట్టి, అటువంటి రైతులు మన వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నారు కాబట్టి వారికి ఈ బయోఫ్లాక్ పద్ధతి అనేది చాలా అనుకూలమైన పద్ధతి. మరియు దానితోపాటు తెలంగాణలో చూసుకున్నట్లయితే వరంగల్ జిల్లాల ప్రాంతంలో ఎక్కువగా మన మత్స్యకార రైతులు ఉండడం అనేది కూడా మనకు కలిసి వచ్చే అంశము. మరియు కొంత మేర అవగాహన కూడా ఉండాలి వరంగల్ జిల్లాలో. వారికి కావాల్సిన అవగాహన కావాలి అంటే కృషి విజ్ఞాన కేంద్రం మామూలుని సంప్రదిస్తే దాంట్లో మేము వీటిపైన శిక్షణ కార్యక్రమాలను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తద్వారా మనకు కృషి విజ్ఞాన కేంద్రం మామునూరు కూడా వారికి దగ్గరలో ఉండడము, కావాల్సిన సమాచారాన్ని కూడా అందుకోవచ్చు. చిన్న కమత రైతులు ఉండడం వలన తక్కువ భూములు కలిగి ఉండడం కాబట్టి ఈ బయోఫ్లాక్ పద్ధతికి అనుకూలమైన అంశాలు వరంగల్.
1: ప్రధానంగా మరి బయోప్లాక్ పద్ధతిలో చేపలను పెంచాలంటే రైతులు మరి ఎలాంటి చేపలను ఎన్నుకోవాలి, ఎలాంటి రకాలు వారికి లాభాన్ని చేకూరుస్తాయి?
0: ముఖ్యంగా మనకు తెలంగాణ వ్యాప్తంగా మనకు 8 నుంచి 12 రకాల చేపలు అనుకూలము. బయోఫ్లాక్ పద్ధతిలో మనకు ముఖ్యంగా మనకు స్వదేశీ జాతి చేపలు అంటాం, కట్ల, రోహు, మృగాలు, అంటే బొచ్చ చేపలు, రవ్వ చేపలు, మొయ్య చేపలు, మరి విదేశీ జాతి చేపలు అంటాము, ఎగ్జోటిక్ కార్ప్స్ అంటాము, కామన్ కార్ప్, గ్రాస్ కార్ప్ అండ్ సిల్వర్ కార్ప్, అంటే మనకు వెండి చేప, బంగారు తీగ చేపలు అండ్ గడ్డి చేపలు. వీటితో పాటు మనకు రాష్ట్ర చేప అయిన కొర్రమేను, మన రాష్ట్ర చేప కొర్రమేను, ఆ కొర్రమేను చేప కూడా బయోఫ్లాగ్ అనుకూలం. దానితో పాటు మనకు పంగాసియస్ అనే చేప, జల్ల చేపలు అని చాలా చోట్ల అంటారు, తర్వాత రూప్చంద్ చేపలు. వీటితో పాటు మనం వీటినన్నిటికీ మిశ్రమ పెంపకంలో కూడా చేపట్టవచ్చు. కాకపోతే మిశ్రమ చేపల పెంపకం చేపట్టేటప్పుడు ఈ కొర్రమేను మిగతా వాటితో కలపకూడదు. కొర్రమేను సాధారణంగా ఒకే జాతిగా పెంచాలి, ఎందుకంటే అది పూర్తిగా అధిక మాంసాహారీ చేప కాబట్టి దాని మేత వేరే రకంగా ఉంటుంది. వీటికి 24 నుంచి 28% వేసుకుని కొర్రమేనుకు పూర్తిగా 42% మేతని ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే అది పూర్తి మాంసాహారీ చేప కాబట్టి.
1: అంటే ఇప్పుడు బయోప్లాక్ యూనిట్ ఏర్పాటు చేసేటప్పుడు రైతులు ఎలాంటి విషయాలను గమనించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ముఖ్యంగా రైతులు బయోఫ్లాక్ పద్ధతి చేపట్టాలంటే ముందుగా ఆ బయోఫ్లాక్ పద్ధతి చేపట్టాలనుకున్నప్పుడు ఆ యొక్క జిల్లాలో గాని వారి దగ్గరలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా గాని మత్స్య అధికారి, అంటే ఆయా జిల్లాల్లో ఉన్న ఫిషరీ డెవలప్మెంట్ ఆఫీసర్ గాని డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆ బయోఫ్లాక్ పద్ధతి గురించి కొంత అవగాహన అనేది తెలుసుకోవడం ముఖ్యం. అదేవిధంగా దానిపైన శిక్షణ కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటికి వారు అటెండ్ అయ్యి దానిమీద కొంత అవగాహన ఏర్పరచుకొని మనం ఎంత ట్యాంక్ వెడల్పు పెట్టాలనుకుంటున్నాము, ఎన్ని లీటర్ల కెపాసిటీ, దాంట్లో ఏరియేషన్ ఏ రకంగా పెట్టుకోవాలి, దాని కెపాసిటీ ఏంటిది, మరియు అదేవిధంగా ఎలాంటి సీడ్ ని తీసుకొస్తున్నాము, ఆ క్వాలిటీ సీడ్ తీసుకురావడం కూడా చాలా ముఖ్య అంశము. మరియు అదేవిధంగా కర్బన మరియు, అంటే ఇవి కార్బోహైడ్రేట్, మనకు కార్బన్ అండ్ నైట్రోజన్ పర్సెంటేజ్ కూడా మెయింటైన్ చేయాలి. దాంట్లో ఫ్లాక్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆ ఫ్లాక్ ఏ రకంగా ఏర్పాటు చేసుకోవాలి, దాన్ని ఏ రకంగా మనం అభివృద్ధి చేసుకోవాలి, తర్వాత అదేవిధంగా నీటి నాణ్యత ప్రమాణాల మీద కానీ చేపల రకాల మీద కానీ ఎంత సాంద్రతలో ఎన్ని లీటర్ల కెపాసిటీ ట్యాంకి ఎంత సాంద్రతలో చేపలు మనం నిల్వ చేయాలనేది కూడా స్పష్టమైన అవగాహన వచ్చిన తర్వాత మొదటిగా కొంత మేరకు స్టార్ట్ చేసి దాన్ని దశల వారీగా విస్తరిస్తే దాని మీద రైతుకు పూర్తిగా అవగాహన వచ్చి మంచి లాభాల వైపు వెళ్ళవచ్చు.
1: అంటే బయోప్లాగ్ యూనిట్స్ అంటున్నారు, ఎలా ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళు?
0: ముఖ్యంగా బయోప్లాగ్ యూనిట్లు అనేది స్వతహాగా ఏర్పాటు చేసుకోవచ్చు, లేదు వారు గవర్నమెంట్ ద్వారా ఏవైనా ఉచిత పథకాల ద్వారా ఏర్పాటు చేసుకోవాలనుకున్నా కూడా మనకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ ని ఏర్పాటు చేసుకోవాలంటే వారి ఆయా జిల్లా లేక జిల్లా మత్స్యాధికార కేంద్రాలకి సంప్రదించినట్లయితే వారు దాని యొక్క

దరఖాస్తు ఏ రకంగా చేసుకోవాలి, ఎన్ని కెపాసిటీలకు, అంటే దాంట్లో మూడు రకాలుగా ఉంటుంది, చిన్న స్థాయి, మధ్య స్థాయి, బహుళ అంటే పెద్ద స్థాయిలో ప్రాజెక్టులు, అంటే సామర్థ్యం కలిగిన బయోఫ్లాక్లు ఏర్పాటు చేసుకోవచ్చు.

0: ఆ యొక్క పూర్తిగా దరఖాస్తు చేసుకునేది కానీ ఆ యొక్క బయోఫ్లాక్ పద్ధతిని మనకు సంబంధిత దరఖాస్తు ఏ రకంగా పంపించాలి, అదే పూర్తిగా కూడా ఆయా జిల్లా మత్స్యాధికార కేంద్రాలకు వెళ్తే మీకు పూర్తి సమాచారం అందిస్తారు.
1: ఇప్పుడు బయోఫ్లాక్ యూనిట్లో చేపలు పెంచుతూ ఉన్నారు రైతులు, మరి అలాంటప్పుడు మరి నీటిని మార్చాలా, ఆ నీటిని గమనిస్తూ ఉండాలా ఇప్పటికి రైతులు, దానివల్ల మరి చేపలకు ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా నీరు మార్చకపోతే?
0: ముఖ్యంగా మనం ఈ బయోఫ్లాక్ పద్ధతి తీసుకురావడం ఒక ముఖ్యమైన అంశం, మేతతో పాటు నీటి మార్పిడి అంటే నీటిని కూడా తక్కువ వినియోగించుకోవడం, అంటే నీటి మార్పిడి చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది, అసలే ఉండదని కాదు, ముఖ్యంగా నీటిని మనము దాంట్లో స్టోర్ చేసుకున్న తర్వాత మనం ఫ్లాక్ అనేది మెయింటైన్ చేస్తాము, అది కొంచెం గోధుమ కలర్ లోకి వాటర్ కలర్ రావడం అనేది ఉంటుంది, దాంట్లో మనకు ఫ్లాక్ అంటే కార్బన్ ఈ కార్బన్ నైట్రోజన్ 10:1 ఉండడము, ఆ ఫ్లాక్ 16 నుంచి 20 మిల్లీ లీటర్ల లోపే ఉండడం, అంటే ఇది మన చేపల పెంపకం అనుకూలమైనది, కాబట్టి అంత ఈజీగా మనము నీటి మార్పిడి అనేది ఉండదు, అంటే మనకు మీరు అన్నట్టు నేల ఆధారిత చేపల పెంపకంలో ఉన్నట్టు మనకు నీటి మార్పిడి ఉండకపోవచ్చు. కానీ దీంట్లో ఏంది అంటే నీరు అంత స్వతహాగా మనం మార్చకూడదు, ఏమైనా మనకు చేపలకు సంబంధించిన ఏదైనా వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉండి మనం తగ్గించగలేని పరిస్థితిలో, వాటి యొక్క వ్యాప్తి అనేది అరికట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక 10 నుంచి 15% నీటిని మార్పిడి చేసి మళ్ళీ స్వచ్ఛమైన నీటిని మనం సరాసరి అంత వరకు ఎంత అయితే స్థాయి ఎన్ని మీటర్ల ఎత్తు అయితే ఉందో లోతు వరకు మనం తీసుకొచ్చి మళ్ళీ ఫ్లాక్ ని మనం డెవలప్ చేసుకోవాలి. కానీ మనకు నేల ఆధారిత చేపల పెంపకంలో ఉన్నట్టు దీంట్లో మన నీటి మార్పిడి అనేది ఆ స్థాయిలో ఉండదు, కాబట్టి తక్కువ నీటిని మనం వినియోగించుకోవచ్చు, దీంట్లో నీటి మార్పిడి అనేది కానీ నీటి వినియోగం చాలా తక్కువ,
1: తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు. ఈ బయోప్లాక్ పద్ధతిలో ఏరియేషన్ ఎందుకు చాలా ముఖ్యమైనది, దాని వల్ల రైతులకు ఎలాంటి లాభాలు ఉన్నాయి?
0: దీంట్లో ముఖ్యంగా ఏరియేషన్ అనేది బయోఫ్లాగ్ లో చేపలకు చేపలతో పాటుకు మనకు ఉపయోగపడే సూక్ష్మక్రిమ బ్యాక్టీరియాలు అనేటువంటి నైట్రోజోమోనాస్, నైట్రోబ్యాక్టర్ గాని, రోడోకోకస్, బ్యాసిలస్ బ్యాక్టీరియాస్ ఉంటాయి, వీటికి కూడా ఆక్సిజన్ అవసరం, కాబట్టి మనకు నిరంతరం దాంట్లో సూక్ష్మక్రిముల యొక్క సంఖ్య కరెక్ట్ గా బాగుంటేనే మనకు ఫ్లాక్ అనేది ఐడియల్ గా ఉంటుంది, కాబట్టి ఇటు ఫ్లాక్ కరెక్ట్ గా ఉంటేనే మనకు ఏమవుతుంది దాంట్లో వ్యర్థ పదార్థాలు గాని మేత వేస్ట్లు కానీ మనకి ఏమైందంటే మేతగా కన్వర్ట్ అవుతుంది, కాబట్టి కంపల్సరీ ఆక్సిజన్ అది అవసరం, కాబట్టి ఏరియేషన్ కంపల్సరీ ఉండాలి, ఆ ఏరియేషన్ అనేది బ్లోయర్స్ ల రూపంలో గానీ ఏరియేటర్ రూపంలో గానీ ఉండాలి, కంపల్సరీ దీనికి విద్యుత్ శక్తి అవసరం, కాబట్టి విద్యుత్ లేని వేళ మనకు బ్యాకప్ కూడా ఉండాలి, అంటే జనరేటర్ ఏర్పాటు చేసుకుని రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి, కంపల్సరీ మనకి ఏంటంటే మనకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ తక్కువ ప్లేస్ లో ఎక్కువ చేపల్ని పెంచుతా ఉన్నాం కాబట్టి నీటిలో మనకు డిజాల్వ్డ్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అంటే నీటిలో మనకు ప్రాణవాయువు యొక్క ఆవశ్యకత ఎక్కువ ఉంటది కాబట్టి తక్కువ స్థలంలో ఎక్కువ నెంబర్ ఉంది కాబట్టి కంపల్సరీ ఆక్సిజన్ అనేది నిరంతరము చేపలకును ఇటు మనకు ఉపయోగపడే సూక్ష్మక్రిములకు అందించాలి, కాబట్టి ఏరియేషన్ అనేది చాలా ప్రధానమైన అంశము, ఆ ఏరియేషన్ అందించడానికి విద్యుత్ శక్తి ఎలవేళలా ఉండాలి, విద్యుత్ శక్తి లేని వేళలా ఏమైనా ఆటంకం ఏర్పడితే దానికి మనకు బ్యాకప్ గా జనరేటర్లను కూడా ఏర్పాటు చేసుకోవాలి.
1: అంటే ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటే మాత్రమే రైతులు,
0: ఇవన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత మాత్రమే వీటిపై అవగాహన కలిగిన తర్వాత మాత్రమే బయోఫ్లాక్ యూనిట్లను ఏర్పాటు చేసుకో.
1: బయోఫ్లాక్ పద్ధతిలో చేపలు పెంచినప్పుడు మరి మేత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు, ఎలాంటి మేతను అందించాలి, అంటే చేపల రకాన్ని బట్టి కూడా మేత ఉంటుందా?
0: ముఖ్యంగా మనకు స్వదేశీ జాతి చేపలు గాని విదేశీ జాతి చేపలు గాని పంగస్ చేపలు గాని వీటికి మేత విధానం ఒకే రకంగా ఉంటుంది, దీంట్లో చూసుకున్నట్లయితే ఇవి మనకు పిల్ల దశలను బట్టి అంటే చేప పిల్ల దశలను బట్టి వాటి యొక్క శరీర బరువు బట్టి మేత శాతం ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా మనం పైన ఇప్పుడు పేర్కొన్న చేపలకు మనకు ఫింగర్లింగ్ దశలు అంటే 3.5 నుంచి 4 ఇంచుల చేప పిల్లలప్పుడు మనం 42% ప్రోటీన్, 5% శరీర బరువుకు అందించాలి, తదుపరి మనకు 200 గ్రాముల తర్వాత 200 గ్రాముల నుంచి దాదాపు ఒక 450 నుంచి 500 గ్రాములు వచ్చే వరకు 28% ప్రోటీన్, 3% శరీర బరువును అందించాలి, అరకేజీ నుంచి మనకు మార్కెట్ సైజ్ వచ్చే వరకు 24% ప్రోటీన్, 2% శరీర బరువు అందించాలి. అదేవిధంగా మనం కొర్రమైన జాతి చేపలు పెంచినట్లయితే ఇది స్వతహాగా మాంసాహారి చేప కాబట్టి దీనికి అధిక ప్రోటీన్లు అవసరం కలిగిన మేత అవసరం కాబట్టి ఇది పిల్ల దశ నుంచి అంటే 3.5 నుంచి 4 ఇంచుల చేప పిల్ల నుంచి మార్కెట్ అయ్యే వరకు 42% ప్రోటీను, శరీర బరువుకు 5% అందించాలి.
1: అంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి,
0: ఇవి ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఈ శరీర బరువులో భేదాలు రావడం గాని లేకపోతే మార్కెట్ సమయానికి అందించే అంటే ఇప్పుడు 3.5 నుంచి 4 ఇంచుల చేప పిల్ల మనకు మార్కెట్ రావాలంటే 8 నెలల సమయం అవసరం, ఇటువంటి మేతను కనుక వినియోగించి ఈ శరీర బరువు కనుక వినియోగించినట్లయితే మనకు మార్కెట్ కు కరెక్ట్ గా మనకు శరీర బరువుకు ఆ సైజు కరెక్ట్ టైంకి అందుతుంది, అదేవిధంగా శరీర బరువులో వ్యత్యాసాలు ఉండవు కాబట్టి మనం మార్కెట్ లో మంచి ధర పలికే

0: అవకాశం ఉంటుంది.
1: ఈ బయోప్లాక్ పద్ధతిలో ఎంత సాంద్రతలో చేప పిల్లలను పెంచాలి? చేప పిల్లలు ఏ దశలో తెచ్చుకోవాలి వారు?
0: ముఖ్యంగా చేప పిల్లలు యొక్క సాంద్రత అనేది బయోఫ్లాక్ ట్యాంక్ యొక్క కెపాసిటీ, అంటే ఎన్ని లీటర్ల కెపాసిటీ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా 15,000 లీటర్ల కెపాసిటీ కనుక మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే దాంట్లో ఇవి ఇండియన్ మేజర్ కార్ప్స్ అంటే స్వదేశీ జాతి చేపలు కానీ, ఎగ్జోటిక్ కార్ప్స్ విదేశీ జాతి చేపలను మరియు పంగస్ చేపలు కానీ, అదేవిధంగా రూప్చంద్ చేపలని కనుక నిల్వ చేసుకోవాలి అనుకుంటే 15,000 లీటర్లకి దాదాపు మనం దాంట్లో 1,000 చేప పిల్లను నిల్వ చేసుకోవచ్చు. అదేవిధంగా కొర్రమీను జాతి చేపలను చేసుకోవాలంటుంటే 15,000 లీటర్లకి దాదాపు 1,300 నుంచి 1,400 చేప పిల్లలను చేసుకోవచ్చు. ఎందుకు వీటికి 1,000 పిల్లలు దానికి 13 నుంచి 14 అంటే, స్వతహాగా కొర్రమీను జాతి చేపలు ఏంటంటే గాలి పీల్చుకునే చేపలు, అంటే అవి ఎయిర్ బ్రీత్ క్యాట్ ఫిషెస్ అంటాం. అంటే స్వతహాగా మనకు నీటిలో లోపలున్న ఆక్సిజన్ తో పాటు బయట ఉన్న ఆక్సిజన్ కూడా పీల్చుకొని అవి కొంత మేరకు వాటి యొక్క జీవనాన్ని కొనసాగించగలవు. అందుకనే మన సహజంగా మీరు బయట మార్కెట్ పోయినప్పుడు కొరమీన్ జాతి చేపల్ని బయట లైఫ్ ఫిష్ ని చిన్న డబ్బాలో కొంచెం వాటర్ పెట్టి పెడితే అది ఈవినింగ్ వరకు బతుకుంటాయి, కానీ తెల్ల చేపలు ఆ రకంగా కావు. మనం పట్టుబడి చేసిన తర్వాత 2.5 నుంచి 3 నిమిషాల్లోపు
1: చనిపోతాయి.
0: కాబట్టి వీటి సంఖ్య సాంద్రత అనేది తెల్ల చేప అంటే ఎగ్జోటిక్ అండ్ ఇండియన్ మేజర్ కార్ప్స్ కంటే మనకు ఈ మర్రెల్ అంటే కొరమీను కొంత మేరకు ఎక్కువ సాంద్రతలో మనం నిల్వ చేసుకోవచ్చు.
1: అంటే ఈ బయోప్లాక్ పద్ధతిలో చేపల పెంపకం చేపట్టాలంటే రైతులకు ఎంత ఖర్చు వస్తుంది, మరి అదేవిధంగా ఆదాయం ఎంత వచ్చే అవకాశం ఉంది వారి?
0: బయోఫ్లాక్ పద్ధతిలో ఆదాయం అనేది మొదటి సంవత్సరం కొంత మేరకు మనకు చేప యొక్క బయోఫ్లాక్ యొక్క ట్యాంక్ ని నిర్మించుకోవడానికి గానీ, తర్వాత దాంట్లో ఉన్న కొంత క్యాపిటల్ కాస్ట్ అంటే కరెంట్ కోసం గానీ జనరేటర్ కోసం గానీ ఏరియేషన్ కోసం కొంతమేర ఖర్చు అవుతుంది. రెండవ పంట కాలం నుంచి మనకు రైతులకు ఎక్కువగా లాభం వచ్చే అవకాశం, ఎందుకంటే మేతలో దాపు మనకు 20 నుంచి 25% మిగులుతుంది కాబట్టి మేతకయ్యే ఖర్చు కూడా చాలా వరకు తక్కువ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాదాపు మేము FCR అంటాం, అంటే ఫీడ్ కన్వెన్షన్ మేత వినిమయ నిష్పత్తి, దీంట్లో చూసుకున్నట్లయితే 1:1.2 ఉంది. కిలో చేప రావడానికి దాపు 1,200 గ్రాముల మేత పోతుంది. దాదాపు మనకు ఒక యూనిట్ అంటే 15,000 లీటర్ల కెపాసిటీ కనుక పెట్టుకున్నట్లయితే చేపను బట్టి మనకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తెల్ల చేపలను పెట్టుకుంటే దాదాపు మనకు 60 నుంచి 70 వేల రూపాయలు తక్కువ స్థలంలో, చాలా తక్కువ స్థలంలో, అంటే దాదాపు ఎంత అంటే 6 ఫీట్లు x 6 ఫీట్లలోనే చాలా తక్కువ ప్లేస్ లో మనకు ఒక 60 నుంచి 70 వేలు, అంటే ఒక అరేకరము మనకు రైతులు దాదాపు 1 ఎకరం నుంచి 30 ఎకరం నేల ఆధారిత చేపలలో పెంపకం చేసే రైతు సంపాదించేది ఇతను దాదాపు ఏంటంటే ఒక 6 మీటర్ డయాలోనే మనకు 60 నుంచి 70 వేల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది.
1: ఇంతవరకు బయోఫ్లాక్ పద్ధతిలో చేపల పెంపకం గురించి మామ్నూర్ కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ జి గణేష్ గారు ఆకాశవాణి రైతులకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సార్. ఈ బయోఫ్లాక్ పద్ధతిపై ఎటువంటి సలహాలు కావాలన్నా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వ్యాప్తంగా ఉన్న రైతులు కృషి విజ్ఞాన కేంద్రం మామునూరుని సంప్రదిస్తే వారు కావాల్సిన శాస్త్రపేణ సలహాలు సూచనలు ఇవ్వడానికి మేము ఇప్పుడు ముందు ఉంటాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
2: వీరింతవరకు బయోఫ్లాక్ పద్ధతిలో చేపల పెంపకం జాగ్రత్తలు వరంగల్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి గణేష్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ్ మోహన్.
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
4: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
3: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కార్యక్రమంలో ఇప్పుడు పాడి పశువుల పెంపకంలో అనుభవాలు. వరంగల్ జిల్లా కిలా వరంగల్ మండలం బొల్లికుంట గ్రామ రైతు ఆకారపు మోహన్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ్ మోహన్.
5: బొల్లికుంట గ్రామంలో పాడి పశువుల పెంపకం చేస్తా ఉన్నారు కదా? మరి ఎంతకాలం నుండి చేస్తా ఉన్నారు? ఎన్ని బర్రెలు?
6: మా తాతల కాంచి చేస్తాను.
5: మీ తాతల కాని నుండి ఉందా? ఎన్ని బర్రెలు ఉన్నాయి ఇప్పుడు మీకు?
6: మాకు 10 ఉన్నాయి.
5: 10 ఉన్నాయా?
6: 10 ఉన్నాయి సార్.
5: మరి ఇంత ముందు ఎన్ని ఉండేది పాత, అంటే మీ తాతల కాలం?
6: ఇప్పటికంటే ఇక మాకు కొనులు లేదు అమ్ములు లేదు సార్, మావే అవే రొట్టింపై.

0: అంటాయి, కొన్ని ముసలి ముసలు తీసేస్తాం, మళ్ళా అవే పడ్డలు ఎదుగుతాయి, వాటిని
1: మీరు కొనేది లేదు,
0: మేము
1: పూర్వకాలం నుండి
0: మా
1: వచ్చిన
0: పూర్వకాలం
1: పదాలే
0: మా
1: నడుస్తా
0: తాతల
1: ఉన్నాయి.
0: కాంచి మా తాత వాళ్ళు ఇచ్చినాయి మాకు, అవే మేము మా డాడీ మళ్ళా వాటిని కంటిన్యూ అవుతాను సార్.
1: అట్లా మీరు పెంచుకుంటూ వస్తున్నారు,
0: పెంచుకుంటూ వస్తాను.
1: మరి బర్రెల పెంపకంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉంటారు? మరి పాలు దిగుబడి బాగా రావాలంటే మీరు ఏం చేస్తా ఉంటారు?
0: మేము పచ్చి గడ్డి మేపుతాం, సొప్పగా వచ్చేస్తాం సార్, మరి దాణా పెడతాం. కానీ వీటితో కూడా ఇప్పుడు బాగా రేట్లు అయిపోయినాయి సార్, దానాకు తౌడుకు.
1: ఎలాంటి దాణా పెడతా ఉంటారు?
0: దాణా అది ఇది పెసర పూస ఇవన్నీ దానాలు పెడతాం.
1: అంటే మేము వ్యవసాయం వచ్చిన ఇప్పుడు వరి కూడా సాగు చేస్తారా?
0: వరి కట్ట వరి గడ్డి స్టాక్ ఇస్తాం, వర్షం పడితే తౌడు మాటి తౌడు వాటికే దగ్గర మా ఇంట్లో ఫుల్ తౌడు ఉంటది. నేను రైస్ వేస్తాం, రైస్ పట్టించి రైస్ చేస్తే తౌడు అంతా బర్రెల కోసం.
1: తౌడు అంతా కూడా బర్రెలకు,
0: బర్రెలకు 1000 కట్టల దాకా కట్టిస్తాం గడ్డి. ఎడ్లు కూడా 10 కాలని ఆవులు, ఎడ్లతో
1: ఆవులు కూడా ఉన్నాయి. ఆవులు
0: ఆవులు 2 ఉన్నాయి, లేగలు ఉన్నాయి, 4 ఎడ్లు ఉన్నాయి.
1: ఒక బర్రె మీకు ఎన్ని పాలు ఇస్తా ఉంటది?
0: బర్రె 6 లీటర్,
1: 6 లీటర్లు
0: ఇస్తాడు మా పొమ్ము.
1: ఇప్పుడు ఎన్ని బర్రెలు మీకు పాలు?
0: 3 ఇస్తానే,
1: 3 ఇస్తున్నాయి. మరి ఆ పాలను ఎక్కడ విక్రయిస్తా ఉంటారు మీరు వచ్చిన పాలను?
0: మన ఊళ్ళే పోస్తాం, మన ఇంట్లోనే, మన ఇండ్లల్లో వాళ్ళే లీటరు, 6 లీటర్, 30 లీటరు అందరు వాళ్ళే తీసుకుపోతారు సార్.
1: మీరు మీ ఊళ్ళోనే?
0: మా ఊళ్ళే, మా ఇక్కడ మా రైతులకే, మా ఊళ్ళో అనుకో అందరిగా తీసుకుపోతాం,
1: పోచేస్తాం.
0: కొద్దిగా 2-3 లీటర్లు ఉంటే కేంద్రము,
1: కేంద్రానికి వస్తారు. కానీ ఎక్కువ మీరు
0: ఊళ్ళే, మొత్తం ఊళ్ళే
1: ఇక్కడ. పాలు కూడా అంటే కాలాన్ని బట్టి మారుతా ఉంటాయి దిగుబడి, వర్షాకాలం ఎక్కువగా, నిండాకాలం
0: వర్షాలు పడితే తక్కువ అవుతాయి, మరి మేత సరిగా దొరకక. ఇప్పుడు గెరువు అయితే మంచిగా మేస్తాయి, మంచిగా ఇస్తాయి, మనం ఇచ్చిన చేపైనా మంచిగా మెత్తాయి, ఇస్తాయి. ఆ వరిగడ్డ ఎత్తే వాళ్ళ వర్షాలు దొక్కుంటాయి, తీగల కొట్టుకొని తక్కువ. ఈ వర్షం లేకుంటే మంచిగా ఇస్తాయి.
1: మీకు ఏ కాలంలో పాల దిగుబడి ఎక్కువ?
0: ఇప్పటి నుంచి చలికాలం దాకా బాగానే వస్తాయి.
1: చలికాలం దాకా బాగా,
0: వర్షాలు పడితేనే ఇబ్బంది. వాటికి ఆహారం సరిపోక కొద్దిగా తన్నుకోండి, తక్కువ ఇస్తాయి. కానీ ఇప్పుడు మేత ఫుల్ సార్, ఎక్కడైనా వాటికి
1: మేత బాగా దొరుకుతుంది.
0: ప్లాట్లు, చెరువులు రెండాలి.
1: ఎక్కడెక్కడ తీసుకెళ్తారు మీ బర్రెల్ని? దూరం తీసుకెళ్తారు?
0: దగ్గర మా పొలం ఉంది సైడ్, చెరువు కింద పొలాల సైడ్ నాటు మేస్తాయి.
1: అట్లా మెప్పుకొని వస్తా ఉంటారు,
0: మెప్పుకొని 2-3 గంటలు మేస్తే మళ్ళీ ఇంటికి వచ్చినాక గడ్డి అది ఇస్తే మెప్పు.
1: అంటే వాటికి మరి వర్షాలకి వాటికి ఉండడానికి షెడ్ వేసారు?
0: షెడ్ మామూలు ఉంది.
1: అంటే మరి ఉంటాయి వర్షానికైనా ఎండగా తట్టుకుంటాయి అవి షెడ్ లేకపోయినా?
0: లోపల కట్టేస్తాం వర్షం పడితే, ఉన్నాయి షెడ్ మామూలు కట్టేసి ఎండ కొడితే బయట కట్టేస్తాం సార్.
1: అట్లా జాగ్రత్తగా చూసుకుంటా ఉంటే మీకు. ఒక బర్రె ఎన్ని రోజులు పాలిస్తుంది?
0: బర్రె 1 సంవత్సరానికి ఇస్తుంది. ఒక బర్రె
1: 1 సంవత్సరానికి పాలిస్తుందా?
0: ఇస్తాయి. కొన్ని అయితే 2-3 నెలలకు మళ్ళా ఈయనతో దాకిస్తాయి, ఇక కొన్ని 1 సంవత్సరం, కొన్ని కట్టినాక 2-3 నెలలకే బంద్ అవుతాయి. వాటిని
1: మీ పుట్టిన దూడల్ని ఎలా తీసుకుంటారు జాగ్రత్తగా? మీరు
0: వాటిని తీసుకుంటాం, మట్టి తినకుండా అది కాపాడుకోవాలి. నీళ్ళు ఆగుతాయి, ఇప్పుడు పుట్టంగానే నీళ్ళు ఆదు, 2-3 నెలల దాకా, 3 నెలల వరకు
1: నీళ్ళు తాగనియద్దు,
0: మట్టి తినేయద్దు. అవి మట్టి ఉంటే నాకుతా ఉంటాయి. ఇక వాటిని జాగ్రత్తగా తీసుకుని లోపల కట్టేస్తాం, మూతి బుట్టి పెట్టి,
1: బుట్టి పెట్టి కట్టేస్తారు. అంటే తల్లి దగ్గర పాలు మాత్రం
0: తాగితే వేరు చేయాలి, లేకుంటే పట్టపర మట్టిని అవుతా ఉంటాయి, నట్టలు పడుతూ ఉంటాయి వాటికి.
1: మంచి బర్రె అయితే రేటు కూడా బాగా వస్తుంది కదా?
0: మంచి బర్రె అయితే రేటు బాగానే వస్తాయి.
1: అంటే ఇచ్చే పాలన బట్టే,
0: పాలన బట్టే
1: దిగుబడి.
0: దగ్గరకి ఈ బర్రె 60,000, 80,000, 1,00,000 రూపాయలు దాగుతాయి ఈ సైజ్ బర్రె.
1: అట్లా కూడా అమ్ముతా ఉంటారు మీరు?
0: మేము అమ్మం, అవి మేమే అంచుకుంటాం. అవి ఎక్కడ రాని ముసలి అయితేనే తీసేస్తాం. ఇక మనకి ఇక సరిపోద్ది అన్నమాట,
1: పాలు ఇవ్వవు అప్పుడు మాత్రం తీసేస్తారు. కానీ పాలు ఇచ్చేవాడిని
0: తీసేయం మేము.
1: మరి వ్యవసాయం మీద చూసుకుంటే ఈ బర్రెల పెంపకం లాభమేనా?
0: వ్యవసాయం మీద చూసుకుంటే బర్రెల పెంపకం లాభం ఏం లేదు. ఏంటంటే ఇక బర్రెల పాలు అది ఇది మాకు ఏర్పడకుంటే ఇటు అటు అటు ఇటు చేసుకుపోతాను. ఇంటి 4 రోజులు చేస్తాం వ్యవసాయం
1: కాబట్టి. వ్యవసాయం మీద పాడి అనేది లాభం ఏంటో,
0: వ్యవసాయం కన్నా పాడి లాభం.
1: సరే, మంచిదండి, చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు పాడి పశువుల పెంపకంలో అనుభవాలు వరంగల్ జిల్లా కిలా వరంగల్ మండలం బొల్లికుంట గ్రామ రైతు ఆకారపు మోహన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ

ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉమెన్స్ ఏషియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా బాల్ బై బాల్ కామెంటరీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటారు. ముందుగా అలా వైకుంఠపురంలో ఈ చిత్రం కోసం అర్మన్ మాలిక్ ఆలపించిన రామజోగేశాస్త్రి గీతం, సంగీతం ఎస్ఎస్ తమాన్.

తర్వాత పాట ఆహా. ఈ చిత్రం కోసం వందే మాతరం శ్రీనివాస్ ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం సంగీతం. వందే మాతరం శ్రీనివాస్.

ఈ చిత్రం కోసం అభయ్, చిత్ర మరియు అంజన సౌమ్య ఆలపించిన రామ జోగేశాస్త్రి గీతం, సంగీతం మీకీజే మేయర్.

భీమ్లా నాయక్. ఈ చిత్రం కోసం చిత్ర పాడిన పాట, గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం ఎస్ఎస్ తమన్.

గుంటూరు కారం ఈ చిత్రం నుండి విశాల్ మిశ్ర పాడిన పాట, గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం ఎస్ఎస్ తమన్.

అత్తారింటికి దారీది ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట, గీత రచన రామ జోగి శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

భద్ర ఈ చిత్రం కోసం రవివర్మ పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చూడాలని ఉంది ఈ చిత్రం కోసం. ఉదిత్ నారాయణ్, స్వర్ణలత పాడిన వేటూరి గీతం, సంగీతం మణిశర్మ.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమలో ఆపద్ బాంధవుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం సంగీతం ఎంఎం కీరవాణి.

అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఈ చిత్రం కోసం. చక్రి పాడిన పాట, గీత రచన సాయి శ్రీహర్ష, సంగీతం చక్రి.

మహర్షి ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, గీత రచన నాయని కృష్ణమూర్తి, సంగీతం ఇళయరాజా.

సీతారామయ్య గారి మనవరాలు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి.

స్వయం కృషి ఈ చిత్రం కోసం ఎస్ జానకి పడిన పాట, గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం రమేష్ నాయుడు.

రాజు వెడ్స్ రాంబాయి ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, జయశ్రీ ఆలపించిన మిట్టపల్లి సురేందర్ గీతం సంగీతం. సురేష్ బొబ్బిలి.

శ్యామ్ సింగరాయ్ ఈ చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి పాడిన పాట, గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మిక్కీ చెమ్మయ్యర్.

ఆత్మీయులు ఈ చిత్రం నుండి దాశరథి పడిన దాశరథి మరియు ఘంటసాల పడిన దాశరథి ఘంటసాల మరియు పి సుశీల పాడిన ఘంటసాల పి సుశీల పాడిన దాశరథి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఆనంద భైరవి ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం రమేష్ నాయుడు.

రాణి రత్నప్రభ ఈ చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన ఆరుద్ర గీతం సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

సీతామాలక్ష్మి ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం కెవి మహదేవన్.

సువర్ణ సుందరి ఈ చిత్రం నుండి ఘంటసాల మరియు జిక్కి పాడిన సీనియర్ సముద్రాల గీతం సంగీతం పి. ఆదినారాయణరావు.